ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 5వ రోజు క్రీస్తు శకం 2020

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ సోమవారం, 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఎగురుతోంది మన జెండా దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఎగురుతోంది మనజెండా అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఈస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. The government will introduce the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in the Lok Sabha today. The bill seeks to amend the Public Examinations Prevention of Unfair Means Act 2024. It will be introduced by Union Minister Dr. Jitendra Singh. On Friday, Union Cabinet had approved a draft bill to set up fast-track courts and to ensure stricter punishment in cases of paper leaks and exam malpractices. Prime Minister Narendra Modi has announced the constitution of a high-power task force on examination reforms headed by renowned technology expert Nandan Nilekani. The task force will also consist of former IB Director Tapan Deka, former ISRO Chairman S. Somnath, IIT Chennai Director V. Kamakoti. Besides, former Education Secretary Anita Karwal and logistics expert Amrit Lal Meena are also part of the task force. In a video message, Mr. Modi said the task

0: ఆంధ్ర శివక్షేత్ర గీతావళి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
1: రామాయణం, భారతం, భాగవతం భారతీయ సంస్కృతిక మూలస్తంభాలు. వాటిలో కథ నిమిత్త మాత్రం వ్యక్తిత్వ వికాసానికి ఆవశ్యకమైన సంస్కారాన్ని సమస్త మానవాళికి ఉపదేశించడం వాటి ప్రధాన లక్ష్యం. వాల్మీకి ముని ఆశ్రమానికి నారద మహర్షి రాగా అతడు గుణవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, మున్నకు 16 గుణాలు గలవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అతన్ని ప్రశ్నిస్తాడు. అతడు రాముని చరిత్ర వివరిస్తాడు. ఆ 16 లక్షణాలు ఆత్మవికాసాన్ని కలిగించేవే. అందుకే రాముడు ఆదర్శ మానవునిగా లోక ప్రసిద్ధి పొందుతున్నాడు. ధర్మాచరణ చేసే వ్యక్తిని లోకం ఉత్తమ వ్యక్తిగా ఆరాధిస్తుంది. రాముడు ధర్మం యొక్క ప్రశస్తిని ఆచరింపవలసిన అవసరాన్ని ఎక్కడా ప్రసంగించలేదు. ఆచరించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. అరణ్యవాసానికి బయలుదేరిన సమయంలో తల్లి కౌసల్య, రామా, ఏ ధర్మాన్ని నువ్వు చిరకాలంగా ధైర్యంతో నియమంతో పాలిస్తున్నావో ఆ ధర్మం నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదిస్తుంది. ఎంపాల యుజి ధర్మం త్వం ధృచాచి నియమేన చ సవి రాఘవ చాదూల ధర్మస్వామభిరక్షతు. ధర్మం రక్షతి రక్షిత అని శాస్త్రోక్తి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని భావం. రాక్షసస్యేషుడైన మారీచుడు రామునితో విరోధం సర్వ వినాశకరమని హెచ్చరిస్తూ రామునితో రామో విగ్రహవాం ధర్మ అంటాడు. రాముడు ఆకారం పొందిన ధర్మం అని భావం. ఉత్తమ వ్యక్తిత్వానికి ధర్మాచరణ అత్యంత ముఖ్యమని వాల్మీకి సందేశం. ఇతరుల ఉపకారం

0: విషయాన్ని గుర్తించుకోవడం కృతజ్ఞత. కృతం జ్ఞానాతీతి కృతజ్ఞ అని కృతజ్ఞ శబ్ద ఉత్పత్తి. కృతజ్ఞత అందరూ అలవర్చుకోదగ్గ గుణం. రాముని గుణాలు అభివర్ణిస్తూ ప్రజలు దశరథుడితో, ఎవరైనా అతనికి ఒకే ఒక చిన్న ఉపకారం చేస్తే అతడు ఆనందిస్తాడు, అంతకుముందు 100 అపకారాలు చేసినా మంచి మనస్సుతో మరిచిపోతాడు అని రాముని కృతజ్ఞతను ప్రశంసిస్తారు. కథంచిత్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరచ్చపకారాణాం శతమప్యాత్మవత్తయా. సమస్త ప్రాణులు ఎందు దయాస్వభావాన్ని కలిగి ఉండడం భూతదయ, అది అత్యుత్తమ ధర్మం. ఎవరైనా కష్టాల పాలైతే రాముడు మిక్కులు దుఃఖించేవాడు, ఉత్సవాలు చేసుకుంటే కన్న తండ్రి వలె ఆనందించేవాడు. వ్యసనేషు మనుష్యాణాం భృజం భవతి దుఃఖిత, ఉత్సవేషు సర్వేషు విదేవ పరిదృష్యతి. జీవకారుణ్యానికి వర్ణ వ్యవస్థ ప్రతిబంధకం కాదు. రాముడు ధర్మం తెలిసినవాడు కాబట్టి అన్ని వర్ణాల వారి విషయంలో దయ చూపించేవాడు. అందులోనూ 4 వర్ణాల్లో వృద్ధుల విషయంలో ప్రత్యేకించి దయ చూపించేవాడు. సర్వేషాం సహి ధర్మాత్మా వర్ణానాం కురుతే దయాం చతుర్నాభివయస్థానాం తీరతేతమనువృతాః. ఈనాడు ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి కొన్ని సదుపాయాలు కల్పించే ఆలోచన రామాయణ కాలంలోనే ఆచరణలో ఉండేది. జటాయువు ఒక పక్షి, సీతను రక్షించబోయి రావణుని ఎదిరించి మరణింపగా రాముడు తీవ్రంగా దుఃఖిస్తాడు. మమ హేతో రయం ప్రాణాన్ ముమోచ బతకేశ్వర అని, నా నిమిత్తమై ఈతని ఈ పక్షిరాజు ప్రాణాలు విడిచినాడు, లక్ష్మణ సీతాభరణం కంటే ఇతని మరణం తీవ్రంగా బాధిస్తోంది అని కూడా పరితపిస్తాడు. అతని భూతదయ అంత విశిష్టమైనది. సుందరకాండలో హనుమంతుని ప్రవృత్తి సరత్వం వ్యక్తిత్వ వికాసానికి లక్ష్యం అనదగదే. మైనాకులు ఆదిత్యాన్ని నిరాకరించడంలో, కార్యనిర్వహణలో ఉండవలసిన దీక్ష, సురస సింహితాలు జయించడంలో, మధ్యలో సంభవించే ఆటంకాలను తొలగించడంలో పొందవలసిన బుద్ధి సూక్ష్మత ప్రస్ఫుటం అవుతున్నాయి. తాను ఎంత బలపరాక్రమశాలి అయినప్పటికీ రాక్షసులతో దాసోహం కోసలేంద్రస్య అని చెప్పుకోవడంలో ప్రభుభక్తి అహంకార నిరాకరణ వెల్లడవుతున్నాయి. రామలక్ష్మణుల అనుభవ సోదరానుబంధం, సీత పాతివృత్యం, రామసుగ్రీవ సఖ్యం, ఇలా ఎన్నో అంశాలు వ్యక్తిత్వ వికాసానికి పోషకాలు. వాల్మీకి ఉపదేశాన్ని ఆచరిస్తూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని పొందుతూ జీవనయాత్ర కొనసాగిద్దాం. శుభం భూయాద్.
1: డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో తక్కువ నీటితో వరి సాగు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మనకి అప్పుడప్పుడు నీటి లభ్యత తగ్గుతూ ఉంటుంది. మరి సాంప్రదాయంగా మనం చేసేటువంటి సాగుని ఒక్కోసారి మార్చుకోలేము. ఒకసారి పంట వేసిన తర్వాత మనకి పరిస్థితులు భిన్నంగా తయారవుతాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వరి సాగు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏదేమైనా సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటలు వెతుక్కోవటం చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు, వానలు సరిగ్గా పడనప్పుడు, మనకి కాలువలు సరిగ్గా రానప్పుడు,

అవకాశం ఉంటే ముందు జాగ్రత్త చర్యగా ముందునే పంటను మార్పిడి కనుక చేసుకోగలిగినట్లయితే మనకు సమస్యలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లోనే వరి వెయ్యాలి అని అనుకున్నట్లయితే తక్కువ నీటితో వరి ఎలా సాగు చేయాలి అనేది మనం ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీలైతే మనము పంట మొదలుపెట్టకపోతే మటుకు ప్రత్యామ్నాయ పంటలు మనకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకున్నటువంటి నీటి లభ్యతను బట్టి కూడా మనము నిర్ణయానికి వచ్చేయచ్చు. ఏదేమైనా నీటిని నిరంతరం నిల్వ ఉంచేటువంటి పద్ధతి మటుకు ఇప్పుడు కుదరదు. మనకి ఉన్నటువంటి నీటితోటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇతర పద్ధతులు ఏమున్నాయి, గతంలో మనం మాట్లాడుకునేవాళ్ళం శ్రీ సాగు పద్ధతి అని. అంటే శ్రీ వరి సాగు పద్ధతిలో మనకి నీరు ఎప్పుడు కూడా ముంచి ఉంచరు, నేల కేవలం తడిగా ఉండేలాగా చేసుకుంటాం. దీనివల్ల సుమారుగా మనకి 40 నుంచి 50% దాకా కూడా 40 నుంచి 50% దాకా కూడా నీటి పొదుపు జరుగుతుంది అనేది మనకి తెలుసు. ఇక్కడ మనం ఏం చేస్తాం, సాధారణంగా 8 నుంచి 12 రోజుల వయసు ఉన్నటువంటి లేత నారును వేసుకుంటాం. అది కాకుండా ఎటు చూసిన 25x20 సెంటీమీటర్ల ఎడంలో మనం నాట్లు వేసుకుంటాం. దీనివల్ల లాభం ఏమిటంటే లేత నారు పైపైన నాటుకుంటాం, దానివల్ల ఎక్కువ పిలకలు వస్తాయి, గింజ గట్టిగా ఊరుతుంది. కాబట్టి ఈ పద్ధతి లేదు అన్నట్లయితే తడి పొడి పద్ధతిని కూడా మనం వరి సాగు చేసుకోవచ్చు. ఇక్కడ ఏమిటి, పొలంలో నీరు పెట్టిన తర్వాత అది పూర్తిగా ఇంకిపోయి నేల మీద చిన్న చిన్న పగుళ్ళు వచ్చే వరకు కూడా మళ్ళీ నీరు పెట్టాం. ఈ పద్ధతిలో కూడా మనము వరి సాగు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా పానీ పైప్ అని ఒక ప్లాస్టిక్ గొట్టానికి రంధ్రాలు పెట్టి పొలంలో అక్కడక్కడ పెట్టుకుంటాం. సుమారుగా ఒక 15 సెంటీమీటర్ల లోతుకు పాతాం. అందులో మనం నీటి మట్టాన్ని చూస్తూ అక్కడ మనం దాన్ని బట్టి తడిచ్చుకుంటాం. దీనివల్ల కూడా మనం పెట్టాల్సినటువంటి నీటిలో 30% నీరు ఆదా అవుతుంది. ఇది కూడా మనం గమనించాలి. ఇక నేరుగా విత్తే పద్ధతి, మనకి శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ నేరుగా వరి సాగు చేసేటువంటి పద్ధతి ఇప్పటికే మొదలుపెట్టారు. కొంతమంది రైతులు గత సంవత్సరాల్లో కూడా చేసేవాళ్ళు. నారు పోసి నాట్లు వేసే పని లేకుండా దుక్కి చేసినటువంటి పొలంలో నేరుగా విత్తనాలని గొర్రుతో కానీ సీడ్లతో కానీ విత్తుకోవటం మనకి ఈ మధ్యకాలంలో అలవాటు అవుతుంది. దీనివల్ల మనకి పంట ప్రారంభ దశలో నీటి వాడక బాగా తగ్గుతుంది. తర్వాత మామూలు పద్ధతిలో నీళ్లు పెట్టగలిగినా మొదట్లో మటుకు చాలా తక్కువ నీటితోటి పంట మన చేతికి వస్తుంది. ఇట్లా మనం తక్కువ నీటితో పంట ముఖ్యంగా వరి సాగు చేసేటప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే ప్రధానంగా 3-4 సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి కలుపు సమస్య. వరి పొలంలో నీరు నిలవకపోతే ఖచ్చితంగా కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. మరి దీనివల్ల పోషక సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే కలుపు కూడా మన పంటకేసినటువంటి పోషకాలని లాక్కుంటుంది. ఇదొక సమస్య. అలాగే సాధారణంగా పొలం ఎండినప్పుడు మనకి నేలలో ఈ ప్రాణవాయువు పెరుగుతుంది. వరి మొక్కకి దీనివలన ఇనుపధాతు లోపం అలాగే జింక్ ధాతు లోపాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పూత దశలో అలాగే పొట్ట దశలో సరైనటువంటి మోతాదులో పంటకు కావాల్సినటువంటి నీరు కనుక ఇవ్వలేకపోతే గింజలు సరిగ్గా కట్టవు, దిగుబడులు తగ్గేటువంటి అవకాశం ఉంది. మరి ఎట్లా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి మనం? మనకున్నటువంటి కొన్ని పరిష్కారాల్లో ప్రధానంగా మనము ఈ కోనో వీడర్ని వాడుకొని కలుపు నియంత్రణ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీవరి సాగు పద్ధతిలో మనకు మధ్యలో ఖాళీ ఉంటుంది కాబట్టి మధ్యలో మనుషులు కానీ లేకపోతే కరెంటుతో నడిచేటువంటి లేకపోతే పెట్రోల్తో నడిచేటువంటి కోనో వీడర్ని తీసుకొని మనం మధ్యలో తిప్పుకుంటూ పోతే ఆ కలుపు అంతా కూడా భూమిలో కలిసిపోతూ ఉంటుంది. తర్వాత సేంద్రియ పదార్థంగా తయారవుతుంది, దానికి ఉపయోగపడుతుంది. మనం 10 రోజులకు 20 రోజులకు 30 రోజులకు 40 రోజులకు ఒకసారి కోనో వీడర్ కనుక చేసుకున్నట్లయితే చాలా చిన్న పరికరం, చాలా సులువుగా మన చేత్తో కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల మనకి ఒక రకంగా కలుపు నియంత్రణ అవుతుంది, మరొక రకంగా పచ్చి రొట్ట కూడా భూమికి కలుస్తుంది. దీనివల్ల మనకి గాలి బాగా వేర్లకు తగులుతుంది కాబట్టి పిలకలు కూడా బాగా వస్తాయి. ఇదొకటి. ఇక ఈ ప్రధానంగా పొట్ట దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశలో మనము జాగ్రత్త పడైనా సరే అక్కడ మటుకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవటం చాలా చాలా అవసరం. ఈ 3 సమయాల్లో ఖచ్చితంగా పొలంలో పల్చగా నీరుండేలాగా మటుకు వరి సాగులో చూసుకోవాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం లేదు, మంచి దిగుబడులు రావాలంటే ఈ జాగ్రత్త పడాలి. ఇక ఇందాక అనుకున్నట్టుగా ఇనుపధాతు లోపము, దీన్ని

0: నియంత్రించుకోవటం అన్నభేది వాడుకొని నియంత్రించుకోవచ్చు. అలాగే పొట్టదశలో మనం పొటాషియం నైట్రేట్ని కనుక మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే గింజి గట్టిగా బరువుగా తయారవుతుంది. దీన్ని మనం ఒకటి జాగ్రత్తగా చేసుకుని సరిపోద్ది. ఏదేమైనా మనం దుక్కులో 10 కిలోల జింక్ సల్ఫేట్ని తప్పనిసరిగా వేసుకొని మనం పంటని కాపాడుకోవాలి. కాబట్టి మనము తక్కువ నీటితో వరి సాగు చేసేప్పుడు మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే సాగు చేయాలి తప్ప పాత పద్ధతిలో సాగు చేస్తే మటుకు చాలా కష్టమవుతుంది. పంట మధ్యలో ఆపేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకని రైతు సోదరులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి నీటి లభ్యత అంతా, బోర్లో కానీ కాలువలో కానీ చెరువుల్లో కానీ ఉన్నటువంటి నీటి లభ్యత అంతా మన పంటకు సరిపోయేలాగా వస్తుందా, మనం జాగ్రత్త పడి వాడినా సరే పంటకు సరిపోతుందా లేదా చూసుకొని, మనం ఇందాక అనుకున్నట్టుగా 3 ముఖ్యమైనటువంటి దశలు ఉన్నాయి. ఆ దశల్లో మటుకు నీటి ఎద్దడి లేకుండా మన పంట కనుక సాగు చేసుకోగలిగితే మనకి ఊర్లో కొంతలో కొంత ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు మీరు తక్కువ నీటితో వరి సాగు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి 1 మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కొన్ని ప్రదేశాలలో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన కూడా కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. రాగల 2 రోజుల్లో ప్రత్యేకమైన వాతావరణ మార్పు ఏమీ ఉండదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సమాచారం. ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు ఈరోజు ఉత్తరాంధ్ర తీరం వెంబడి యానాం పరిసర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే రేపు ఉత్తరాంధ్ర తీరం వెంబడి యానాం సముద్ర పరిసర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈ గాలులు ఉధృతి అప్పుడప్పుడు గంటకు 60 కిలోమీటర్ల వేగానికి ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, అందువలన ఈరోజు రేపు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. ఇక 3వ రోజైన 29వ తేదీ 30వ తేదీల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను

0: పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ నలభై కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
2: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు, మిగతా ప్లేస్లు అవ్వచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, పైడి బీమర్ ఇండస్ట్రీ కానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు కానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శివగంగ బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్ కానీ అలాగే కొంత మట్టి తీయటానికి కానీ తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్ కానీ బొబ్బులి వాళ్ళలో ఉన్నటువంటి ఈరోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో

లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ పైప్లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తువుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తువుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यस्य विधेयकस्य सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियमं 2024 इत्येतस्मिन् संशोधनमस्ति। केन्द्रीय मंत्री डॉ जितेन्द्र सिंह एतद् विधेयकं लोकसभायां प्रस्तोष्यति। गत शुक्रवासरे केन्द्रीय मंत्रिमंडलेन प्रश्नपत्रस्य गोप्यताभंगे परीक्षासु च अनुचित साधन प्रयोगस्य प्रकरणेषु द्रुत न्यायालयानां स्थापनाय दोषिभ्यः कठोरतर दंड विधानं च सुनिश्चेतुं प्रारूप विधेयकं अनुमोदितम्। केन्द्रीय मंत्री प्रह्लाद जोशी शिक्षामन्त्रिणः कार्यभारं अधिगृहीतवान्। धर्मेन्द्र प्रधानस्य त्यागपत्रानन्तरं गतशनिवासरे सः अस्मिन् पदे नियुक्तः। श्रीजोशी स्ववर्तमान मन्त्रालयैः सह शिक्षामन्त्रालयस्य दायित्वमपि निर्वहिष्यति। रक्षामन्त्री राजनाथ सिंहः उक्तवान् यत् पाकिस्तान देशेन सह कापि वार्ता न भविष्यति। भारतस्य सम्पूर्णं ध्यानं केवलं पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य भागं पुनः प्राप्तौ एव भविष्यति।
1: भारत पाकिस्तान के हर मिस एडवेंचर का जवाब उसकी कल्पना से कहीं अधिक कठोर तरीके से देने की क्षमता रखता है और मैं इस मंच से यह साफ संदेश देना चाहता हूं, भारत की संप्रभुता की ओर बढ़ने वाला हर नापाक कदम का यही अंजाम होगा। साथियों, हमारा इंटेंशन साफ है कि अब पाकिस्तान से कोई बात नहीं होगी और अगर बात होगी तो सिर्फ पीओके पर ही बात होगी जो कि भारत का हिस्सा है जिस पर पाकिस्तान ने अवैध तरीके से कब्जा किया था।
0: रक्षा मंत्री ह्यः लद्दाखस्य द्रास नगरे 27वें कारगिल विजय दिवस समारोहं संबोधयन् एतद् वक्तव्यं प्रदत्तवान्। दिल्ली प्रशासनेन दिल्ली महिला आयोगस्य दिल्ली अल्पसंख्यक आयोगस्य च निर्माणं कृतम्। लता गुप्ता दिल्ली महिला आयोगस्य अध्यक्षा नियुक्ता, तया सह श्याम बाला, मालती वर्मा, लता सोढ़ी, सरनिका शर्मा झा च रेणु बल्ला सदस्यत्वेन नियुक्ताः। निर्मल जैन इत्येषः दिल्ली अल्पसंख्यक आयोगस्य अध्यक्षः नियुक्तः। अमेरिका ईरान देशौ द्वितीय दिने आक्रमणानि स्थगितवन्तौ, येन प्रायः सप्ताहद्वयानन्तरं वर्धमानस्य सैन्याक्रमणस्यानन्तरं अन्तरिम युद्धविराम विषये पुनः वार्तालापस्य सम्भावना समुत्पन्ना। संयुक्तराष्ट्रसंघस्य अमेरिका देशस्य राजदूतः माइक वॉल्ट्ज इत्येषः ह्यः अवदत् यत् राष्ट्रपति ट्रम्पः कूटनीतेः अवकाशं प्रददाति। ग्लास्को नगरे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु महिलानां 48 किलोग्राम स्पर्धायां भारतीय भारोत्तोलिका मीराबाई चानू इत्येषा स्वर्णपदकं विजितवती। इति वार्ताः।
2: आकाशवाणी विशाखपट्नं केंद्रं प्रसार विशेषालु ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధులు సంగం లక్ష్మీభాయి గారి జయంతి, ఇంకా ఈరోజు అంతరిక్ష శాస్త్రవేత్త భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని వారిరువురి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం మానవత్వం కథానిక వింటారు. రచన శ్రీ భీశెట్టి శ్రీనివాసరావు, పఠనం శ్రీమతి బెలగాం గాయత్రి. ఇంకా సమాచారవాణి పుష్పాంజలి మునగా అంశాలు ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి అచ్చన్నా బృందం వారి నాదస్వరవాదనం వింటారు. 8:59 నుండి పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేసి మీకు ఇష్టమైన పాటలను వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లెకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు, 12:10 మధుమంజరి చిత్రగీతాలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకిష్టమైన ఆట, ఈ అంశంపై మహిళా శ్రోతలు మీ అభిప్రాయాలను అనుభవాలను ఆకాశవాణితో పంచుకునే కార్యక్రమం. 2:30 వాతావరణ సమాచారం, అనంతరం జానపద రంజన్.

ని అమ్మవారి దండకం గరగ నృత్యం వింటారు. నిర్వహణ శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం. రెండవ అంశంగా జానపద గేయాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ చక్రపాణిరాజు బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు కొన్ని వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు ప్రసారమవుతాయి. 6:00 సమాచార వాణి, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మున్నగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ నేచర్ కన్జర్వేషన్, ఈ అంశంపై శ్రీ టి శ్రీచక్ర ప్రణవ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా, పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
2: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट

0: हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा।
1: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నిలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ, దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 300,000 మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
2: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
1: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లు వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చుననే ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా

0: రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయి చానూ స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022 సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయి చానూ సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చానూ వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ను 3-0 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం మానవత్వం కథానిక, ఇంకా పుష్పాంజలి సమాచార వాణి మొన్నగు అంశాలు ఉంటాయి. ముందుగా చిన్న వాణిజ్య విరామం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఈరోజు నేటి మాటలో మనం స్వాతంత్ర సమరయోధురాలు సంఘం లక్ష్మీబాయి గారి జయంతి, అలాగే అంతరిక్ష శాస్త్రవేత్త భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారిరువురి గురించి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. ముందుగా సంఘ సేవకురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, రాష్ట్ర మంత్రి, తెలుగునాట తొలి పార్లమెంటరీ

మెంబర్ అయిన సంగం లక్ష్మీభాయి గారు 1911 జూలై 27 నేటి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఘట్ కేసరిలో జన్మించారు. చిన్నతనంలోనే వివాహమైన ఆమెకు బాల్యంలోనే తల్లిదండ్రులు భర్త చనిపోవడంతో ఒంటరి అయ్యారు. గుంటూరు శారదానికేతన్లో తెలుగు సంస్కృత భాషల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె చాలా చురుకైన అమ్మాయి కావడంతో మద్రాస్ ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. మద్రాస్ ఆర్ట్స్ కళాశాలలో కూడా ఆవిడ చదువు సాగించారు. కార్వే మహిళా విశ్వవిద్యాలయం నుండి 1942 పట్టభద్రులయ్యారు ఆమె. అక్కడ ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు లక్ష్మీభాయి గారు. నారాయణగూడలో ఉన్న రాజా బహదూర్ ఉమెన్స్ కళాశాల హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఎంతోమంది మహిళలను ఉద్యమాలలో భాగస్వామ్యులను చేశారు ఆవిడ. సంఘ సేవలోనే పూర్తి సమయం వెచ్చించి ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేశారు లక్ష్మీభాయి గారు. విద్యార్థి రోజులలో సైమన్ కమిషన్ను వ్యతిరేకించారు. ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొని 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. 1952 తన సహచరులైన కెవి రంగారెడ్డి, శ్యామలాదేవి, లలితాదేవి, పాసం పాపయ్య, ఎం భోజరెడ్డిలతో కలిసి మహిళలు బాలికలకు సహాయం చేసే లక్ష్యంతో ఇందిరా సేవా సదన్ను స్థాపించారు ఆవిడ. సంతోష్ నగర్ చౌరస్తాలో ప్రస్తుతం ఐఎస్ సదన్గా పిలువబడుతున్న ప్రాంతంలో ఈమెకు 2 ఎకరాల స్థలం ఇల్లు ఉండేదట. తన సొంత ఇంటిలోనే అనాథ సరళాలయాన్ని ప్రారంభించారు ఆవిడ. 2002 ఇందిరా సేవా సదన్ను సంఘం లక్ష్మీభాయమ్మ విద్యాపీఠంగా మార్చడం జరిగింది. ఇందులో మహిళల పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాలలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈమె 1979 మరణించే వరకు స్త్రీ బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషి చేశారు. ఆంధ్ర యువతి మండలి అధ్యక్షురాలిగా, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ సలహా బోర్డుకు కోశాధికారిగా, హైదరాబాద్ కాంగ్రెస్ యొక్క మహిళా విభాగానికి కన్వీనర్గాను పనిచేశారు. 18 ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలిగా కొనసాగారు. 14 పార్లమెంటేరియన్గా ఉన్న ఈ సేవారత్నం 1979 జూన్ 2 శాశ్వత నిద్రలోకి ఒరిగిపోయారు. సంఘం లక్ష్మీబాయమ్మ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

ఈరోజు నేటి మాటలో రెండో అంశం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి నేడు. భారతదేశ చరిత్రలో శాస్త్రవేత్తగా, దార్శనికుడిగా, ఆదర్శ రాష్ట్రపతిగా, యువతకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్థాయిగా నిలిచిపోయారు. సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ విజయాలను సాధించి దేశ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి ఆయన. కష్టపడితే అసాధ్యమనే మాట ఉండదని తన జీవితంతో నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వం అబ్దుల్ కలాంది. డాక్టర్ అవుల్ పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులుబ్దీన్, తల్లి అషియమ్మ. చిన్నతనంలో వారి కుటుంబం ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉండేది. కుటుంబానికి సహాయం చేయడానికి వార్తాపత్రికలు పంపిణీ చేస్తూనే చదువును కొనసాగించారు ఆయన. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఆయనలో అలవడింది. ఉన్నత విద్యను అభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు అబ్దుల్ కలాం. విద్య పూర్తయిన తర్వాత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDOలో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలోనూ శాస్త్రవేత్తగా పనిచేశారు. భారతదేశపు తొలి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అబ్దుల్ కలాం. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధికి నాయకత్వం వహించి భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు లభించింది. 1998 జరిగిన పోక్రాన్ అణుపరీక్షల విజయానికి కూడా ఆయన విశేష కృషి చేశారు. 2002 డాక్టర్ అబ్దుల్ కలాం

భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2002 నుండి 2007 వరకు ఆయన రాష్ట్రపతిగా సేవలందించారు. అధికారంలో ఉన్నప్పటికీ ఎంతో నిరాడంబరంగా జీవించారు ఆయన. విద్యార్థులను కలవడం, వారితో సంభాషించడం, వారి కళలకు ప్రోత్సాహం ఇవ్వడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని. అందుకే ఆయనను ప్రజల రాష్ట్రపతిగా అందరూ అభిమానించేవారు. అబ్దుల్ కలాం గొప్ప రచయిత కూడా. ఆయన రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 వంటి పుస్తకాలు యువతకు మార్గదర్శకాలుగా నిలిచాయి. కళలు కనండి, వాటిని సాకారం చేసుకునేలా కష్టపడండి అనే ఆయన సందేశం నేటికి ప్రతి యువతకు స్ఫూర్తినిస్తుంది. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబర్ 15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని డిఆర్డీఓ భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లలను విడుదల చేశారు. నాసా వారి జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బ్యాక్టీరియాకు కలాం గౌరవార్థం సోలిబాసిల్లస్ కలామి అని పేరు పెట్టారు. 2015 సంవత్సరం జూలై 27 మేఘాలయలోని షిల్లాంగ్లో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. చివరి శ్వాస వరకు విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ ఉండడం ఆయనకు విద్య పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. ఆయన క్రమశిక్షణ, కృషి, వినయం, దేశభక్తి, విజ్ఞాన దృక్పథం నేటి యువతకు ఆదర్శం. దేశాభివృద్ధి కోసం ప్రతి యువకుడు విద్యను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన బోధించారు. ఆయన ఆశయాలను ఆచరిస్తూ దేశాభివృద్ధికి మన వంతు కృషి చేయడం ద్వారా ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించిన వారం అవుతాం. ఇవి అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలు కొన్ని. నేటి మాట విన్నారు.

0: అనుమానాస్పదం చిత్రం నుండి ఉన్నికృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు మానవత్వం కథానిక వింటారు. రచన శ్రీ భీసెట్టి శ్రీనివాసరావు, పఠనం శ్రీమతి బెలగాం గాయత్రి. వినండి మానవత్వం కథానిక.
1: రేణుకా, నీకు ఆడపిల్ల పుట్టిందే, రబ్బరు బంతిలా ఉంది. మా అమ్మ నన్ను చూపిస్తూ పొంగిపోతూ అంది అమ్మతో. అమ్మ ఆనందంగా నవ్వింది. నేను పెరిగి పెద్దవుతుండగానే మా అమ్మ గుండెపోటుతో కన్నుమూసింది. ఆవిడికి నేనంటే ఎంత ప్రేమో. నేను పుట్టగానే ఆవిడెంత పొంగిపోయిందో, నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా ఎంత అపురూపంగా చూసుకుందో. కాని ఆమె ప్రేమ నా ఆలోచనలో స్పష్టంగా కనబడేది కాదు, నాకు ఎటువంటి అనుభూతి కలిగేది కాదు. అలా అని మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరూ ఎంతో దగ్గరగా ఉన్నా కూడా నేను ఆ ప్రేమలని, ఆ అభిమానాలని తృప్తిగా అనుభవించలేకపోయేదాన్ని. ఎందుకో నాకే తెలియలేదు. బహుశా దేవుడు నన్నిలా స్పందన లేకుండా పుట్టించాడేమో అనుకునేదాన్ని. ఎన్ని పెట్టు ఎన్ని కొను అలాగే రబ్బరు బొమ్మలా చూస్తుంది, కానీ బాగుందని గాని లేదని గాని ఒక్క మాట కూడా అనదు. అమ్మ తరచూ నన్ను విసుక్కుంటూ అనేది. నాన్న ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. అమ్మ చెప్పిందే వేదంలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అదే ఆయనకు ముందు నుంచి అలవాటు. నాకే ఎందుకో మనసుకి ఏ అనుభూతి పట్టినట్టుగా ఉండేది కాదు. అలాగని కోపం, విసుగు వచ్చేవి కాదు. అంతా బాగానే ఉందనిపించేది. మరుక్షణంలో ఏదీ బాగా లేదనిపించేది. ఏంటో గాని సంతృప్తి ఉండేది కాదు. అలా అని నాకేమి అసంతృప్తి లేదు. నా 10th అనుకుంటా, పక్కింటి వెంకట్ గాడు సైకిల్ మీద హడావిడిగా వచ్చి నా చేతిలో ఓ కాగితం దూర్చి గబగబా తుర్రుమన్నాడు. ఏమిటా అని చూస్తే అదో ప్రేమలేఖ. నన్ను వర్ణిస్తూ, నా అందాన్ని పొగుడుతూ, నన్ను వదిలి ఉండలేని దిగులును చూపెడుతూ సాగిందా ఉత్తరం. మర్నాడు రిప్లై కోసం ఆశగా వచ్చిన వాడి ముందే వాడి ఉత్తరాన్ని చింపి విసిరేశాను. ఎంతో ఆవేదనగా వెళ్ళిపోయాడు నాకేసి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ. నాకేం బాధ, కోపం అస్సలు అనిపించలేదు. కాకపోతే వాడి మీద కొంచెం జాలి వేసింది. అది తాత్కాలికమే. ఆ విషయాన్ని మళ్ళీ నేనెప్పుడూ గుర్తు చేసుకోలేదు. నన్నేమీ పెద్దగా కదిలించనూ లేదు. డిగ్రీ చదువుతున్నప్పుడు మా అత్తయ్య కొడుకు, వాడి పేరు బుజ్జి, నా మీద కొంచెం ఎక్కువగా ఇష్టం చూపెడుతున్నట్టు అనిపించేది. మా అత్తయ్య

నా వంక మురిపంగా చూస్తూ, మా అమ్మతో కబుర్లు, మా నాన్నతో మంతనాలు జరుపుతుండేది మా ఇంటికి వచ్చినప్పుడల్లా. నిజానికి బుజ్జిబావ బాగుండేవాడు. తెల్లగా, సన్నంగా, పొడువుగా చాలా అందంగా ఉండేవాడు. అప్పట్లో మా ఇళ్లల్లో పీజి చేసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు మా బావ తప్ప. ఆ గర్వం అతని కళ్ళల్లో అప్పుడప్పుడు కొంచెం కనబడేది. ఏమైనా అత్తయ్య మాట జవదాటేవాడు కాదు. ఓ రాత్రి అమ్మ నాన్న పెళ్లికి వెళ్లారు. నేను ఇంటర్ పరీక్షలకి చదువుకుంటుంటే బావ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అంజలి, నేనొక్క మాట అడగనా అన్నాడు తడబాటుగా. చెప్పు బుజ్జి అన్నాను. అంజలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం. మరి నేనంటే నీకు ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగాడు గబగబా. అతనన్న మాటలు విన్నా కూడా నాలో ఏ భావం కలగలేదు. అతని వంక తదేకంగా చూసి, బుజ్జి, నువ్వంటే నాకేం చెడ్డ అభిప్రాయం లేదు, కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను కొంచెం ఆలోచించుకోవాలి, అమ్మ నాన్నలను కూడా సంప్రదించాలి అన్నాను నెమ్మదిగా. అతను కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. అంజలి, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించటం లేదు? ఆవేదనగా అడిగాడు. లేదు బుజ్జి, నాకు అటువంటి భావన ఏం కలగటం లేదు, నిజాయితీగానే అన్నాను. కానీ అతను నన్ను నమ్మలేనట్టుగా చూశాడు. బహుశా నాకంటే అందగాడు, చదువుకున్నవాడు, ఇంత ప్రేమను మనసులో నింపుకున్నవాడు అంజలికి ఇంకెవరన్నా దొరుకుతారా అని అనుకుని ఉండొచ్చునేమో. ఏదైతేనేం, మా అత్తయ్య పట్టుబట్టి మా అమ్మా నాన్నలను ఒప్పించి చివరికి మమ్మల్ని తాంబూలాల వరకు లాక్కొచ్చింది. అమ్మ వాళ్ళు విశాలమైన మనస్సు కలవారు కాదని ముందుగానే వ్యతిరేకించింది. కానీ నాన్న అత్తయ్యను ఈ ఒక్క విషయంలో గట్టిగా సపోర్ట్ చేయటంతో అమ్మ ఒప్పుకోక తప్పలేదు. చివరికి అయిష్టంగానే ఓటు వేసింది సరేనంటూ. ఇద్దరూ కలిసి నన్ను అడిగినా నేనెటూ జవాబు చెప్పలేకపోయాను. బుజ్జి బాగానే ఉంటాడు, కానీ అప్పుడే పెళ్ళి తేల్చుకోలేకపోయాను తొందరగా. కానీ ఈలోపే ఈ వ్యవహారం ఒక చిత్రమైన మలుపు తిరిగింది. మా పిన్ని కూతురు స్వరూప అందంగా ఉండకపోయినా ఆకర్షణీయంగా ఉండేది. నిజానికి భగవంతుడు దానికి చాలా అన్యాయం చేశాడు. స్వరూపకి చిన్నప్పుడే పోలియో వచ్చింది. మా బాబాయి మా బంధువులందరిలో బాగా డబ్బున్నవాడు. కాంట్రాక్ట్లు అవి చేసి చాలా సంపాదించాడు. మా చిన్నతనంలో మా నాన్న ఉద్యోగంలో జాగ్రత్తగా గుట్టుగా సంసారం నడిపితే మా బాబాయి చాలా దర్జాగా జీవితం గడిపాడు. మా అత్తయ్యలందరినీ కూడా చాలా బాగా ఆదరించేవాడు. ఎన్ని చేసినా మాకు మా పిన్నంటే చాలా ఇష్టం. మనసులో ఎటువంటి భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే అనుకోకుండా మా బుజ్జిబావ పెళ్లి కాస్త స్వరూపతో హడావిడిగా చాలా గ్రాండ్గా జరిగిపోయింది. మా అమ్మ ముఖం పాలిపోయింది. నాకేమీ బాధ అనిపించలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ బాగుంటేనే ఆడపిల్ల పెళ్లి అవ్వడం కష్టం అంటారు. మరి పాపం స్వరూపాకి పోలియో అయినా మా బుజ్జిబావ చేసుకున్నాడంటే చాలా మంచే జరిగినట్టు అనిపించింది. పెళ్లిలో నేను చాలా సందడిగా తిరిగాను. మా నాన్న బోలెడు బాధపడిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడో నాకు అర్థమయ్యింది. మా నాన్న ఇస్తానన్న కట్నానికి డబల్ మా బాబాయ్ ఇవ్వటం, విశాఖపట్నంలో ఒక ఫ్లాట్ రాయడంతో స్వరూప వాళ్ళ కళ్ళకి విశ్వసుందరిగా కనిపించిందని తెలిసింది. అందుకే హడావిడిగా స్వరూప మెళ్ళో తాళికట్టాడు. ఏదైతేనేం, స్వరూప పెళ్ళి అయ్యింది. తర్వాత నా డిగ్రీ కూడా పూర్తయింది. నా పెళ్లి గురించి మా అమ్మ పడ్డ మూడేళ్ల తాపత్రయం సరత్ రూపంలో నాకు ఎదురొచ్చింది. బ్యాంకులో జాబ్, ఎక్కువ కట్నం ఆశించలేదు. నీకు నచ్చాడటే అమ్మ ఆఖరిన అడిగింది. పెళ్లివారు నచ్చారని చెప్పిన తరువాత నా దగ్గర జవాబు లేదు. మనిషి నచ్చడం అంటే ఏమిటి? అసలు ప్రేమంటే ఏమిటి? పెళ్ళంటే ఏమిటి? ఇప్పుడు అమ్మ నాన్నలను వదిలి అతన్ని పట్టుకుని వెళ్ళిపోవడమేనా పెళ్ళంటే? నాకంతా అయోమయంగా ఉంది. జరుగుతున్నది అర్థం కావటం లేదు. కొంచెం మనస్సంతా గందరగోళంగా ఉంది. ఇదేం పిచ్చి మొద్దే, దాని గురించి ఎప్పుడూ ఆలోచించుకోదు. ఎంతసేపు పక్క వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి సంతోషపడటమేనా? నాన్నకి ప్రమోషన్ వస్తే సంబరపడటమో, తమ్ముడికి ఉద్యోగం వస్తే పొంగిపోవడమో, ఇలా తప్పితే దాని జీవితం గురించి దానికే ఆలోచన లేదు. తొలిసారిగా నాన్న ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుంటూ నా తల నిమురుతూ నా గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. నేను వాళ్ళు చెప్పింది

0: నన్నర్థం చేసుకునేలోపు నా పెళ్ళి శరత్తుతో జరిగిపోయింది. పెళ్లి కాగానే ఊటీకి హనీమూన్కి వెళ్ళాం. శరత్ చేయి పట్టుకొని పార్కుల వెంబడి, పచ్చటి మైదానాల వెంబడి నడుస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమయ్యింది నేను ప్రకృతిలో భాగాన్ని గాని సమాజంలో భాగాన్ని కాదు అని. నాకు పాప, ఆ తర్వాత బాబు పుట్టారు. పాపను దాదాపు అతనే ప్రాణంగా పెంచుకున్నాడు. బాబు మాత్రం అమ్మకూచే, నన్ను వదిలేవాడు కాదు. కానీ క్రమంగా పెద్దయ్యేటప్పటికీ వాడి లోకం వాడు ఏర్పరచుకున్నాడు. టైంకి అన్నం పెట్టడం, వాళ్ళ ఆరోగ్యం, ప్రవర్తన అన్నీ నేనే చూసుకునేదాన్ని. క్రమశిక్షణగా పెంచటం, చదువు అన్నీ శరత్ చూసుకునేవాడు. ఇలా పిల్లల్ని పంచుకోవటంలో, వాళ్ళ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనుకోవడంలో మా భార్యాభర్తల బంధాన్ని పలుచన చేసుకున్నామేమో అనిపించేది ఒక్కోసారి. మళ్ళీ నాలో అంతగా ప్రేమించే గుణం, స్పందించే లక్షణాలు లేవుగా, మరి ఎందుకు ఈ ఆలోచన అని మనసు ప్రశ్నించేది. నిజమే గాని నేను మారొచ్చుగా. నాలో లోపల ఉబికే నిజమైన ప్రేమ ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుందేమో, నిజమైన ఆనందాన్ని నేను అనుభవిస్తానేమో అని సమాధానపరుచుకునేదాన్ని. ఆ రోజు రానే వచ్చింది. నేను పుట్టినందుకు సార్థకత లభించే రోజు త్వరలోనే నా జీవితంలోకి వచ్చింది. పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళయి అమెరికా వెళ్ళిపోయాక నేను శరత్ సాయంతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. ఎక్కడెక్కడున్న వీధి బాలల్ని తీసుకువచ్చి వాళ్లకు చదువు, విజ్ఞానం ఇచ్చి వాళ్ళని వాళ్ల కాళ్ళ మీద నిలబడేలా చేయటమే నా సంస్థ ధ్యేయం, ఉద్దేశం. మాసిపోయి మురికిగా ఉన్న అడుక్కునే పిల్లలు, చెత్త ఏరుకునే పిల్లలు, ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసే పిల్లలు అందరినీ ఏరి ఏరి తీసుకొచ్చి వాళ్ళని ఆని ముత్యాలుగా తయారు చేస్తుంటే నాలో ఉబికే అనుభూతికి కొలతే లేదు. మా బాబాయ్ ఎంతో మానవత్వంతో బోలెడు డబ్బులు విరాళంగా ఇవ్వటమే కాకుండా అందరి దగ్గర నుండి డబ్బులు విరాళాలుగా కూడా ఇప్పించాడు. మా పిల్లలు తమ జీతాల్లోంచి నెలవారీగా మా సంస్థకి సహాయపడటమే కాకుండా తమ స్నేహితులు, చుట్టుపక్కల భారతీయుల నుండి ఎన్నో నిధులు సేకరించి అక్కడి నుంచి పంపుతూనే ఉన్నారు. పిల్లలు గుప్పెడన్నం సంతృప్తిగా తింటూ చదువుల్లో, ఆటపాటల్లో మేటిగా అవుతుంటే ఈ జన్మకింతకన్నా ఏం కావాలి అనిపించేది. మనసంతా ఉద్వేగంతో సంతృప్తిగా నిండిపోయేది. ఇదే కాదు, నాకు దక్కాల్సిందింకా ఉంది అన్నట్టు మా పాప అమెరికా నుంచి మా మనవడు రిషిని నాకిచ్చి, అమ్మా, వీడు నీ నీడను పెరిగితే 10 మందికి నీడనిచ్చే వృక్షమవుతాడు. ఇక్కడ పెరగాలంటే ఏమైపోతాడోనన్న భయంతో నీకు అప్పచెప్తున్నాను. తల్లిగా వాణ్ణి నేను మిస్ అయినా నేను నా వృత్తిలో మరుపును తెచ్చుకోగలను. కానీ వాడు నన్ను మిస్ అయితే ప్రేమల్ని, అభిమానాన్ని కోల్పోయి, మన మూలాల్ని మరిచిపోయి మరమనిషైపోతాడన్న స్వార్థంతోనే నీ దగ్గర వదిలేస్తున్నాను. ఇంతకంటే అద్భుతమైన కానుక ఏ అమ్మకైనా ఏం ఉంటుంది? రిషి అని పిలవగానే వాడు అమ్మమ్మా అంటూ నా గుండెల్లో దూరి నన్ను హత్తుకుపోతుంటే అనిర్వచనీయమైన ఆనందం నన్ను సముద్రంలా ముంచేస్తోంది. పర్వతంలా నన్ను ఎంతో ఎత్తుకు తీసుకుపోతుంది. ఎవ్వరూ అధిగమించలేని సంతృప్తి అది. అమ్మా, రిషి స్పూన్తో తినటం లేదు, అన్నం తింటూ కింద పడేస్తున్నాడు. లంచ్ రూమ్లో వాడి మీద ఫిర్యాదు చేసింది టీచర్. వాడిని చేతులతోనే తిననివ్వండి, వాడికి ఎలా కావాలంటే అలాగే ఉండనివ్వండి అన్నాను నేను టీచర్తో. అమ్మమ్మా థ్యాంక్ యూ, నేను కింద పడిపోకుండా తింటానుగా అన్నాడు నన్ను చుట్టుకుపోయి గారాబంగా. నువ్విచ్చిన స్వాతంత్రాన్ని నేను దుర్వినియోగం చేయను అన్నాడు ముత్యాల నవ్వులు నవ్వుతూ. నాకెందుకో చనిపోయిన మా అమ్మ గుర్తొచ్చింది. ఆమె ప్రేమంతా నా మనస్సును కమ్ముకున్న అనుభూతి కలిగి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
1: ఇంతవరకు మీరు మానవత్వం కథానిక విన్నారు. రచన శ్రీ భీసెట్టి శ్రీనివాసరావు, పఠనం శ్రీమతి బెలగాం గాయత్రి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: శ్రీ మంజునాథ చిత్రం నుండి రమేష్ చంద్ర, నందిత పాడిన పాట విన్నారు. ఇంతవరకు మీరు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం

0: ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి అచ్చన్నా బృందం వారి నాదస్వ

0: నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి అచ్చన్నా బృందం వారి నాదస్వర వాదనం వింటారు. సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల, పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడుతుంది. రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ నేచర్ కన్జర్వేషన్, ఈ అంశంపై శ్రీ టి శ్రీచక్ర ప్రణవ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి సంఘమిత్రా పాల్ చౌదరి.

ఈ మధ్యాహ్నం 2:30 వాతావరణ సమాచారం అనంతరం జానపద రంజని కార్యక్రమంలో అమ్మవారి దండకం, గరగ నృత్యం వింటారు నిర్వహణ శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం. 2వ అంశంగా జానపద గేయాలు ప్రసారమవుతాయి, నిర్వహణ శ్రీ చక్రపాణి రాజు బృందం.

ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: to clean sweep the series 3-0 in Harare yesterday. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Anuja. All the dailies talk about the constitution of a high-powered multidisciplinary committee to revamp the National Testing Agency. Hindustan Times headline says, PM unveils Nilekani-led panel for exam reforms. Lauding the Kargil heroes, Prime Minister Modi hails defense, sports and space feats of our country in his Mann Ki Baat program. Prime Minister also highlighted the culture of Olympiads and hackathons steadily growing in India, making him immensely proud, cites the Asian Age. Government issues advisory for seafarers amid rising Black Sea attacks after five national skill, reports the Statesman. Financial Express reports solar, wind, power generation jumps over 25%. As per the data shared by Adoption Authority CARA, 5,000 adoptions made last year, highest in a decade. UNESCO adds France's D-Day landing beaches, Greece's Mount Olympus to heritage list, reports the Indian Express. Ladakh gets first school for children with special needs, writes the Tribune. And finally, making it a golden day for India, Mirabai Chanu completes hat-trick of goals at CWG is a front-page headline in the Pioneer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha today. Parliamentary Affairs Minister Kiran Rijiju urges all MPs to participate in discussion on exam reform bill. Prime Minister Narendra Modi announces formation of high-powered task force led by technology expert Nandan Nilekani. Prime Minister urges young people to strengthen their connection with India's border villages, describes developed villages as foundation of Viksit Bharat. IMD forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Mirabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48 kg category. Rishikant Singh bagged silver in men's 60 kg class. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఆర్ విజయభాస్కర్ రావు.
3: ఉపములో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజనులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి, జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్తూరు జిల్లా కుప్పం తనకు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, తన భావోద్వేగంతో ముడిపడిన ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణకుప్పం విజన్ 2029 లక్ష్యాల సాధన కోసం 3 రోజుల పాటు కుప్పంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గుడిపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పంలో 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 27 పరిశ్రమల ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా సుమారు 39,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 58,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చిన్ 1,70,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించారు. గుత్తారపల్లిలో 4,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ను ప్రారంభించారు. జననాయకుడు గ్రీవెన్స్ వ్యవస్థను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సందర్శించారు. 3,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎల్పిజి బర్నింగ్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 117 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కంగుంది గ్రామంలో సుమారు 350 మంది రైతులకు భూపట్టాలను పంపిణీ చేశారు. గిరిజనులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్ ఎంఎస్ భారత్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కొలవారిపూర్ ఎస్టీ కాలనీలో రోప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను పరిరక్షించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చిన్నారులపై లైంగిక దాడులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లాలో

0: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని చెరువులకు నీరు చేరే ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 3106 చెరువులు, 3935 ఫీడర్ ఛానళ్లు, 665 క్యాస్కేడ్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 1177 పనులకు ఆమోదం లభించగా వాటిలో 1123 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 54 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనుల ద్వారా 1494000 పనిదినాలు కల్పించి కార్మికులకు 38,84,00,000 రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులకు 8,80,00,000 రూపాయలు, గ్రంథాలయాల మరమ్మతులకు 25,00,000 రూపాయలు, నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి 3,00,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రంథాలయాలకు కంప్యూటర్ల కొనుగోలు కోసం 20,00,000 రూపాయలు, ఫర్నిచర్ తదితర సౌకర్యాల కోసం 50,00,000 రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో యజమానులు, సంస్థలకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్ నష్టపరిహార కేసుల పరిష్కారానికి విశ్వాస్ 2026 పేరుతో ప్రత్యేక వివాద పరిష్కార పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ బిటి సతీష్ కుమార్ తెలిపారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం జూన్ 29వ తేదీ నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నష్టపరిహారం ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాలు చేసిన కేసులు, తుది ఉత్తర్వులు జారీ అయినప్పటికీ పూర్తిగా లేదా పాక్షికంగా వసూలు కాని కేసులు, నోటీసులు జారీ అయినా తుది ఉత్తర్వులు వెలువడని కేసులు, అలాగే నష్టపరిహారానికి సంబంధించిన నోటీసులు ఇంకా జారీ కాని కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన యజమానులు ఈపీఎఫ్ఓ ఎంప్లాయర్ పోర్టల్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఈసైన్ ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం వై బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి అచ్చన్న బృందం వారి నాదస్వర వాదనం వింటారు. ముందుగా మూలాధారముక్తి హంసధ్వని రాగంలో శ్రీ పాపనాశం శివన్ రచన ఆదితాళంలో వినండి.

ఇప్పుడు వినండి అంబావాణి నన్నాదరింపవే కీరవాణి రాగంలో ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: ఇంతవరకు మీరు శ్రీ రాళ్లపాటి అచ్చన్న బృందం వారి నాదస్వర వాదనం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, 0891 2727 2888. ఈ నంబర్లకు కాల్ చేసి మీకు ఇష్టమైన పాటను వింటారు కదూ మరి.

0: పాటల పల్లకిలో మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నల్లి ప్రియ మాట్లాడుతున్నాను మేడం.
0: ఏం పేరండి?
1: నళిని ప్రియ.
0: నళిని ప్రియ, చెప్పండి.
1: భలే దొంగల మూవీ ఉందా మేడం?
0: ఉందండి.
1: దాంట్లో చూశానే ఓలమ్మి చూశానే సాంగ్ వినిపిస్తారా?
0: ఉన్నానండి. నళిని ప్రియ గారు, మీకు ఇష్టమైన పాట వస్తుంది మరి వినండి.
1: ఏంటండి?

0: హలో
1: హలో,
0: చెప్పండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నేను పేటాపాల నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శివండి. ఆత్మబలం నుంచి పాట కావాలండి.
0: ఏ పాట అండి?
1: చిటపట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటాను స్వామి.
0: అలాగేనండి, తప్పకుండా శివగారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
1: సూర్యకుమారి గారు ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
0: గౌతమి మూవీలో వెలిగింది నా ప్రాణదీపం. నా సాంగ్ మనందరి గురించే వేసేయండి మేడం జీ.
1: అలాగేనండి, మనందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది,
0: వినండి. థ్యాంక్ యూ మేడం జీ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి.
1: హరి కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నారండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నామండి.

0: నాకు మురళి నగర్ బాలబడి స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
1: కళ్యాణి గారు బాగున్నారా?
0: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఇప్పుడు లైన్ కలిసింది కదా, ఇప్పుడు టిఫిన్ చేస్తాను మేడం గారు.
1: టిఫిన్ చేస్తూ పాట వింటారు చెప్పండి
0: మేడం గారు. అయితే ఎస్ జానకమ్మ సంగీత వహించి పాడి పాట మౌనపారాటలో యాలగా నీ యాలలో ఇదేమో ఇయాల పాట ఏను మేడం గారు.
1: తప్పకుండానండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.

0: ఎల్లప్ప వెంకటరావు అనకాపల్లి గవర్నపాలెం నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి.
0: మాకు సిరి సంపద సినిమా నుంచి మారుపా సత్యం గారు పాడారండి, కొండమ్మ బంగారప్ప కొండమ్మ పాట వినిపించండి.
1: అలాగేనండి వెంకట్రావు గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: నమస్కారం అమ్మా.
1: నమస్తే అండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్
2: గుడ్
0: అండి.
2: మార్నింగ్ అండి.
1: ఈరోజు మధుర గాయని కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు అండి. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఈ మధురమైన పాట కోరుకుంటున్నాం మేడం. ఘరానా మొగుడు సినిమాలో కిటికీలు తెలిసిన చిటపట చిన్నట్లు.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వేస్తాను. కానీ మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరు కూడా చెప్పండి.
1: మేము హైదరాబాద్ వనస్థలిపురం అండి. నా పేరు బాలాజీ మాట్లాడుతున్నాను.
0: సరేనండి బాలాజీ గారు, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే మేడం.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు ఉమా, ఏటకోపాక నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి ఉమా గారు.
1: శివరంజని సినిమా నుంచి నవమే నాటి వెన్నెల్లాని ఏమైనా సాంగ్ కావాలి?
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు. మన కప్పిల్ని గౌరవపాలెం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు గురువు నుంచి చూసిన సినిమా నుంచి కలుసుకున్నారా, నిన్ను చంపుకుదింటారా పాట వినిపించండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
2: కసిపుడరా నిన్ను ఎరసక తింటనురా, ఏ నరసింహసానినిరా నిన్ను నంచుక తింటనురా, ఏ బెల బెల బెల బెల బెల బెల బెల బెల హిరణ్య కసిపుడరా నిన్ను ఎరసక తింటనురా, ఏ నరసింహసానినిరా నిన్ను

0: హలో,
1: మంజనాథుల మహాప్రాణ దీపం పాట కావాలండి.
0: అలాగేనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అక్కడ సింహాచలం నుంచి నారాయణరావు.
0: ఓకేనండి, నారాయణరావు గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో,
4: నమస్కారం అండి. మా శ్రీనివాస్ అండి.
3: నమస్తే అండి.
4: బొమ్మరి లూయిస్ త్రోనండి. బొమ్మను తీస్తే ఆ పాట కావాలండి.
3: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మరి హైదరాబాద్, మహిళపట్నం అండి. ఆంధ్ర అండి, హైదరాబాద్ వచ్చామండి మేము.
3: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
4: ధన్యవాదాలు అండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోనిన్ల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆ కార్యక్రమ అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది.

0: బాల్యంపై సెల్ఫోన్ సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. అమ్మా నాన్నల మాటలు, ఆరుబయట ఆటలు, స్నేహితులతో చట్టాపట్టాలు, అభిరుచులు పెంచుకోవడాలు, ఇవన్నీ ఒకప్పటి బాల్యంలోని తీపి గుర్తులు. ఇప్పటి పిల్లలకి అన్నీ సెల్ఫోన్లోనే, పసితనంలోనే సెల్ఫోన్తో స్నేహం, కాస్త జ్ఞానం తెలిసే వయసులో వచ్చేసరికి సోషల్ మీడియాతో మమేకం. వీటి ఫలితం బాల్యంలోనే అనేక శారీరక మానసిక సమస్యలు. ఈ నేపథ్యంలో పిల్లలపై సెల్ఫోన్ సోషల్ మీడియా ప్రభావం, సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసన్నకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: సెల్ ఫోన్ సోషల్ మీడియా ప్రభావం, అది కూడా పిల్లలపై, అడాలసెంట్ స్టేజ్లోకి వస్తున్న వాళ్లపై ఈ సెల్ ఫోన్ అనేది కానీ, లేకపోతే ఈ సెల్ ఫోన్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది, వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది. మరి ముందుగా సెల్ ఫోన్ వాడకం పిల్లల మెదడు ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దీని గురించి మరి శ్రోతలకు వివరిస్తారా?
1: బేసిక్ గా ఇది సెల్ ఫోన్స్ అనేది ఒక స్క్రీన్. ఇది స్క్రీన్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి మేడం. ఈ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్, ముఖ్యంగా సెల్ ఫోన్ లో చూసే వీడియోస్ అనే స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద ప్రభావం అనేది వాళ్ళ వయసు ప్రకారంగా ఉంటది మేడం. 8 నెలల 9 నెలల నుంచి అయినప్పుడు పిల్లలు వస్తువులు హోల్డ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఇంతకుముందు అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇచ్చేవారు, ఆ టైం నుంచే చాలా మంది సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు బిజీగా ఉండటం అవ్వచ్చు. కొంతమంది పిల్లలు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, ముఖ్యంగా నడకొచ్చింది అనుకోండి, హైపర్ యాక్టివ్ పిల్లలు ఏంటంటే ఒక చోట కూర్చోరు, ఎక్కువ పరిగెట్టేసి దూకేసి ఇంట్లో వస్తువులు బయట ఇసిరేసి అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికనే ఉద్దేశంతోనో, లేకపోతే కొంతమంది బాగా బిజీ అయ్యి పేరెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుదాం అనే ఉద్దేశంతోనో రకరకాల కారణాలతో సెల్ ఫోన్ అయితే ఇస్తున్నారు. కానీ చిన్న వయసులో ఇస్తే మాత్రం సెల్ ఫోన్ చాలా చెడు ప్రభావం వస్తుంది, ముఖ్యంగా బ్రెయిన్ ఎదుగుదల, మెదడు ఎదుగుదలకి చాలా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే, బాడీ ఎదుగుదల అవ్వాలంటే మన కడుపు నిండా పౌష్టికమైన ఆహారం తింటే బాడీ ఎదుగుదల జరుగుతుంది. బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే ఫుడ్ కాదు మేడం మెయిన్. బ్రెయిన్ ఎదుగుదల జరగాలంటే చుట్టూ ఉండే పరిసరాల నుంచి, ఎన్విరాన్మెంట్ పరిసరాల నుంచి వచ్చే స్పందన ద్వారానే బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది. స్పందన అంటే ఏంటంటే, ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు చుట్టుపక్కల పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ కొన్ని మాటలు, వాళ్ళని చూడడం, మనుషులతో కలవడం, దాన్ని సోషల్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్పందన. అలాగే మనుషులతో మాటలు వినటం వినికిడి స్పందన. సో రంగులు చూడటం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్పందన అందుతూ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ చూస్తున్న పిల్లలకి ఆ సెల్ ఫోన్ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, కలర్ఫుల్ గా, బ్రైట్ గా ఉంటుంది, మంచి మ్యూజిక్ అన్ని ఉంటాయి. సో దాంట్లో లీనమైపోతారు వాళ్ళు. రెండోది ఏంటంటే, మొదటి 2-3 సంవత్సరాల్లో ఉండే ఎదుగుదలతో ఉండే బ్రెయిన్ ఈ స్క్రీన్ చూసే వీడియో వర్చువల్ వీడియో అంటాం మనం, రియల్ వరల్డ్ ఏమో రియల్ వరల్డ్ కదా మేడం, దాన్ని సెపరేట్ గా విడదీసి చూడలేదు. మనం ఏది వీడియో ఏది రియల్ అని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం, కానీ పిల్లలు ఆ వయసులో ఉన్న మెదడు డిఫరెన్షియేట్ చేయలేదు. వీడియో కూడా రియలే అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు పిల్లలు ఎక్కువ గంటలు చూస్తున్నారు అనుకోండి మేడం వీడియో, ఇంకా అదే లోకం అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ సినిమా చూసి ఇంటికి వచ్చాం అనుకోండి, రాత్రి పడుకునేదాకా అవే గుర్తొస్తుంటాయి మనకి. మనకే 1-3 గంటల సినిమా చూస్తేనే మైండ్ లో అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు పిల్లలకి బెడ్

0: రూము హాలు పేరెంట్స్ తప్పి బయట ప్రపంచం తెలియని పిల్లలకి రోజుకి మీరు అట్లీస్ట్ 2-3 గంటలు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టే. ఎందుకంటున్నానంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ లో మనకన్నా డబల్ పడుకుంటారు పిల్లలు, నిద్ర టైం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మెలకు ఉండే టైం తక్కువ. ఆ మెలకు ఉండే టైంలో మీరు 3 అవర్స్ ఇచ్చినా కూడా ఇంచుమించు 40-50% టైం మీరు స్క్రీన్ ఇచ్చినట్టే. బ్రెయిన్ ఎదుగుదల సమస్యలతో నా దగ్గరకు వచ్చిన పిల్లలు గమనిస్తే చాలా మంది 5 అవర్స్ 6 అవర్స్ లేకపోతే మెలకు ఉన్నంతసేపు ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి స్క్రీన్ లోకంలో ఉండిపోవడం వల్ల అదే అసలు లోకం అనేలాగా భ్రమ చెందుతారు. వాళ్ళు చెంది వాళ్ళ స్క్రీన్ కట్టేసినా కూడా, ఛార్జ్ అయిపోయిందని ఫోన్ కట్టేసినా కూడా అవే మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ మాటలు కూడా స్క్రీన్లో మాటలలాగే మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ కార్టూన్ స్లాంగ్ చూస్తే కార్టూన్ స్లాంగ్ లాగా మాట్లాడతారు. 4 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు వచ్చినా నేను అడుగుతుంటారు, మీ ఇంట్లో మీరు ఏం భాష మాట్లాడతారు? మేము తెలుగే మాట్లాడుతున్నామండి అంటారు. కానీ బాబు మాట్లాడే తీరు కానీ అసలు తెలుగు ఉండదు, మనం చెప్పిన రెస్పాన్స్ ఎవరు కారణం లేకుండా ఒక్కలో మాట్లాడుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే తను పూర్తిగా ఆ లోకంలో నిమగ్నం అయిపోవడం వల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే అందవలసిన మామూలుగా నార్మల్ పిల్లలకి స్క్రీన్ చూడని నార్మల్ పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళు రోజు ఇంట్లో అమ్మా నాన్న మాటలు, పక్క ఇంటి వాళ్ళ మాటలు, బయటకు వెళ్ళి ఆ మాటలన్నీ వినటం వల్ల అది అసలైన స్పీచ్ స్పందన అనమాట. అది అందలేదు వాళ్ళకి, ఆ వయసులో అందకపోతే అవి రావు వాళ్ళకి. అదే విధంగా మనుషుల మొహాలు చూడడానికి కూడా ఛాన్స్ దొరకదు వాళ్ళకి. ఎప్పుడైతే స్క్రీన్ లోకంలో ఉంటుందో మనుషుల మొహాలు చూడటం ఛాన్స్ దొరకదు, మనుషులతో కలవడానికి ఛాన్స్ దొరకదు. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ లో స్పీచ్ కి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్, సోషల్ మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పి బ్రెయిన్ ఏరియాస్ వయసుకు తగ్గలా ఎదగలేవు. అవి ఎదగలేకపోతే వాళ్ళకి సపోజ్ స్పీచ్ సెంటర్ సరిగ్గా వయసుకు తగ్గలా ఎదగకపోతే మాటలు సరిగ్గా రావు మేడం. మనుషులతో కలవడానికి సంబంధించి బ్రెయిన్ ఏరియా సరిగ్గా ఎదగలేకపోవడం వల్ల మనుషులతో ఎలా కలవడం అనేది వాళ్ళకి తెలియదు. సో బేసిక్ గా అలా మనకి ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ లో ఉన్న పిల్లలను చూస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఫస్ట్ 5 ఇయర్స్ లో ఒకవేళ స్క్రీన్ ఎక్స్పోజర్ సిగ్నిఫికెంట్ ఉంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రాలేవు, మనుషుల్లో కలిసినా కూడా ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తారంటే మనం పిలిచినా పలకరు, హాయ్ అన్నా కూడా ఫేస్ చూడరు, ఏదో ఒక్కలో ఆ లోకంలో లీనం అయిపోయినట్టు ఉంటారు. దీని కారణం ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ. దానికి ఎందుకు కారణం అంటే దానికి సరైన స్పందన అందలేకపోవడం వల్ల. ఎందుకు స్పందన అందలేదంటే రోజంతా స్క్రీన్ లోకంలో నిమగ్నం అయిపోవడం. అది గమనించి ఇమీడియట్ గా స్క్రీన్ ఆపేసాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఇలా పిల్లవాడు రెస్పాండ్ అవ్వట్లేదు, మాటలు లేట్ అయిన మనుషుల్లో కలవలేకపోతున్నాడు అనేది ఎప్పుడైతే గుర్తించామో ఇమీడియట్ గా 0 స్క్రీన్ చేయాలి మేడం. 0 స్క్రీన్ అంటే కొంతమంది ఏమంటారంటే స్క్రీన్ లేకపోతే అన్నం తినడం మా వాడు, అలాగే ఉండదు. మన స్క్రీన్ ఎందుకు ఇస్తున్నాం మేడం? జస్ట్ తన మైండ్ డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి. మన ప్రకృతిలో బోల్డ్ అన్ని రకాల బొమ్మలు ఉంటాయి, చంద్రుడిని చూపించవచ్చు, కుక్కను చూపించవచ్చు, పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్లి మైండ్ డైవర్ట్ చేసి పెడితే తినేస్తారు. దాంట్లో అసలు కంగారు పడవలసిన విషయమే లేదు మేడం. స్క్రీన్లు అనేది అసలు దరిదాపుల్లో ఒక 2 రోజులు కనపడకుండా ఉంచితే వాళ్ళు అడగరు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది రియల్ వరల్డ్, మన వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు, మన మాటలు వినటం మొదలు పెడతారు. అప్పుడు అన్నీ మళ్ళీ నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది వీలైన త్వరగా చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఇది తెలుసుకోవడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటించేస్తే అప్పుడు చేసిన అంత ఇంప్రూవ్మెంట్ రాదు. బ్రెయిన్ ఎదుగుదల ఫస్ట్ 5.5 సంవత్సరాలు దాని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ పీరియడ్ మనం గుర్తించి ముందుగానే మన స్క్రీన్లు ఆపేసి మళ్ళీ ఏదైతే తనకు లోపించిందో అంటే మాటల స్పందన అందలేదు, మనుషుల మొహాలు చూడటం అనేది అందలేదు, ఎందుకంటే స్క్రీన్ లోకంలో ఉంటాం వల్ల, అందుకే ఎక్కువ మనుషులతో కలిసి ఇలా చేసి మాటలు వినిలా చేస్తే మనం రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది 5 ఏళ్ళలోపు చేయాలి, అది బెటర్.
1: కంటిన్యూస్ గా సెల్ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల శారీరకంగా కూడా చాలా మార్పులు ఉంటాయి కదండి?
0: ఉంటాయి మేడం. ఇప్పుడు శారీరకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఏజ్ తీసుకున్నాం, లేకపోతే అడాల్సెన్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, వాళ్ళు కూడా ఈ మధ్య స్క్రీన్ ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మొబైల్ ఎడిక్షన్, ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా మేడం, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా అడాల్సెన్స్ లో బాగా ఎక్కువ. ఆ సెల్ ఫోన్ టైమే లేదనుకుంటే వాళ్ళని నడుస్తారు, ఏదో ఆటలాడతారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కొంతమంది అయితే గంటల తరబడి వాడుతుంటారు. సో వాళ్ళకి బాడీకి కదలిక అనేది ఉండదు, మెటబాలిజమే సరిగ్గా జరగదు. అలాంటప్పుడు ఒబిసిటీ, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ రావచ్చు. అంటే సెల్ ఫోన్ డైరెక్ట్ గా కాదు, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. అంటే ఒబిసిటీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మనకి షుగర్ ఇలాంటివి కూడా చిన్న వయసులో వచ్చినా ఆశ్చర్యపడిపోకర్లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే కళ్ళుకి సంబంధించి రిపీటెడ్ గా చూడటం వల్ల, అదంతా బ్లూ లైట్ వచ్చేయడం వల్ల కళ్ళుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మస్కులోస్కెలిటల్, మనకి ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడాలంటే ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళాం, సూర్యరశ్మి తగలదు, విటమిన్ డి అనేది సరిగ్గా అందదు. రిపీటెడ్ మెడ నొప్పులు, చేతులు వేళ్ళు నొప్పులు ఇలాంటి రావడం కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఈ కండరాలు బిగిసిపోవడం వల్ల సరిగ్గా విటమిన్ డి అందలేకపోవడం వల్ల ఇదొక కారణం ఉండదు. లీనమైపోవడం వల్ల ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి టైం ఫుడ్ తీసుకోలేరు. సో పౌష్టికంగా న్యూట్రియంట్స్ కూడా అందం, విటమిన్ డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకదానికి ఒకటి లింక్. మన ఎవ్రీడే లైఫ్ లో సెల్ ఫోన్ ని విడదీయలేం. కమ్యూనికేషన్, స్టోరేజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా క్లాస్ అటెండ్ అవ్వాలన్నా, ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం సెల్ ఫోన్ అయితే ఏ పని జరగదు. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ దాట్ ఈస్ చేసేయడం వల్ల వస్తుంది. ఫుడ్ ఉంది అవసరం, దాన్ని ఎక్సెస్ గా తింటే జబ్బు వస్తుంది. అలాగే స్క్రీన్ నీడ్ ఉంది, స్క్రీన్

0: మనం సెపరేట్ చేయలేం, స్క్రీన్ జీరో చేసేమని చేయలేం. కానీ పిల్లల్లో చేయాలి, ఫస్ట్ 5 1/2 ఇయర్స్ స్క్రీన్ ఇవ్వకూడదు, అందులో డౌట్ లేదు మేడం. కానీ ఆ తర్వాత మాత్రం అవసరమైన మట్టికి ఒక పద్ధతి ప్రకారంగా ఒక లెక్క ప్రకారంగా చేయాలి, లిమిట్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని.
1: ఇప్పుడు మీరు 5 1/2 ఇయర్స్ వరకు అసలు జీరో స్క్రీన్
0: ఇవ్వాలి మేడం, జీరో స్క్రీన్ ఉండాలి.
1: అలాంటిది 5 మంత్స్ పిల్లల్ని కూడా ఈ మధ్యలో చూస్తుంటే పేరెంట్స్ చక్కగా ఒక దానికి హ్యాంగ్ చేసేసి దాన్ని చూపించడం అవి చేస్తున్నారు. సో పిల్లలు ఇంతగా ఎడిక్ట్ అయిపోవడానికి, ఫంక్షన్స్ కు వెళ్తాం, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఏ చైర్లోనో ఒక ఫోన్ పట్టుకుని గేమ్స్ చూస్తారు కామిక్స్. సో ఇంతగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏంటండి?
0: తల్లిదండ్రుల పాత్ర అంటే మేడం, ఇది వరకు అనుకోండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసింది. పేరెంట్ ఒకవేళకైనా ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే డాడీకో అత్తయ్య గారికో అలాగే ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు కదా మేడం, ఏ పనైనా డాడీ మమ్మీయే చూసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఒక పర్సన్ ఎర్నింగ్ లా లేదు, ఇద్దరే. ఎకనామిక్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్క క్లాస్ లోనూ ఉంటుంది. పేరెంట్స్ ఏ విధంగా కారణం అవుతున్నారంటే, ఒకటి వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఆ ఒకటి అవగాహన సరిగ్గా ఉండట్లేదు. సెకండ్ థింగ్ సూపర్విజన్. ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ చూడొచ్చు అంటే ఒక్కరికి ఇచ్చేయటం కాకుండా పక్కన ఒకళ్ళు ఉండేలా చూడాలి. కొంతమంది తెలుసు చదువుకున్న వాళ్ళకి స్క్రీన్ మంచిది కాదు, ఇవ్వకూడదని కూడా తెలుసు. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేసేలా చేస్తున్నాయి. ఏం పరిస్థితులు అంటే, కొంతమంది సింగిల్ పేరెంట్ ఉండొచ్చు, సపోర్టే లేకపోవచ్చు, జాబ్ లో కంపల్సరీగా వర్క్ చేయవలసి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని పేరెంట్స్ కారణాలు ఉంటాయి, కొన్ని చిన్నపిల్లల కారణాలు ఉంటాయి. చెప్పాను కదా మేడం, కొంతమంది కిడ్స్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వకూడదు అనుకున్నా కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు అనమాట. కొంతమంది మొండుగా ఉంటారు, కొంతమంది కిడ్స్ ఇచ్చేదాకా ఊరుకోరు అన్నమాట, ఇచ్చేదాకా అన్నం కూడా తినరు, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటప్పుడు ఏంటంటే, మనం పిల్లల్ని ముందుగానే గుర్తించి దానికి ఆల్టర్నేటివ్గా మనం సైకాలజిస్ట్ దగ్గరికి కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఏ విధంగా అలాంటి కిడ్నీ మేనేజ్ చేయాలి అనేది నేర్పిస్తారు మనకి. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. మొండుగా ఉన్నాడు అంటే పేరెంట్స్ యొక్క తీరుతో ఆ మొండుతనాన్ని ఎలా తగ్గించాలనే దానికి టెక్నిక్స్ ఉంటాయి, బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అవి నేర్చుకుని కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా. లేదు హైపర్ యాక్టివ్ మరీ ఎక్కువ ఉందనుకోండి మేడం, దానికి మందులు కూడా ఉంటాయి. నిద్ర పుచ్చే మందులు కాదు, అవి సేఫెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కాలంలో. చైల్డ్కి అటెన్షన్ పెంచి కాన్సన్ట్రేషన్ పెంచి పూర్తిగా నార్మల్ చేసే మందులు కూడా ఉన్నాయి మనకి. కానీ అవగాహన అలా లేదు ప్రజల్లో. సో ఒకటి ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకునే చేయాలి. రెండోది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైల్డ్ అనేది ప్రైమరీ కాబట్టి మనం దాన్ని ఉన్న టైంనే 1-2 గంటలు చైల్డ్కి అనేది ఏదో విధంగా డెడికేట్ చేసుకోవాలి, తప్పదు. అది దానికి షార్ట్ కట్ కూడా లేదు మేడం, దానికి ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి పిల్లలకి. ఆ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ముందు ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదని ముందు మైండ్లో రిజిస్టర్ అవ్వాలి పేరెంట్స్.
1: అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి చాలా ఎక్కువ అడిక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా ఇలా బాగా అడిక్ట్ అయిపోయిన అడాలసెంట్ ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్ గా మొబైల్ చూస్తూ ఉంటారండి. నోటిఫికేషన్ వచ్చిందా, నా వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్స్ చేశారు అని. సో ఈ నేపథ్యంలో సౌండ్ వచ్చినా రాకపోయినా కూడా వచ్చింది అనే భ్రమలో కూడా వెళ్ళిపోతున్నారు అంటారు. సో ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వచ్చే మానసిక రుగ్మతలు ఏంటండి?
0: మీరు ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో అది అడాలసెన్స్ స్టార్ట్ అవుతుంది. అడాలసెన్స్ అనేది ఏంటంటే ఈల్లో మానసిక ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఎలాంటి మానసిక ఎదుగుదల జరుగుతుంది అంటే, నేను కూడా ఒక పర్సన్, నేను ఏదైనా చేయగలను, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది అని వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, ఇండిపెండెన్స్ కావాలనిపించడం, వాళ్ళకి వాళ్ళు ఒక విడిగా ఉండాలనిపించడం, వీటితో పాటు వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళు చదివే చదువు బట్టి, పక్క వాళ్ళు ఇచ్చే ఎప్రిసియేషన్ బట్టి, వీటి మీద కూడా బేస్ అయి ఉంటాయి యాక్చువల్ గా. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఎవరైనా, అది సహజంగా ఎవరైనా చేసే పనే అది. సో వన్ ఆఫ్ ది వే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు ఇది వరకు అనుకోండి, ఇప్పుడు ఇలాగ రేడియోలో అయినా టీవీలో అయినా వస్తేనే అనుకునేది, ఇప్పుడు అలా కదా. ఎవరికల్లా ఓన్ ఛానల్ ఉంది, ఇలాగా ఎవరికల్లా ఓన్ అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రొఫైల్స్ లోను, రకరకాల ఫొటోస్ లోను, రకరకాల ఇన్స్టాల్ చేసి రీల్స్ చేసి దే వాంట్ ఎప్రిసియేషన్. సో వన్స్ ప్రొజెక్ట్ చేయగానే ఎంతమంది ఎప్రిషియేట్ చేస్తున్నారని యాంగ్జైటీ ఉంటుంది. ఇది దీనికి కారణం ఏంటంటే ఈ వయసు అడాలసెన్స్ ఏంటంటే, జనాలు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది ఎప్రిసియేషన్ ఉంటుంది. అక్కడ వరకు ఓకే, ఇప్పుడు ఇది మనం నార్మల్ కింద తీసుకుంటాం, ఇదంతా కూడా చాలా వరకు నార్మల్ తీసుకుంటాం. ఆ పని కోసం వాళ్ళు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది చదువు మానేసి ఎప్పుడు అదే పనిలో ఉన్నారనుకోండి, రోజులో చదువు, దానివల్ల చదువు వెనకెళ్ళిపోతుంది, ఇది మితిమీరి పోతుంది, డిజార్డర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అని మనం గ్రహించి దానికి కారణాలు ఏంటి, ఏ ఇష్యూ వల్ల ఇది మితిమీరిపోయే లెవెల్కి వెళ్ళిపోతుంది తన తీరు అనేది గ్రహించి మనం తనకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇంపార్టెంట్.
1: ఓకే, సో అప్పుడు ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ నుంచి బయటకు వచ్చేది
0: అది యాంగ్జైటీ అనమాట మేడం. ఒక విధంగా ఐడెంటిటీ, కొంతమంది ఐడెంటిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకపోయినా, దాన్ని కౌంట్రాక్ట్ చేసుకోవడానికి ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు రోజులో ఒక 4 గంటల టైం ఉందనుకుందాం స్కూల్ నుంచి వచ్చి, అందులో 3 గంటలు ఇదే పని మీద ఉన్నారనుకోండి, అప్పుడు అది డిజార్డర్ లెవెల్ లాగా ఆలోచించాలి మనం.

0: కొంతమంది రాత్రి వరకు పడుకోకుండా రాత్రి వరకు ఇదే పనిలో ఉంటారు, రకరకాల అకౌంట్స్లో పెట్టుకుంటూనే ఉంటారు, చదువు పక్కన పెట్టి అప్పుడు ఆలోచించాలి. కానీ జస్ట్ ఏదో మామూలుగా ఫోటో పెట్టి రెండు లైక్లు చూసి మనమైనా మన ఫోటో పెడితే మన ఫోటో ఎవరు చూస్తారో మనం చూస్తాం, అది డిజార్డర్ కాదు. పిల్లవాడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సపోజ్ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాక ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు, సో ఆ అబ్బాయి డల్ అయిపోయాడు. సో అలాంటప్పుడు ఏంటి, మాట్లాడే వాళ్ళు వర్చువల్గా దొరుకుతారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఆ విధంగా అటాచ్ అయిపోయి వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము వాళ్ళు, కొంతమంది ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు మనకి. సో అలాంటప్పుడు ఎవరితో కనెక్ట్ అయ్యారు అనుకోండి, అవతల వాళ్ళు అమ్మ నాన్న మాట్లాడలేదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, సో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి మనం ఇంట్లో సంతోషం ఇవ్వలేకపోవడం వల్ల బయట సంతోషం వెతుక్కుంటున్నాడు తిను అని గ్రహించి వీళ్ళు టైం ఇచ్చి వీళ్ళ తన మనసులో ప్రాబ్లమ్స్ అన్ని బయటికి చెప్పించుకుంటే విత్ ఇన్ పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే కనెక్ట్ అయ్యి అది సోషల్ మీడియా తగ్గుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోవడం వల్ల ఈ పిల్లలు సమాజంలో కలవలేకపోతున్నారు, సోషల్ విత్డ్రావల్ అనేది ఎక్కువగా కనపడుతుంది అంటున్నారు, ఇది ఎందుకు వస్తుందండి?
0: ఇప్పుడు మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం, బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే బ్రెయిన్ స్పందన ద్వారా ఎదుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే సోషల్ స్టిమ్యులేషన్ జరిగితేనే సోషల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో అని సంబంధించిన బ్రెయిన్ ఎదుగుదలకి ఛాన్స్ దొరుకుతుంది. సో పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులతో కలిసి మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంటే సపోజ్ ఒక ఈవెంట్లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మైండ్లో ప్రాసెస్ అవుతుంది. సపోజ్ ఒక ఫంక్షన్లో ఎలా గ్రీట్ చేస్తున్నారు, దానికి వీళ్ళు ఎలా ఆన్సర్ చెప్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది పిల్లలు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అవన్నీ బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి రికార్డ్ అవుతాయి. ఒక పిల్లవాడు రోజు స్క్రీన్ టైంలో ఉంటే సోషల్ ఈవెంట్స్ని చూడడానికి ఛాన్స్ దొరకదు. ఎప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది చిన్నప్పటి నుంచి అవన్నీ మనకి రికార్డ్ అవుతుంటే మనం కూడా పెద్దగా ఇంచుమించి అలాగే బిహేవ్ చేస్తాం. మోడలింగ్ అంటుంది. ఎప్పుడైతే పిల్లలు స్క్రీన్ చూస్తూ పర్టికులర్ ఆటలకి బాగా అటాచ్ అయిపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఈ స్టిమ్యులేషన్ అనేది దొరకదు. దొరకకపోతే వాళ్ళు సడన్ గా మనం తీసుకెళ్లి ఒక సిచ్యువేషన్ లో పెట్టి ఒకళ్ళ దగ్గర మాట్లాడదాం పదాన్ని వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా అర్థం అవుతుంది. అది సోషల్ స్కిల్స్. మనుషులతో ఎలా కలవాలనేది తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోతుందంటే, ఎందుకు తెలియట్లేదంటే ఎక్కువ తన వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ ఆ స్టిమ్యులేషన్ కి ఎక్స్పోజర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటాం వల్ల. ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటే ఆ సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వలేకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది.
1: ఓకే సో అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బయట వెళ్ళి తన తోటి వాళ్లతో తన వయసు వాళ్లతో 10 మందితో ఆడుకుంటే వచ్చే లాభాలు, అలాగే అది లేకుండా ఇంట్లో ఉండి కేవలం సెల్ ఫోన్ ద్వారానో లేకపోతే ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఈ రెండు వాటిని ఒకసారి వివరిస్తారా?
0: స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు డూ. స్పోర్ట్స్ని ప్రైమరీ థింగ్, చదువు స్పోర్ట్స్ ప్రతి పిల్లవాడు తన శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే స్పోర్ట్స్తో వచ్చే యాక్టివిటీస్, ఎక్సర్సైజ్తో వచ్చే యాక్టివిటీస్ బ్రెయిన్లో చేంజెస్, బ్రెయిన్లో కెమికల్స్ కూడా ఉపయోగపడుతుంది. అది రకరకాల కెమికల్స్కి బ్రెయిన్లో ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే ఒక లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మెమరీ వర్కింగ్ మెమరీ ఇలాంటి అన్నిటిని మనం ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం యాక్చువల్గా. వాటిని దానికి కూడా ఈ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. స్క్రీన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు వస్తాయి. యాక్చువల్గా ముఖ్యంగా జ్ఞాపశక్తి సంబంధించింది, అటెన్షన్ సంబంధించింది, అలాగే ఎమోషన్కి సంబంధించిన ఛేంజెస్ కూడా దుష్ప్రభావాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో బెటర్ ఏంటంటే స్క్రీన్ చూడండి కానీ దానికి లిమిట్ పెట్టుకోవాలి, మిగిలిన టైం అంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లోనే ఉండి పెట్టుకోవాలి.
1: ఓకే సో అలాగే ఒక స్క్రీన్ టైంని తగ్గిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలు చాలా విపరీతంగా రియాక్ట్ అవడం అనేది తెలుస్తుంది.
0: అవును మేడం.
1: సో ఏ విధంగా అంటే ఫోర్స్ఫుల్గా మనం వాళ్ళని బయటకు తీసుకురాలేము, సో ఏ విధంగా బాగా అడిక్ట్ అయిపోయిన పిల్లల్ని దాంట్లోంచి బయటకు తీసుకురావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటే,
0: ఎప్పుడు పేరెంట్స్ కి డౌట్ వస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే టీచర్లు చెప్తారు ఏంటంటే మీ అబ్బాయి చదువు సరిగ్గా చదవట్లేదు, రోజంతా టీవీ చూస్తున్నాడు స్క్రీన్ చూస్తున్నాడు అని ఏం చేస్తారంటే మొత్తాన్ని కట్టేసి లోపల పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పిల్లలు అప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అలా డల్ అయిపోయి అలా తిరిగి పక్కింట్లోనో ఫ్రెండ్ దగ్గర మళ్ళీ మొదలు పెడతారు. సో అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేరెంట్స్ వెళ్ళి, నాన్న మనకి నువ్వు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ టైం టీవీ చూస్తున్నావు, ఈ టీవీ ఇంతసేపు చూడటం వల్ల ఇన్ని ప్రభావాలు దుష్ప్రభావాలు ఏటైతే వస్తున్నాయో అన్నీ చెప్పి, సో నువ్వు తగ్గించితే మనకి నీకు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి తగ్గిస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా అడాల్సెంట్స్కి. చిల్డ్రన్ అంటే కొద్దిగా చిల్డ్రన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండొచ్చు. చిల్డ్రన్ అంటే ముఖ్యంగా 7 ఇయర్స్ బిలో పిల్లలని స్ట్రిక్ట్

0: ఉండొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుంది అన్నప్పుడు, మనం రిజిడ్గా చిన్నపిల్లల్లాగా ఫోన్ లాగేసుకుని లోపల పెట్టేసి లేకపోతే టీవీలన్నీ కట్టేసి అలా చేస్తే దే వోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో అందుకు మనం ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ చెప్పి వాళ్ళకి ఇట్ షుడ్ బి లైక్ ఎ డైలాగ్, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వైతే మార్క్స్ చదువు రావాలంటే ఇలాగే చదివితేనే వస్తుంది, నీ చదువులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం, స్క్రీన్ ఎలా తగ్గిద్దాం చెప్పు. అప్పుడు తనకు వన్స్ అర్థమైతే తనే చెప్తాడు, కాకపోతే రూల్ అంటే రూల్ లాగే పాటించేలా చేయాలి. అంటే పిల్లవాడికి ఏం అర్థమాలంటే ఒక ఆలకని నేను ఎక్స్ట్రా చూసానంటే నెక్స్ట్ రోజు మా మమ్మీ ఖచ్చితంగా ఇవ్వదు అనేది ఫిక్స్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ ఆ విషయంలో జాగ్రత్త స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళకి ఒక ఆలకని అర్థమైందంటే ఇంక ఖచ్చితంగా అవ్వదంటే అప్పుడు వాళ్ళే ఆపేస్తారు, ఆ టైం అవగానే ఆపేసి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మనం మంచిగా చెప్పి మాట్లాడాలి. రెండోది ఏంటంటే స్క్రీన్ ఆపేసి చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే టీవీ ఇంకా లేదు, టీవీ మొబైల్ లేదు, తీసి పక్కన పెట్టే అని చెప్పేసి చదువుకో, పుస్తకం తీసి చదువుకో ఏంటి ఇన్ని పాటలు ఉన్నాయి నువ్వు వర్క్ ఎంత ఉంది చదువు అంట. వాళ్ళ స్క్రీన్ చూసేది ఎంజాయ్మెంట్ కోసం. మీరు వెంటనే తీసుకెళ్లి డైరెక్ట్గా పెట్టేయకూడదు మనం, దాన్ని ఏం చేయాలి, తనకి ఇంకేమున్నాయి యాక్టివిటీస్ అని చూడాలి. పెయింటింగ్ డాన్సింగ్ తనకి ఏం హాబీస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అందులో పెట్టండి. స్క్రీన్ 3 hours 2 hours చూస్తున్నాం అనుకోండి, ఆ 2 hours అందులో పెట్టండి. పెట్టి కొన్ని రోజులు దాంట్లో అలవాటు అయ్యాక ఆటోమేటిక్ స్క్రీన్ ఇంకా 0 అయిపోతుంది అది, అప్పుడు అది తగ్గించి చదువులో పెట్ట అలా పెట్టాలి. కానీ ఒకేసారి మన స్క్రీన్ ఆపేసి చదువులో పెడితే వర్కౌట్ అవుతుంది.
1: ఇంత చేసినా కూడా ఇంకా అడిక్షన్ బాగా ఎక్కువ ఉండిపోయి తల్లిదండ్రులు ఎంత చేసినా దాంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలండి?
0: ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మేడం. మనకి ADHD అని ఉంటుంది, హైపర్ యాక్టివిటీ కిడ్స్ అని చెప్పాను కదా మేడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లోనూ కొన్ని కెమికల్స్ తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. డోపమిన్, హ్యాపీ కెమికల్ అంటాం డోపమిన్, నార్పెనిఫ్రిన్ కెమికల్స్ ఉంటాం, అవి తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. సో వాళ్ళకి ఏంటంటే ADHD ఉన్న పిల్లలు ఎక్కువ సెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఎక్కువ ఫన్ కావాలి, లేకపోతే ఇట్టి ఇలా ఒక్క నిమిషం కూర్చోబెడితే బోర్ కొట్టిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ బోర్ తగ్గించుకోవడానికి హ్యాపీనెస్ అస్తమోను కావాలనిపించడం వల్ల థ్రిల్ ఉండే యాక్టివిటీస్ చేస్తారు, అందులో రిస్క్ ఉన్న యాక్టివిటీస్ కూడా చేస్తారు, అప్పుడే డాపమైన్ టక్మన్ రేజ్ అవుతుంది అనమాట. వాళ్ళ ఈవెన్ ఎడిక్షన్ కూడా ఈజీగా ప్రోన్ అయిపోతారు అనమాట. ఎడిక్షన్ చేసినా కూడా డాపమైన్ ఫాస్ట్గా రేజ్ అయిపోతుంది అంత ఎందుకంటే బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రేజ్ చేయాలనేలాగా ఉంటుంది బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది. సో ఈ థ్రిల్ యాక్టివిటీస్ కోసం ఎదుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు సోషల్ మీడియా అడిక్షన్, తర్వాత గేమింగ్ డిజార్డర్స్ ఇలాంటి వాటికి బాగా ట్యూన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇన్ని ఇప్పుడు ఇలాగ తీసుకెళ్ళి కాసేపు ఆడుకో కాసేపు అంటే అక్కడ డ్యాన్స్ ఇష్టం డ్యాన్స్లో పెడితే వద్దు నాకు ఒక ఫస్ట్ రోజు వెళ్ళి సెకండ్ రోజు వద్దని చాలు ఇంకా నాకు డ్యాన్స్ కూడా వద్దు ఇష్టం లేదని వస్తారు. మా ఫోన్ ఇంకో యాక్టివిటీ పెడతారు డబ్బులు కట్టి, కట్టినా కూడా 2 రోజులకి మళ్ళీ అది బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో అది మేజర్ రీజన్ ఏంటంటే ఆ ADHDలో ఉన్న కెమికల్ తక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది. సో దానికి మనం మెడిసిన్ ఇస్తే మంచి మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్గా ADHD అనే దానికి, అవి వాడితే వాళ్ళు అప్పుడు స్టెబిలిటీగా ఉండగలుగుతారు, త్వరగా బోర్ కొట్టదు, చదువు మీద అన్నిటి మీద ఫోకస్ పెడతారు, మార్క్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఈ ఎడిక్షన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని గ్రహించి ఒకవేళ ఇంత సివియర్ లెవెల్లో ఉంది అని అనుకుంటే మాత్రం అది మనం కారణం ఏమైనా ADHD ఉందా, ఇంక వేరే కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా స్క్రీన్తోనే ఉంటారు డిప్రెషన్ డిజార్డర్ ఉన్నప్పుడు, అది సెరటోనిన్ కెమికల్ తక్కువ ఉంటారు. సో దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తగ్గుది, నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.
1: సైకియాట్రిస్ట్. సో అలాగే ఈ మధ్యలో ఎక్కువగా వినపడుతున్న మాట ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే మేడం, ఇప్పుడు మామూలు ఫోన్స్ లో గేమ్స్ ఉంటాయి రకరకాల గేమ్స్. ఇంటర్నెట్ గేమింగ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ గేమ్లో ఏదైతే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, గేమ్లో ఒక గేమ్ ఆడుతుంటే అందులో రకరకాల పీపుల్ అవతల సైడ్ ఇంకొకరు బైక్ మీద వచ్చేయచ్చు, వీళ్ళు వెళ్ళి అవతలతో ఫైట్ చేయొచ్చు అనేది ఎలా ఉంటుందో, అవతల పర్సన్ ఇంకో ఫోన్ నుంచి ఆడుతూ ఉంటారు కదా మేడం, అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో అలా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, అది ఇంటర్నెట్ గేమింగ్. అది ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువైపోతుంది ప్రాబ్లం. దాన్ని గంటల తరబడి ఆడుతూ టైం అంతా వేస్ట్ చేసేసి ఇంకా చదువు పక్కన పెట్టేసి ఇలాగేస్తే దాన్ని మనం ఎడిక్షన్ అంటాం. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని కూడా మనకి కొత్త టర్మ్ పెట్టారు ఇది. సో నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, పొద్దున్న మొదలుపెట్టి రాత్రి పడుకునేదాకా భోజనం కూడా అలా పక్క నుంచి తింటారు, అంతే బాత్రూమ్ కూడా ఆపేసుకుని ఇలాగా ఇంటర్నెట్ గేమింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకి. దానికి ఒకటి ఏంటంటే నేను చెప్పాను కదా వన్ ఆఫ్ ద రీజన్ ADHD అవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఎందుకు ఆ అబ్బాయి అంత ఎడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోయాడు అని గమనించి దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీలో కూడా మాడిఫికేషన్ చేయాలి, పేరెంట్స్ కూడా ట్రైనింగ్ అవ్వాలి ఏ విధంగా మేనేజ్ చేయాలనేది.
1: క్లినికల్ ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన ఒక క్లిష్టమైన ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు?
0: ఇప్పుడు యూజువల్గా కేసెస్ డిస్కస్ ఆన్లైన్ చేయకూడదు కానీ మేడం, మామూలుగా నేను ఏంటంటే క్లిష్టమైన సమస్యలు అంటే ఈ గేమింగ్ డిజార్డర్ అనేది క్లిష్టమైన సమస్య. సెకండ్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. క్లిష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే తిరిగి ఇంటికి పంపించాకే. ఇంటికి పంపించాక పేరెంట్స్ మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ మళ్ళీ ముందులాగే ఉంటారు, మనం మేనేజ్ చేయి ఎంత చెప్పినా కూడా ఉండట్లేదు. సో

0: ఇష్టం అనేది ఎక్కడొస్తుందంటే, మనకి మెడిసిన్ రీసెర్చ్ బాగా జరుగుతుంది, మంచి మందులు ఉంటున్నాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ స్క్రీన్ చూడాలంటే చూడకపోతే మనసు లాగేస్తుంటుంది. ఆతురు తగ్గడానికి, ఆ ఇంపల్సిటీ సెన్సేషన్ సీకింగ్ తగ్గడానికి మందులు ఉన్నాయి. కౌన్సిల్ చేసేదానికి మంచి కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్ళాక దానికి కారణం అసలు ఆ లెవెల్కి ఎందుకు వెళ్తున్నాడు అనే దానికి ఫ్యామిలీ ఇష్యూస్ని కరెక్ట్ చేయగలగాలి. అది అక్కడ క్లిష్టమైనది ఏర్పడుతుంది.
1: ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏం చేశారంటే ఇది చాలా పద్ధతి కన్వీనియంట్గా ఉంది కదా అని చాలా వరకు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా స్కూల్లో వాళ్ళు ఒక రోజు సెలవు వచ్చింది అనుకోండి, ఒక గంట రెండు గంటలు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేది చిన్న పిల్లలకు కూడా, అవసరం లేని వాళ్ళకు కూడా. సో ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లల మీద ఏమైనా స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి ఎఫెక్ట్ వస్తుందంటారు?
0: ఇప్పుడు అంటే కరోనా టైంలో మనకు ఆప్షన్ లేదు, మనకు ఆన్లైన్ లేకపోతే ఆ పిల్లలకి ఇంకా మొత్తానికి చదువు వెనకబడిపోయే సందర్భం కాబట్టి. కానీ ఆ కరోనా టైంలో ఆన్లైన్ పెట్టడం వల్లే వాళ్ళకి స్క్రీన్కి అటాచ్ అయిపోవడానికి ఛాన్సెస్ దొరికింది వాళ్ళకి. ప్రతి పేరెంట్కి కూడా ఇంకా తప్పదు మా వాడికి ఒక ఫోనో ట్యాబో కంప్యూటరో ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు ఒక పక్క నుంచి ఫోన్ చూస్తూ, పక్క నుంచి చాటింగ్, ఒక పక్క నుంచి యూట్యూబ్ అలాగే అలవాటు, లేకపోతే క్లాస్ అటెండ్ అవ్వకుండా నేను క్లాస్ చూస్తున్నానని యూట్యూబ్ చూడటం, ఇలాగే సోషల్ మీడియా చూడటం, అది ఆప్షన్ అలాగే ఎంటర్ అయిపోయారు పిల్లలు. కానీ దానికి ఒకటి మార్గం ఏంటంటే పేరెంట్స్ కూడా పక్కన కూర్చోవడం, ఆ క్లాస్ ఏదో అందరి ముందు ఏదో ఇండివిజువల్ రూమ్లో కాకుండా అందరి ముందు పెట్టడం, సో క్లాస్ క్లాస్ లాగే వినేలా చేయటం, సీరియస్నెస్ క్రియేట్ చేయటం, అది కూడా ఏం చేస్తున్నారనేది గమనించాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏమవుతుందంటే టైం ఉండట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అనేది గమనించకపోవడమే మేజర్ థింగ్. సూపర్విజన్, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా మనం స్క్రీన్ ఇమ్మంటున్నాం కానీ విత్ అడల్ట్ సూపర్విజన్, పక్కన ఉండాలి, పేరెంట్ ఉండాలి. పేరెంట్ లేకుండా ఇండివిజువల్గా ఇవ్వకూడదు, అవి ఎప్పుడైనా సరే అప్ టు తనకంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చే వరకు కూడా సొంతంగా స్క్రీన్ ఇచ్చేయకూడదు. మినిమం 12-13 ఇయర్స్ వరకు అయినా పక్కన ఏ స్క్రీన్ చూస్తున్నా బెటర్ ఏంటంటే అందరూ కలిపి టీవీ చూడండి.
1: అలాగే ఈ మధ్యలో వినిపిస్తున్న మరో మాట సోషల్ మీడియా డిటాక్సిఫికేషన్, ఇదేంటండి?
0: అది ఒక ప్రక్రియ మేడం, ముఖ్యంగా అడల్ట్స్లో, అంటే అడాల్సెంట్ అడల్ట్స్లో వాళ్ళకి వాళ్ళు నాకు ఎక్కువ అయిపోతుంది స్క్రీన్ టైము అనేది వాళ్ళు కొంత గ్రహిస్తారు, లేకపోతే పేరెంట్స్ పక్క వాళ్ళు చెప్తారు దీనివల్ల నీకు నష్టాలు వస్తాయంటే వాళ్ళకి వాళ్ళగా నియంత్రించుకోవడం ఒక విధంగా. నెక్స్ట్ 10 రోజులు నేను ఇంకా చూడను అని మొత్తం అకౌంట్స్ ఆఫ్ చేసేసి స్క్రీన్ పర్టికులర్ ఒక చోట పెట్టేసి దాంతో డిస్కనెక్ట్ అయ్యి కాస్త పార్క్కి వెళ్ళి కాస్త గేమ్స్ వెళ్ళి కాస్త ఒక విధంగా దాని నుంచి పూర్తిగా 0 చేసేసుకుని సోషల్ లైఫ్లోకి వెళ్ళి ఉండడాన్ని అదొక ప్రక్రియ, అదొక టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశారు అంతే.
1: మీ అనుభవంతో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మేడం, మొదట 5.5 సంవత్సరాలు ఏ స్క్రీన్ ఇవ్వకూడదు, టీవీ మొబైల్ ల్యాప్టాప్ ఐప్యాడ్లు ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ మొదట 5.5 సంవత్సరాలు స్క్రీన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉంటే మన పిల్లవాడికి ఎంతో లాభం చేస్తున్నట్టు. రెండోది స్క్రీన్ ఆపేసి వీలైనంత వరకు జనజీవన స్రవంతిలో పెట్టాలి. చాలామంది అతి సుకుమారంగా పెంచుతున్నట్టు ఇంకా బెడ్రూమ్ నుంచి బయట తీసుకురాకుండా మనుషుల్లో కలవనికుండా చేస్తారు. స్క్రీన్ పూర్తిగా ఆపేసి మనుషుల్లో కలిసిలా చేయాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనుషులతో కలవడం అనేది అర్థమైతే మనుషుల నుంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది వాళ్ళకి. మనుషుల నుంచి హ్యాపీనెస్ వస్తే స్క్రీన్ అండ్ జోల్కి వెళ్ళరు యూజువల్గా. సో మనుషులతో కలవడం అలవాటు చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ థింగ్ టైం స్పెండ్ చేయాలి, తన రూల్స్ కూడా సెట్ చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొన్ని రూల్స్ కూడా పెట్టాలి. నువ్వు ఈ మాత్రం కంపల్సరీ, ఈ మాత్రం ఇలా చేయకూడదు అని పదే పదే చెప్పాలి. అది కూడా ఏం చూస్తున్నారనేది ఒక వాచ్ ఉండాలి. సూపర్వైజర్ ఇప్పుడు అడాల్సెన్స్లో వెళ్తే కొంతమంది పేరెంట్స్ మొత్తం అన్ని మానిటర్ చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొంత ఇండివిజువాలిటీ ఇవ్వాలి. అడాల్సెన్స్ వచ్చాక కొద్దిగా ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగితే అడాల్సెన్స్లో కూడా ఇబ్బంది ఉండదు మేడం.
1: సో బాల్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్న ఈ సెల్ ఫోన్ వాడకం గురించి, సోషల్ మీడియాస్ గురించి, వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చర్యలు మేము తీసుకోవాలన్నది విశదీకరించినందుకు ఆల్ ఇండియా రేడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్.
0: నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఇంతవరకు బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: కే శంకర్ ఫ్రమ్ జగదంబ సెంటర్ అండి.
2: చెప్పండి శంకర్ గారు.
3: మేడం, చంటి చిత్రంలో పాట ప్రసారం చేయండి. చిత్ర గారి పుట్టినరోజు కదా ఈరోజు. చిత్ర గారి పుట్టినరోజు అండి.
2: ప్రెసిడెంట్ గారు పెళ్ళాం అన్నారు.

0: హలో,
1: నమస్తే అండి. నేను అనకాపల్లి నుండి బాబుప్రసాద్ మాట్లాడుతున్నానండి.
0: నమస్తే అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి చెప్పండి.
1: బడిపంతుల్లో ఓరోరి పిల్లగాడ అనే పాట కావాలండి.
0: అలాగేనండి.
1: ఓకే, నమస్తే.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు కులగోత్రాల సినిమా నుంచి మాదప్ప శక్తి పిఠాపురం నాయకుడు పాడారమ్మా అయ్యో చేతిలో డబ్బులు పాట వినిపించండి.
0: అలాగేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి ప్రకాశ్రావు గారు.
1: మేడం, శంకర్ జయకిషన్ మ్యూజిక్ నుంచి వచ్చిన పాట జీవిచక్ర నుంచి సుబి సుబి సుబి సుబి టుడే ఓలే మీ పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వినండి.

0: हेलो हेलो हेलो हेलो
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు శంకర్ మేడం, అనంతపురం డిస్టిక్ పామిడి.
0: చెప్పండి శంకర్ గారు.
1: మేడం, అల్లరి అల్లుడు నుంచి సాంగ్ వినిపించాను మేడం.
0: ఏ పాట అండి?
1: రైక చూస్తే రాజమండ్రి అనే సాంగ్ ఉంటుంది మేడం,
0: అలాగేనండి
1: అందరి కోసం వినిపించాను మేడం.
0: అలాగేనండి. తప్పకుండా
1: పదలు
0: మీరు కోరిన పాట అందరి కోసం.
2: చూచు చూ

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నాకు బంగారు బాబు చిత్రంలో చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.
0: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: వానసేమ జిల్లా సిహెచ్ గుండెపల్లి నుంచి అండి. నా పేరు గాజా సత్యనారాయణ. కూర్నవారు సత్యవేణి, వాసు, లక్ష్మి, రమేష్, సుభాహిణి, దీపక్.
0: సత్యనారాయణ గారు, మీకు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ.

0: ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం.

ఈ వాద్య సంగీతం వినగానే ఇది ఏ పాటో ఆ పాటి పాటి గీత పరిజ్ఞానం ఉన్న మనందరికీ తెలుస్తుంది. సరే, అది దొంగరాముడు చిత్రంలో చిగురాకులలో చిలకమ్మ పాట అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ చిగురాకు ఇప్పుడెందుకు, ఆ చిలకమ్మ గురించి మాట్లాడుకోవడం ఎందుకు అంటే, ఒకప్పుడు అది చిగురాకులా ఉన్నా అది చిలకమ్మే అయినా అనంతరకాలంలో ఆ చిగురాకులు పూలు పూసి వాటి మధ్య కాయలై పళ్ళు పండి చలనచిత్ర జగత్తుకు ఒక కల్పవృక్షంలా మారిన ఓ సంస్థ అయితే, ఆ సంస్థని ఆరంభ వికాసాల నుండి చూసిన నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు. మధుసూదనరావు గారు తీసిన తీయించిన చిత్రాలన్నింటా కూడా ఆయన పేరులో మొదటి రెండు అక్షరాల్లో మధురిమలే స్రవించాయి ఫలించాయి. అన్నపూర్ణ చిత్ర సంస్థని ఆరంభిస్తూ ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మీరు దర్శకత్వం వహించాలి అన్నారట. వహిస్తాను కానీ ఒక్క రెండేళ్ళు ఆగాలి, ఆగుతాం, ముందుది పుచ్చుకోండి అని గౌరవంగా పారితోషికం ఇస్తే ఎందుకు, రెండేళ్ల తర్వాత చూడొచ్చు కదా, రెండేళ్ల తర్వాతే తీయచ్చు, ఇది పుచ్చుకోవడానికి మేము రెండేళ్ళు ఆగక్కర్లేదు మీకు ఇవ్వడానికి అన్నారు. ఆయన దిగ్దర్శకులు కేవీ రెడ్డి గారు. మాయాబజార్, దాని ముందు పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసిపెట్టిన విజయ పతాకాన్ని ఎగురవేసిన ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. రెండేళ్ల పాటు స్క్రిప్ట్ మీద కసరత్తులు చేసి ఆ తర్వాత దాన్ని జనంలోకి పంపిస్తే కడుపు నిండా పాటలే, గుండె నిండా మాటలే, నిర్మాతలకు డబ్బుల మూటలే. ఇంతకీ ఆ పాట కథ కమామిషు

ఎంత గొప్ప సందేశం. పైమెరుగులకే భ్రమపడకయ్యా, మనసే మాయని మమతయ్యా, గుణమే తరుగని ధనమయ్యా. ఆ గుణం ఉంది కాబట్టే తీసిన చిత్రాలు అన్నీ ధనకోశాలై నిర్మాతకు ఆర్జనగా నిలవగా ఉంటే, అనంతర చిత్రం కూడా వీళ్ళ కీర్తి నిలవగా అలాంటిదే. అంటే కేవలం వినోదమే కాకుండా విజ్ఞానం కూడా ఒక సామాజిక ప్రయోజనంగా చిత్రాన్ని తీయాలి అని అనిపించి, దొంగరాముడు తర్వాత ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక కథాంశాన్ని తీసుకొని తెలుగుతో పాటు తమిళంలో కూడా తీయాలి అనుకున్నారు. ఆ తమిళంలో తీయాలి అంటే దానికి ఎంగళ్విట్టు మహాలక్ష్మి అని పేరు పెట్టారు. అది జనవరి 14న విడుదలైతే దాని తెలుగు 1957 జనవరి 7న విడుదలైంది. దీనికి మొదటి చిత్రం కేవీ రెడ్డి గారి దర్శకత్వం వహిస్తే, దీనికి అప్పటికే అమర సందేశం లాంటి చిత్రాన్ని తీసిన ఆదుర్తి సుబ్బారావు గారు. ఆదుర్తి సుబ్బారావు గారంటే చాలామంది కొత్త వాళ్లతో ప్రయోగం చేసిన తేనె మనసులు దర్శకుడు. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తీశారు. దీంట్లో కూడా మొదటిదానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు బాణీలు అందిస్తే, ఈ తోడికోడళ్ళ చిత్రానికి ఆ బాణి, ఆ వాణి, ఆ ధోరణి అవన్నీ కూడా ఎంత ఉత్తమంగా ఉంటాయి. ఆ భావాలు దీనికి ఆత్రేయ గారి మాటల సరణి, చిన్న చిన్న మాటలతో పాటలు రాయడం. ఓ పాట మహాకవి శ్రీశ్రీ రాశారేమో అనుకున్నారు, అదే తోడికోడళ్ళు చిత్రానికి, కానీ రాసింది ఆచార్యాత్రేయ.

దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ముందు నుంచి కూడా చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన గురించే ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు అంటే, ఇటు ఆర్థిక ప్రయోజనాలతో పాటు అంతకన్నా సామాజిక ప్రయోజనాన్ని కూడా ఎక్కువ ఆశించే కొద్దిమంది నిర్మాతల్లో ఆయన కూడా అగ్రస్థాయి వారు. కాబట్టి మనం ఏది తీసినా, వెండి తెర ద్వారా ఏది చెప్పినా సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి. ఒకవేళ మేలు చేసేదిగా ఉన్నా లేకపోయినా కీడు చేసేదిగాను లేకపోతే కీడును ప్రోత్సహించేదిగా మాత్రం ఉండకూడదు అని ఆయన అభిప్రాయం. అందుకే అనంతరకాలంలో బెంగాలీ భాషలో ప్రముఖ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రాసిన అగ్ని పరీక్ష నవలు తీసుకున్నారు. తీసుకొని దాన్ని ఎలా అయినా సరే తమ ద్వారా ప్రపంచానికి అందించాలి అని. ప్రతి కథకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, సినిమా అన్నాక స్క్రీన్ ప్లే ఉంటుంది, మాటలు పాటలు, ముందుగా రికార్డ్ అయ్యేవి పాటలు. రెండు భాషల్లో తీస్తే ఆర్థికంగా కూడా బాగుంటుందని తమిళంలో మంజళ్ మహిమై అని నామకరణం చేశారు. అదే తెలుగులో మాంగళ్య బలం.

సాంఘిక అభ్యుదయం కోసం చిత్రాలు తీయాలి అన్నది మధుసూదన్ రావు గారి అభిప్రాయం. అందుకే ఆయన తొలినాళ్లలో ఎక్సెల్షియర్ నాటక సమాజంలో పౌరాణిక నాటకాలు ఆడుతూ ఉంటే, అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో అలాంటి నాటకాలే వేయమని, లేకపోతే మామూలు వేస్తే ప్రజల్లో చైతన్యం ఉప్పొంగి ఎక్కడ స్వేచ్ఛ స్వరాజ్యాల కోసం పోరాటం మరింత ఎక్కువైపోతుందోనని సాంఘికాలు ఆడకుండా చూస్తూ ఉంటే, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఆ నాటక సమాజం వాళ్ళ చేత సాంఘిక నాటకాలు ఆడితే బాగుంటుందని, అందులో కూడా సంఘ ప్రయోజనాన్ని ఉద్దేశించి అప్పట్లో ఏ సమాజం నాటకం ఆడాలన్నా దాని స్క్రిప్ట్ని ముందుగా కలెక్టర్ వారికి పంపించాలి. బ్రిటిష్ పరిపాలనలో ఉండే ఆ కలెక్టర్ల చూసి ఇది ఏ రకంగానూ జనాన్ని రెచ్చగొట్టేదిగా లేదు అంటేనే అనుమతిచ్చేవారు. అలాగే సాంఘిక నాటకాలకు ఆ సంస్థలో తెరలేపింది మధుసూదన్ రావు గారే. అక్కడి నుంచి ఆయన చేతుల మీదుగా ఆ క్రమశిక్షణలో మార్గదర్శకత్వంలో పెరిగి నటునిగా జగత్ఖ్యాతిని ఆర్జించిన వారు అకినే నాగేశ్వరరావు గారు. వెలుగు నీడలు ఈ చిత్రం అన్నపూర్ణ వారిది. ఇందులో ఒకచోట కథానాయకుడి చేతిలో కథానాయక చేయి ఉంటుంది. ఆమె అడుగుతుంది, జోస్యం చెబుతారా అని. కాదు, నిజం చెబుతారు అంటాడు. అంటే ఆ పాత్ర స్వభావం నిజం చెప్పాలి అని. అందులోనే కలకానిది విలువైనది పాట మహాకవి శ్రీశ్రీ ఎవరో ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకుంటే వారిని వెనక్కి తిప్పి బతుకు మీద ఆశ చిగురింపజేసిన గీతం. ఆ సినిమాలో ఇంకో ప్రయోగం కూడా ఉంది. హాస్యపాత్రలు అద్భుతంగా పోషించే గిరిజ గారిని కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఒక యుగళ గీతం నాయికగా నటింపచేయడం, ఆ గీతం కూడా అద్భుతంగా ప్రాచుర్యం పొందింది.

చలనచిత్ర పరిశ్రమకి గీత రచయితలు చాలా అవసరం. ఆ రోజుల్లో సముద్రాల గారు, సీనియర్ జూనియర్, సదాశివ బ్రహ్మం గారు, ఇటువంటి మహామహులందరూ ఉన్నారు. ఆచార్య ఆత్రేయ గారు సరే సరే, మహాకవి శ్రీశ్రీ, మధుసూదన్ రావు గారు ఎక్కువగా ఈ బెంగాలీ నవలలు ఇవన్నీ చదువుతూ వాటిని తెలుగు వాతావరణానికి అనువుగా ఎలా తిప్పాలి అని ఆలోచిస్తూ ఉండేవారు. వారి ద్వారా నూతన నటీనటులు, గాయని గాయకులు, సంగీత దర్శకులు, దర్శకులు ఎలా పరిచయం అవుతున్నారో ఒక్కొక్క పాట వింటున్నప్పుడు మనకు తెలుస్తోంది. అలాగా ఆయన పుస్తకం చదివారు, నరుడు నరుడౌట దుష్కరము సుమ్ము అన్న ఈ పంక్తి, ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, ఇది పై పంక్తి, ఈ రెండూ కలిపితే ఒక చమక్, దీన్ని గజల్ అంటారు విజ్ఞులు. గాలిబ్ గీతాలు, దాన్ని తెలుగు చేసిన ఆయన దాశరథి. దాశరథి గారి ఈ సంపుటి చదివారు. ఈ చదివి మీరు సినిమాలకు పాటలు రాస్తారా అని అడిగారు. నాకు సంగీత పరిజ్ఞానం లేదు ఎలా అన్నారు దాశరథి. మేము చూసుకుంటాం అన్నారు మధుసూదన్ రావు గారు. సరే, మర్నాడు మెడ్రాస్ ప్రయాణం. మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడితో దాశరథి గారికి మ్యూజిక్ సిట్టింగ్. సార్, మీరు ట్యూన్కి రాస్తారా లేక మీరు రాస్తే నేను

ఇన్షూన్ కట్టుకోవాలా అని అడిగారు. అంత లలితంగా మాట్లాడగలిగి, అంత లలితంగాను పాటలు పాడగలిగి, అలాగే తొలినాటి చిత్రాల్లో శ్రీకృష్ణుడి వేషాన్ని ధరించి ఇవన్నీ చేయగలవారు ఎవరు అంటే ఎస్ రాజేశ్వరరావు గారు సాలూరు రాజేశ్వరరావు గారు. ట్యూన్కి రాయడం అంటే ఏమిటని అడిగారు దాశరథి గారు. నేను సరిగమలు రాసిస్తే దాని ప్రకారం మీరు పదాలు వేయడం, లేదా మీరు రాస్తే దానికి నేను ట్యూన్ కట్టుకోవడం, ఈ రెండిట్లో ఏది మీకు సులువు అన్నారట. సరే ట్యూన్ ఇవ్వండి రాస్తాను అన్నారు. అనగానే ట్యూన్ ఇచ్చారు, రాశారు. దానికి ముందు ఆరంభ సంగీతం వినగానే ఇచ్చిన ట్యూన్ ఏమిటో, మారిన దాశరథి గారి ఫార్చ్యూన్ ఏమిటో మనకే అర్థమవుతుంది. తాషేర్ ఘర్ బెంగాలీ నవల, తెలుగులో ఇద్దరు మిత్రులు. ఈ చిత్రానికి కూడా పొట్ట నిండా పాటలే, అన్నీ హిట్లే. సినిమా తీసాక దానిలో పాటలు ముందుగా మనకి ఆ రోజుల్లో ఎక్కువగా వచ్చేవి రేడియో ద్వారానే. ఈ పాటలన్నీ కూడా విని అందులో ఈ బాణీకి వచ్చిన ఈ వాణి ఎవరిదా అని ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా దాశరథి గారి కవిత్వంలో ఉర్దూ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలు పాట ఆరంభమే ఉర్దూ పద ప్రభావంతో మొదలవుతుంది.

విన్నాం కదా, ఖుషి, చలాకీ, హుషారు, నిషా, ఇవన్నీ ఉర్దూ పదాలని చక్కగా తెలుగు పాటలో అందంగా ఉదిగేలా చేసిన దాశరథి గారిని పరిచయం చేసింది మధుసూదన్ రావు గారే. వారి సంస్థలోంచే, వారి మనసులోంచే ఆశాలత కులకర్ణి అనే గాయని, అలాగే మళ్ళీ దాశరథి గారి చేత పాట రాయించినప్పుడు దాశరథి గారు ఆంగ్ల కవి కీట్స్ భావన, అన్హర్డ్ మెలడీస్, మనం విననటువంటి మాధుర్యం, విననిది ఎప్పుడు కూడా చాలా మధురంగా ఉంటుంది. మనకి తెలుగులో అందని ద్రాక్షపళ్ళు పుల్లన అని మనకి చిక్కని వాటి గురించి ఒక వ్యతిరేక భావన ఎలా ఉంటుందో, అనుకూలంగా మనం పొందలేనిది ఎప్పుడు కూడా చాలా తీయగా ఉంటుంది అన్న కీట్స్ని పట్టుకొచ్చి దాశరథి గారు రాస్తే ఆ పాట చదువుకున్న అమ్మాయిల్లో ఇలా. అంతేకాదు పాటంతా సుశీల గారి స్వరంలో వచ్చి ఎక్కడో ఘంటసాల గారి గొంతు కమ్మగా అలా వినిపిస్తుంది. ఎంత నిడివి పాడామని కాదు, ఎంత నిక్కచ్చిగా సంస్థకి మాటకి కట్టుబడి పాటిచ్చాం, సంగీతం ఇచ్చాం అన్నది చిత్తశుద్ధి ఉంటే చలన చిత్రశుద్ధి కూడా ఉంటుందని నమ్మిన రోజుల్లో, అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ నమ్మేవాళ్ళకి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుందనడానికి ఈ పాట ఉదాహరణ.

అన్నపూర్ణ ద్వారా చలనచిత్రాలకి పరిచయమైన ఆకాశవాణి రచయితల్లో గొల్లపూడి మారుతీరావు గారు ఒకరు. కథాచర్చల్లో పాల్గొనే అవకాశం వారికి దాశరథి గారి సూచన మేరకు కలిగింది. దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు, తన శిష్యుడు కె విశ్వనాథ్ గారు, స్క్రీన్ ప్లే రచనలో పాల్గొన్న స్క్రీన్ ప్లే రచయితగా గొల్లపూడి మారుతీరావు గారి పేరు ప్రత్యక్షంగా మెరిసింది డాక్టర్ చక్రవర్తి. తోడికోడళ్లలో శ్రీశ్రీ రాశారేమో అనుకునేలాగా పాట రాశారు ఆచార్యాత్రేయ. డాక్టర్ చక్రవర్తిలో ఆచార్యాత్రేయ రాస్తే మహాకవి శ్రీశ్రీ పేరు పెట్టారేమో అనేలాగా శ్రీశ్రీ రాసిన గీతం మానసిక సంఘర్షణలకు, ఒక డాక్టర్ తనలోని కళాపిపాసను పంచుకోవడానికి, తన భావనా బలాన్ని పెంచుకోవడానికి కళాత్మకమైన సవ్య మార్గాన్ని అనుసరించినప్పటికీ సమాజం ఎలా చూస్తుంది, ఎలా చూస్తే ఆ మనసు ఎంత బాధపడుతుంది, అదంతా కూడా ఈ పాటలో రసావిష్కరణ చేశారు సాలూరు రాజేశ్వరరావు గారి బాణి, ఘంటసాల గారి కంఠం, మహాకవి శ్రీశ్రీ సాహిత్యం, వెరసి అభినయం అనునయం. నంది పురస్కారం పొందిన చిత్రం ఇది.

ఇంత హాయైన తీయనైన మాధుర్యం ఒప్పారే ఉప్పొంగే గీతాలు సంభాషణలు ఉన్నాయి కాబట్టి డాక్టర్ చక్రవర్తి చిత్రానికి జాతీయ పురస్కారంతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం, నంది పురస్కారంగా స్వర్ణనంది లభించాయి. ఈ ఉత్సాహంతో తరువాత దర్శకత్వ బాధ్యత డాక్టర్ చక్రవర్తి నాటికే తను వహించవలసి ఉంది. కానీ గురుగారు ఆదుర్తి సుబ్బారావు గారు వహించాక తర్వాత చిత్రం అన్నారు. ఆయన ఆ తర్వాత ఒక శంకరాభరణాన్ని సృష్టించారు, సిరిసిరి మువ్వల నాదాన్ని వినిపించారు, స్వాతి ముత్యాన్ని మెరిపించారు, సాగర సంగమం అంటే ఏమిటో చూపించారు కాశీనాథుని విశ్వనాథ్ గారు. ఆయనకి దుక్కిపాడి మధుసూదన్ రావు గారు ఈ చిత్రానికైనా మీరు దర్శకత్వం వహించాలి అంటే ఆను పాను అన్నీ చూసుకొని ఆచి తూచి అడుగు వేస్తే దానికి అద్భుతమైనటువంటి పురస్కారాలు రావడమే కాదు, సాలు రాజేశ్వరరావు గారి స్వరాలు వరాలై వయ్యారాల జవరాలై ప్రేక్షకుల్ని శ్రోతల్ని అలరించాయి. కొన్ని అల్లరి పెట్టే, కొన్ని గిలిగింతలు, మరికొన్ని పులకింతలు. అందులో కూడా దాశరథి గారికి ఒక పరీక్ష, ట్యూనిచ్చే పాట రాయమన్నారు. అది ఒక రష్యన్ ట్యూన్. రాత్రి డాబా మీద పడుకున్నారు దాశరథి గారు. ఏమిటి ఏమిటి అని అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటే మబ్బుల మాట నుంచి దాగుంటూ తూగుతూ అప్పుడప్పుడు మసక, మరి కాసేపటికి మిసమిసలాడుతూ జాబిల్లి కనబడగానే ఆయన ఏమిటి ఈ ట్యూన్ అని అట్నించిటూ ఒత్తిగిల్లి ఆఖరికి అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే. వెంటనే ప్రొడక్షన్ ఆఫీస్లోనే ఉన్నారు కాబట్టి సాలు రాజేశ్వరరావు గారికి చెప్పగానే అద్భుతం అన్నారు. తెల్లవారి ఆ బాణీకి సుశీలమ్మ గారి చేత మాట్లాడించి పాటాడించి ప్రేక్షకుల్ని ఆటాడించిన గీతం. ఇంతకే ఆ చిత్రం ఆత్మగౌరవం.

అలాంటి జాబిల్లి అందాక ఒక పూల బాణం తగలకుండా ఉంటుందా? ప్రేమించి పెళ్లి చేసుకో అని పురాణాల ప్రేమ

కథలన్నింటినీ కూడా తిరగదోడి వెండితెర మీద పండించకుండా ఉంటారా? అప్పుడు కదా పరువము పొంగే. ఆ తర్వాత వచనంగా చెప్పుకోవడం కన్నా చక్కని పాటల పచనంగారమే. కానీ ఆయన సూత్రం ఏమిటి అంటే, కళ వ్యాపారం ఈ రెండు విడిగా ఉండకూడదు. కళాత్మకమైన వ్యాపారం ఉండాలి, వ్యాపారాత్మకమైన కళ ఉండాలి. ఊసులు చెప్పాలి కానీ కాసులు రాలాలి. కాసుల రాబడిలో ఊసులు చెడ్డవి కాకుండా ఉండాలి. అబ్బో, ఇలాంటి ఆర్థిక హార్దిక సూత్రావళి జమిలిగా పేనబట్టే ఆయన తీసిన తీయించిన మార్గదర్శకత్వం వహించిన చిత్రాలన్నీ కూడా హేమంతంలా క్షేమంతుల్లా కురిసి విరిసి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవే. ఆ పాటల మాటల బాటలు ఇదిగో

అలా కుదిరిన వరుసల్లో చాలామంది నూతన గాయనీ గాయకులకు తమ చిత్రాల ద్వారా కూడా ప్రోత్సాహాన్నిచ్చారు. అమాయకురాలు చిత్రం నుండి.

ఇలా చూపులు ఆరడి చేసే కథానాయకుణ్ణి, పాటలతో గారడి చేసే గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, దర్శకులు, కళాకారులు, రూపశిల్పుల్ని, నృత్య దర్శకుల్ని పరిచయం చేసిన ఆయన విజేత నవలని చలనచిత్రంగా తీస్తూ విచిత్ర బంధం పేరు పెట్టి అందులో ఒక నూతన గళ సుగంధాన్ని అందించారు. అప్పుడది వయసే ఒక పూలతోటై, వలపు ఒక పూలబాటై, ఆ పాటలో పాడిన తీయని పాట

తోడైన ఆ పండు వెన్నెల్ని వెండి తెర మీద పండించిన దుక్కిపాటి మధుసూదనరావు గారు 1955లో దొంగరాముడు చిత్రం నుండి, 57లో తోడికోడళ్ళు, తర్వాత మాంగళ్య బలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, ఇలా రాధాకృష్ణ పెళ్ళిడు పిల్లలు, ఎన్నో ఎంతమందినో దర్శకులుగా అటు ఆదుర్తి సుబ్బారావు గారికి ఎక్కువ దర్శకత్వ అవకాశం, కొర్రపాటి గంగాధరరావు గారు, ఎద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు గారు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, సంభాషణల రచయితలుగా కె విశ్వనాథ్ గారు, ఆత్మగౌరవం ద్వారా ఆశాలత కులకర్ణి, చదువుకున్న అమ్మాయిలు పాట, జి రామకృష్ణ, జీడిగుండ రామచంద్రమూర్తి, శారదలాంటి కళాకారులు పరిచయం చేసి రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా పొందారు. ఆయన దీక్ష ఎప్పుడూ ఒకటే, ముందు సందేశం, తర్వాతే స్వర్ణలాభం. ఈ రెండు కలగలిపిన చిత్రాలు ఎంతకాలం తీయగలిగితే అంతకాలం తీస్తానన్నారు ఆయన. జూలై 27వ తేదీని 1917లో జన్మించి చివరి ఊపిరి వరకు సినిమా గురించే ఆలోచిస్తూ 90వ ఏట మార్చి 26, 2006న పరమపదించిన ఆయన పథం మాత్రం ఆయన తీసిన అమెరికా అబ్బాయి చిత్రగీతంలాగా ఏ దేశంలోనైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, దాంతోపాటు దుక్కిపాటి వారిని కూడా. అందుకే మధురిమ దుక్కిపాటి మధుసూదనరావు గారి నిర్మాతృ చిత్రగీతాల ద్వారా మధు రిమలుగా అలరిస్తోంది. ఏ దేశమేగిన ఎందు కాలిడిన.

0: మధురిమ విన్నారు. మరిన్ని పాటలు 12:10 వినొచ్చు. మధుమంజర్లు సమయం 12 కావస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి. బ్రతుకు తెరువు చిత్రం నుండి ఘంటసాల.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

అంతా మన మంచికే చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. వినబోతున్నది వి రామకృష్ణ పి సుశీల యుగళగీతం.

0: తెలుగులు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ఆయన అన్నారు.
2: मैं कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
1: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
3: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ओपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
1: పేపర్ లీక్ జరిగే ఏ సంఘటన అయినా ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలు ఉన్నాయి. లోక్సభలో లిస్టు చేసిన ఎజెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకుముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపైన దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు

వారు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్ధమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడం కానీ దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం కానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25 డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్రమాదాలలో తెగిన రక్తనాళాలకు ఆధునిక చికిత్స గురించి డాక్టర్ వేమూరి నందన్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ నందన్ వేమూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే దీన్ని మనం తెలుగులో రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు. మనకు రక్తనాళాలు అంటే రెండు రకాలుగా ఉంటుంటాయి, ధమనులు, సిరలు. మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి, చెడు రక్తాన్ని తీసుకెళ్లేవని ఇలా మనకు తెలిసినంతలో ఇవి రక్తనాళాలు. చెప్పండి డాక్టర్ నందన్ గారు, ప్రమాదాల్లో చెయ్యి కానీ కాలు కానీ లేదా శరీరంలో ఏదేని భాగంలోని రక్తనాళం కట్ అవ్వగానే వెంటనే ఏం చేయాలి, అసలు మీరు అందించేటువంటి చికిత్సలు ఏంటి?
2: వీటిలో ముందు మనం ప్రధానంగా మాట్లాడుకునేది రక్తనాళాలు కట్ అయిన దానికంటే ముందు ప్రతి ఎముక ఫ్రాక్చర్లో, అంటే బొయ్క ఎప్పుడు విరిగినా సరే ఆ బొయ్క కింద ఉండేదో లేదా పక్కన ఉండే రక్తనాళం తెగిందో లేదో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో అన్నిట్లో అని చెప్పలేను, కానీ జరిగిన ప్రతి ఇరిగిన ప్రతి ఎముక పక్కన అటు ఇటుగా రక్తనాళం డ్యామేజ్ అయ్యే అవకాశం 5 నుంచి 10% వరకు, 5 నుంచి 10% వరకు ఉంటుంది. అది మీరు గుర్తించే దానికంటే ముందుగా అక్కడ ఉన్న మిమ్మల్ని చూసిన ఎముకల డాక్టర్ గారో లేదా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారో సర్జన్ గారో గుర్తిస్తారు. అది ఎట్లా గుర్తిస్తారు అంటే, ముందుగా మీకు గాయం అయిన తర్వాత లేదా ఫ్రాక్చర్ అయిన తర్వాత మీ కాళ్ళలో కానీ చేతిలో కానీ స్పర్శ తగ్గిపోవటం కానీ, మూమెంట్స్ అంటాం అంటే కదలికలు తగ్గిపోవటం, కాళ్ళు చేతులు చల్లబడిపోవటం, ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ మనం ఆలోచించాల్సింది రక్తనాళాలకు ఎటువంటి గాయం ఏమన్నా జరిగిందా లేదా అనేది. కాళ్ళు చల్ల పడిపోయింది అంటే అది 100కి 100% రక్తనాళానికి గాయం అయింది అని లేదా రక్తనాళం తెగిపోయింది అని అర్థం.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెబుతూ ఉన్నప్పుడు రక్తనాళం తెగినా కూడా స్పర్శ పోవడం అనేటువంటి జరుగుద్దా?
2: అవునండి, రక్తనాళం పోయిన తర్వాత స్పర్శ నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. స్పర్శతో పాటు నెమ్మదిగా కదలికలు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. తర్వాత కాలు నీలం రంగులోకి మారటం, కాలు చల్లబడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఫస్ట్ మనం గుర్తించేది కాలు చల్లబడిపోవటం, కాలు కానీ చెయ్యి కానీ.
1: మామూలుగా నరం కదా స్పర్శని తెలియజేసేటువంటిది, పట్టు స్పర్శ నరాలు అంటుంటారు.
2: అవును.
1: మరి ఇక్కడ రక్తనాళం పాత్ర ఏంటి?
2: మంచిగా అడిగారు. నరానికి సప్లై చేసే రక్త సరఫరా కూడా ఆగిపోవటం వల్ల నరం కూడా పనిచేయదు. సో ఆ రకంగా మనకి స్లోగా స్పర్శ అనేది కూడా పోతుంది.
1: తర్వాత డాక్టర్ గారు, మనం చాలా చోట్ల గమనిస్తుంటాము ప్రమాదాల్లో, అది ఎక్కడైనా కావచ్చు, పరిశ్రమల్లో ఫ్యాక్టరీలో కావచ్చు లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిషన్ల మీద పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, కాళ్ళు చేతులు కట్ అయిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి, నుజ్జవుతూ ఉంటాయి, అలాగే సగం కట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి డాక్టర్ గారు?
2: ఇట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ భయపడకుండా, లేట్ చేయకుండా, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీ కట్ అయిపోయిన శరీర భాగాన్ని ఐస్లో పెట్టి ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వస్తే అంత తొందరగా ఆ చెయ్యి కానీ కాలు కానీ వేలు కానీ అతికిచ్చే అవకాశం ఉంటుంది. చెయ్యి కాలు అంటే పర్వాలేదు, కానీ వేళ్ళు అట్లా తెగిపోతే మటుకు కొంత బాగు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పద్ధతుల ప్రకారం వాటిని కూడా కాపాడే అవకాశం ఎంతో కొంత ఉంది. కాకపోతే ఇది కేవలం వాస్కులర్ సర్జన్ ఒక్కల వల్లే కాదు, ప్లాస్టిక్ సర్జన్ కూడా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ సర్జను వాస్కులర్ సర్జను కలిపి ఎముకల డాక్టర్తో పాటు అప్పుడు ఉన్న తెగిపోయిన చేతిని జోడించడం కానీ కాలుని జోడించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం.
1: టీమ్ వర్క్
2: ఉండాలి. దీన్నన్నిటికంటే ముందు హాస్పిటల్కి త్వరగా రావటం అనేది ముఖ్యం. నిన్న ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యో, నిన్న ఎప్పుడో చెయ్యి తెగిపోతేనో తీసుకొచ్చి హాస్పిటల్కి చెయ్యి కాలు అతికించమంటే అది జరిగే అవకాశం కాదు. ప్రమాదం జరిగిన 5-6 గంటల లోపల హాస్పిటల్లో ఉంటే ఏమైనా బతికించగలిగే అవకాశం అయితే ఉంటుందండి.
1: గోల్డెన్ అవర్
2: 6 నుంచి 8 గంటల లోపల.
1: ఎలా తీసుకురావాలి డాక్టర్ గారు? అంటే ఏలు కట్ అయింది, ఐస్లో పెట్టి తెమ్మన్నారు. ఐస్లో అంటే ఒక బాక్స్లోనా, ఒక కవర్లోనా, ఓ పెట్టెలోనా?
2: దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అది, ఇందులోనే తీసుకురావాలని లేదు. ఒక పెట్టు ఉంటే పెట్టా, లేదు అంటే కవర్ ఉన్నా సరే కవర్లో ఐస్ పెట్టేసి ఆ మొక్క తీసుకుని వచ్చేస్తే ఎంతో కొంత దాన్ని కాపాడే అవకాశం అయితే ఉంటుందండి.
1: తర్వాత డాక్టర్ నందన్ గారు,

0: ఈ చేతి వేలు అలాగే కాలు వేలు ఇవే కాకుండా ఆ చేతికి సంబంధించిన, కాలుకు సంబంధించిన, పాదానికి సంబంధించిన, అరచేయికి సంబంధించిన కండ ఉంటుంది. అరచేయి మధ్యలో కావచ్చు, కింద కావచ్చు, పైన కావచ్చు, కొంచెం ఉబ్బుగా ఉండే కండలు కావచ్చు. అక్కడ తెగిపోయింది అనుకోండి, లేదా డ్యామేజ్ క్రష్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి?
1: కంప్లీట్గా క్రష్ ఇంజురీ అంటాం. క్రష్ ఇంజురీ అంటే మరీ నుజ్జునుజ్జు అయిపోవటం. నుజ్జునుజ్జు అయిపోయిన చేతిని కాళ్ళు కానీ పెద్దగా కాపాడే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి టైంలో ప్రాణాన్ని కాపాడే పద్ధతి కింద చెయ్యి ఉంటే చెయ్యినో, కాలు ఉంటే కాలునో, కాలు వాటిని తీసే ప్రయత్నం అయితే చేస్తాం. కంప్లీట్గా నుజ్జునుజ్జు అయిపోయిందని అయితే కాపాడే అవకాశం చాలా చాలా తక్కువ.
0: ఇప్పుడు ఏదైతే ఈ రక్తనాళాలు తెగిపోవడం కానీ చేతి వేలు కట్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, అప్పుడు ఏ రకంగా ఆ వైద్యం అందిస్తారు?
1: మధుమేహం ఉండటం వల్ల ప్రత్యేకించి రక్తనాళాల శస్త్రచికిత్స ఈ యాక్సిడెంట్లో పెద్దగా తేడా ఏమి ఉండకపోవచ్చు అండి. గోల్డెన్ అవర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మాకు కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రావటం. చేతిలో రక్తనాళాలు కట్ అయిపోయి చూస్తూ ఉంటాము. కొంతమంది గాయాలు అవుతాయి, చేతిలో విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది, అందరూ గుడ్డగట్టేసి ఉంచేస్తారు. తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఇంట్లోనే పడుకుంటారు. ఈ లోపల చేతికి సంబంధించిన రక్త సరఫరా అంతా ఆగిపోతుంది. తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళ హాస్పిటల్కి వచ్చేసరికి అటు ఇటుగా 12 నుంచి 13 గంటలు అయిపోతుంది. చెయ్యి ఈ లోపలనే నీళ్ళ రంగులో మారిపోవటం, మూమెంట్స్ అన్నీ పోవడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రోజువారీ మేము ఎక్కువగా చూసేది ఏంటంటే గ్లాస్తో కోసుకునేవాళ్ళు, బ్లేడ్తో మెడం దగ్గర, వీళ్ళలో కూడా అదే మనం రోజు చూసేది. మెడం దగ్గర కోసుకుంటే మనం చూస్తూ ఉంటాం, అది ఏం లేదు రక్తనాళానికి ఇంజురీ అంటే దెబ్బ తగలటం, ఇవి మనం రోజు చూస్తూ ఉంటాం.
0: నిజమేనండి, మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాము. కొంతమంది చేయి కోసుకోవడం ఇలాగో చేస్తూ ఉంటారు డాక్టర్ గారు, అది కూడా మీరు చెప్పినటువంటి గోల్డెన్ అవర్లో తీసుకొస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందేమో.
1: అవునండి,
0: చాలా రక్తం పోతుంది కదా.
1: చాలా రక్తం పోతుంది, అది ఫస్ట్. అది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. రక్తం పోవటం ఒకటి, రెండు చేయి కూడా పోయే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ నందన్ గారు, ఇప్పుడు జనరల్గా చాలామందికి అంటే అక్కడక్కడ మనం గమనిస్తుంటాం కొందరిలో వెరికోస్ వెయిన్స్ కాళ్ళ మీద ఎక్కువగా చూస్తూ ఉంటామండి, ఆకుపచ్చ రంగులో లేదా నీలవర్ణంలో అంటే బ్లూ కలర్లో, కొందరికి నల్లగా, ఇలాంటి రంగుల్లో ఆ వెరికోస్ వెయిన్స్ అనేటువంటివి చాలా తీవ్రంగా అంటే రకరకాలుగా ఉంటారు. అవి ప్రమాదాల్లో లేదా అనుకోకుండా కట్ అయిపోతాయండి. అంటే వెరికోస్ వెయిన్స్కి మీరు శస్త్రచికిత్సలు చేసి నయం చేయడం ఒక పద్ధతి, ఇది ఏదన్నా అనుకోకుండా ప్రమాదాల్లో కట్ అయిపోతే ఏం చేస్తారు?
1: ఏమండి, ఇందాకైతే పెద్ద రక్తనాళం లేదా మంచి రక్తనాళం గుండె నుంచి బాడీకి వచ్చి తెగిపోతే ఎట్లాగైతే బ్లీడింగ్ అవుతుందో, వెరికోజ్ వెయిన్స్కి ఏమన్నా గాయం జరిగినా కూడా అట్లాగే బ్లీడింగ్ అవుతుంది. కాకపోతే వెరికోజ్ వెయిన్స్లో ఉన్న ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి దెబ్బ తగలకుండా కూడా ఆటోమేటిక్గా రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమి ఉండదు, పేషెంట్ మంచం మీద పడుకుని ఉంటారో లేదా స్నానం చేస్తూ ఉంటారు, సడన్గా కాళ్ళ నుంచి బ్లీడింగ్ అవటం గమనిస్తారు. ఒక ధారలాగా బారుగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. సో అది కూడా మనం వెరికోజ్ వెయిన్స్లో చూస్తాము. వాటికి కూడా సేమ్ ట్రీట్మెంట్ అటు ఇటుగా. కాకపోతే వెరికోజ్ వెయిన్స్ రక్తనాళాలు తెగిపోతే జోడించినట్టు అట్లా ఏం చేయము. అంటే లేదర్ చికిత్స ద్వారా లేదా అక్కడ ఆపరేషన్ చేసి కుట్లేసేయటం ద్వారా బ్లీడింగ్ నాపడానికైతే ప్రయత్నం చేస్తాం.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఆ వెరికోజ్ వెయిన్స్లో లాగేయొచ్చు కదా, బ్లడ్ అంతా సక్ చేసేయచ్చు కదా, మంచి రక్తాన్ని ఎక్కించవచ్చు కదా?
1: ఇది ప్రాబ్లం రక్తంతో వచ్చింది కాదండి, రక్తనాళంతో వచ్చిన ప్రాబ్లం. ఇది కింద నుంచి పైకి రక్త సరఫరా పోక సరిగ్గా ఆ రక్తనాళంలో రక్తం పేరుకుపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఆ రక్తనాళంలో రక్తం పేరుకుపోయి కింద నుంచి పైకి పోకుండా అక్కడే ఉంటుంది. సో అది కంటికి కనపడని మోతాదులో చర్మానికి లీక్ అయ్యి అట్లా చర్మం నల్లగా తయారవుతూ ఉంటుంది. సో రక్తం తీసి మళ్ళీ రక్తం ఎక్కించినా మనం ఎక్కించిన రక్తం కూడా కింద నుంచి పైకి పోదు. ప్రాబ్లం రక్తనాళంతో ఉంది, రక్తంతో కాదు. సో ఆ రక్తనాళాన్ని తీసేయటమే దానికి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ మార్గం.
0: మరి రక్తనాళం తీసేస్తే చెడు రక్తం వెళ్ళాలి కదా?
1: చెడు రక్తానికి ఇంకా కండరాల లోపల కూడా ఇంకా వేరే చెడు రక్తనాళాలు ఉంటాయి, డీప్ వెయిన్స్ అంటాం. వాటి ద్వారా కింద నుంచి పైకి పోతుంది. ఈ నరం ఆల్రెడీ అది రక్తనాళం ఏదైతే ఉందో అది పనిచేయట్లేదు కాబట్టి తీసేసినా కూడా దానివల్ల బాడీకి ఎఫెక్టే ఉండదు. దానివల్ల మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు.
0: డాక్టర్ గారు, అక్కడక్కడ మీలాంటి అంటే ఈ వెరికోస్ వెయిన్స్ శస్త్రచికిత్సలు చేసిన సందర్భాల్లో కానివ్వండి, లేదా రక్తనాళాలకు సంబంధించి శస్త్రచికిత్సలు చేసినప్పుడు కానివ్వండి, రక్తనాళాలకు కూడా స్టంట్ వేశారు, బెలూన్ యాంజియో చేశారని ఇలా అంటారు. ఈ రెండు పదాలు ఎక్కువగా గుండెకు సంబంధించి వాళ్ళకే వింటుంటాం. మరి దీనికి ఏంటంటే రక్తనాళాలకి ఈ పదాలు ఎందుకు వచ్చింది?
1: సేమ్ మనం రోజువారీ వినేటట్టే హార్ట్కి నొప్పి వస్తే హార్ట్ అటాక్ ఎట్లా ఉంటుందో, కాళ్ళకు కూడా లెగ్ అటాక్ అంటాం అటు ఇటుగా. సేమ్ గుండెకి ఎట్లా హార్ట్ అటాక్ ఉంటుందో కాళ్ళకు కూడా లెగ్ అటాక్ ఉంటుంది. కాకపోతే గుండెకి ఏంటంటే హార్ట్

0: అటాక్ వస్తే ఏమంటే టైం ఉంటుంది, ఎంత ఎంత టైం పెద్దగా ఇవ్వదు. కాళ్ళకిండి అంటే కొంత టైం ఉంటుంది. కాళ్ళకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి అక్యూట్ అంటాం, అంటే అప్పటికప్పుడు సడన్గా రక్తం గడ్డకట్టుకుపోయి విపరీతంగా కాలు నొప్పి రావటం, కాలు చల్లబడటం, కాళ్ళలో కదలికలు చచ్చిపోవటం, ఎప్పుడూ లేనంత నొప్పి ఫస్ట్ టైం రావటం, ఇట్లాంటిది వస్తే అటు ఇటుగా కాల్ అటాక్ అనుకోవచ్చు. సేమ్ హార్ట్లో బెలూన్ పెట్టి స్టంట్ పెట్టి చేసినట్టే కాళ్ళలో కూడా చేస్తాం. ఇట్లా నేను చెప్పినట్టు అక్యూట్ అంటే సడన్గా అయిపోయిన దానికంటే ఓపెన్ చేసి బ్లడ్ క్లాట్ బయటికి తీస్తాము. లేదు పేషెంట్కి దీర్ఘకాలికంగా షుగర్ ఉంది, దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేసేవారు, బీపీ ఉంది, వాళ్ళకి లెగ్ అటాక్ ఏ రకంగా చెప్పుకుంటామంటే పుండ్లు పడతాయి. ఆ పుండ్లు మానవు నెల నుంచి 2 నెలలు 6 నెలలు సంవత్సరం నుంచి దీర్ఘకాలికంగా పుండ్లు ఉంటాయి. ఆ పుండ్ ఇన్ఫెక్షన్ అవటం, వేలు నల్లగా అయిపోవటం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. సేమ్ అప్పుడు హార్ట్లో అయితే ఏ విధంగా బెలూన్ చేసి స్టంట్ పెడతామో, కాళ్ళకు కూడా యాంజియోగ్రామ్ చేసుకుని ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో చూసుకుని ఆ బ్లాక్స్లో స్టంట్ పెడతాం కానీ, బెలూన్తో ఆ రక్తనాళం పెద్ద చేయటం కానీ చేసామంటే రక్త సరఫరా పాదం వరకు పోతుంది, ఆ కాలు తీయకుండా కాపాడే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, గుండెకు కానివ్వండి మెదడుకు కానివ్వండి రక్త సరఫరా నిరంతరం సవ్యంగా అవుతూ ఉండాలి, సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. అలాగే ప్రతి భాగానికి రక్తనాళం వెళుతుంది, గుండె, కిడ్నీ, మెదడే కాదు, అన్ని భాగాలకి, కాలు ఏలు చివరి వరకు, అలాగే చేతి యొక్క వేలు చివరి భాగం వరకు, అన్ని భాగాల్లో ఉంటున్నప్పుడు ఈ గుండెకెళ్ళే రక్తనాళాల్లో 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడ్డాయి, మెదడుకెళ్ళే రక్తనాళం బ్లాక్ అయితే పక్షవాతం వచ్చింది, ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు. మరి కాళ్ళకెళ్ళే రక్తనాళాల్లో, చేతి వేళ్లలోకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో, ఇంకా ఇతర భాగాల్లో వెళ్ళే రక్తనాళాల్లో ఈ బ్లాకులు, ప్లాకులు, ప్లేకులు ఉంటే మరి అది అక్కడ హార్ట్ అటాక్ వచ్చి ఎలాగైతే ప్రమాదం జరుగుతుందో, దీనికి కూడా దాని మూమెంట్ ఆగిపోవడం అలాంటివి ఏమైనా జరుగుతుందా, దాన్ని నయం చేయొచ్చా?
0: ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే గుండెకి సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. గుండె నొప్పి రావటం, ప్రాణానికి ప్రమాదం రావటం జరుగుతుంది. అట్లాగే బుర్రకి అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే బుర్రకి రక్త సరఫరా తగ్గిపోయి బుర్ర చేసే పని, చేతులు కాళ్ళు కదలికలు తచ్చిపోవడం, అదే పారాలసిస్ అంటాం. సేమ్ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయి కాళ్ళకి సర్క్యులేషన్ జరిగితే కాళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. హార్ట్కి అయితే ఎట్లా హార్ట్ అటాకో, బ్రెయిన్కి అయితే ఎట్లాగ పారాలసిస్తో, కాళ్ళకైతే పుండ్లు, వేలు నల్లగా అవటం, పుండ్లు ఏర్పడటం ఈ లెగ్కి. సో వాటిని పెంచుకుంటే తప్పించి ఆ పుండు మానే అవకాశం ఉండదు. మనం షుగర్ పేషెంట్లో తరచుగా చూస్తూ ఉంటాం, 2 ఏళ్ళ నుంచి గాయం ఉందండి, తగ్గలేదు, ఇన్ఫెక్షన్ అయ్యి లాస్ట్ కాలు తీసామండి, కాలు తీర్చుకున్నారని చెప్తూ ఉంటారు. సేమ్ ఆ కాలు తీర్చుకునే స్టేజ్ దాకా రాకుండా ముందే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కలిస్తే, యాంజియోగ్రామ్ చేసి ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ని సరిచేసి బెలూన్ ద్వారానో స్టంట్ ద్వారానో, అవసరమైతే రెండు కుదరవు అనుకుంటే బైపాస్ సర్జరీ చేసి కాళ్ళలో కూడా ఆ కాలుని కాపాడే అవకాశం ఉంటుంది.
1: సో ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఈ షుగర్ పేషెంట్లకి పాదాలకి గాయం కానీ లేదా ఏదైనా సూది కానీ ఇనుప మేకు కానీ గాజు పెంకు కానీ గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, ఒక్కోసారి కాలు ఏలు తీసేయాలి, ఒక్కోసారి పాదం తీసేయాలి, మోకాలు దాకా కూడా తీసేశారండి, యాంప్టేషన్ చేశారు, ఇలా వింటుంటాం డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైతే ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ల పాత్ర ఉంటుందా ఇక్కడ?
0: డెఫినెట్లీ అండి, అసలు మేము చేసే పని మొదటగా మేము ముఖ్యంగా ఇదే, వాస్కులర్ వెయిన్తో పాటు డయాబెటిక్ ఫుట్ కేర్. ప్రతి షుగర్ పేషెంటు ఏ చిన్న గాయమైనా ఫస్ట్ తను కలవాల్సింది వెళ్ళి వాస్కులర్ సర్జన్ని, రక్త సరఫరా ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. చాలా చిన్న టెస్ట్లు, కలర్ డాప్లర్ అంటాము, ఏబిఐ అంటాము, ఈ టెస్ట్లు చేస్తే కాళ్ళలో రక్తస్రావం ఎంత, రక్త ప్రసరణ ఎంత శాతం ఉందో అర్థమైపోతుంది. రక్త ప్రసరణ సరిగా లేదు పాదానికి అంటే ఆ గాయం ఎప్పటికీ మాందు, ఆ ఫస్ట్ ఏలు పోతుంది, ఏలు తీసేస్తారు, తర్వాత 2 ఏళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత 3 ఏళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత పాదం కాలు అట్లా తీసుకుంటూ పోతానే ఉంటారు. అదే కనుక రక్త ప్రసరణ ఉంది అంటే కనుక ఒక ఏలు తీస్తేనో లేదా పక్క ఏలు తీస్తేనో కాలు ఆ స్టేజ్లో కాపాడగలిగే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదాల్లో గాయమయ్యి సెప్టిక్ అయ్యి పాదం విషయంలో అది సెల్యులైటిస్ కండిషన్లో ఉంది అని చెప్పి ఇలా వైద్యులు చెబుతుంటారు, దాన్ని శస్త్రచికిత్స చేసి నయం చేశారు అనుకుందాం. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగి మళ్ళీ ఇనుప మేకు గుచ్చుకొనో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి అక్కడ దురద పుడుతుందని చెప్పి గోక్కొని కూడా గాయం చేసుకుంటూ ఉంటారు కొందరు, అది మళ్ళీ తిరగబెడుతుంది సెప్టిక్ అయి ఇంతలా వాచిపోయి అదంతా కూడా సెల్యులైటిస్ కండిషన్ అంతకుముందు ఎలా ఉంది అలా అయిపోయింది అనుకోండి, మళ్ళీ అయింది అంటే మళ్ళీ చేయొచ్చా?
0: తప్పకుండా చేయొచ్చండి. అసలు సెల్యులైటిస్ అంటేనే ఫస్ట్ ఇన్ఫెక్షన్ అని అర్థం, చర్మానికి, చర్మం కింద ఉండే కొవ్వు ఇన్ఫెక్షన్ అయితే దాన్ని సెల్యులైటిస్ అంటాం. 90%

0: పేషెంట్స్లో సెల్యులైటిస్కి ఆపరేషన్ లేకుండా యాంటీబయాటిక్స్ ద్వారా, ఇంజెక్షన్ల ద్వారా, మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, మందుల ద్వారానే, ఇంజెక్షన్ ద్వారానే నయం చేసుకోవచ్చు. ఒక 10% మాత్రం గాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ బయటికి తీస్తాం, లోపల చీమ ఏర్పడినా ఎంత మందులు ఇచ్చినా సెల్యులైటిస్ రెస్పాండ్ అవ్వట్లేదు, పనిచేయట్లేదు మందులు అంటే వాళ్ళకి గాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ బయటికి తీయడానికి ప్రయత్నిస్తాం. లేదా గాట్లు పెట్టి లోపల ఇన్ఫెక్షన్ ఉన్న నీరంతా బయటికి తీస్తే స్లోగా రికవరీ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి పదే పదే సెజ్యులైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక పేషెంట్కి మళ్ళీ మళ్ళీ రావటం, ఒకసారి సెజ్యులైటిస్ వచ్చిన పేషెంట్కి వచ్చే 6 నెలల్లో కనుక మళ్ళీ ఏ కారణం లేకుండా మళ్ళీ సెజ్యులైటిస్ వచ్చిందంటే కనుక సంవత్సరం పొడుగునా నెలకు ఒక ఇంజెక్షన్ చొప్పున ఇచ్చుకుంటూ ఉంటాం వాళ్ళకి యాంటీబయాటిక్స్. అట్లా ఇస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుంది.
1: కొందరు వయోధికుల్లో మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు కాబట్టి మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ పోతే మరి దాంట్లో ఉండేటువంటి ఆ మందు ఏదైతే ఉందో అది శరీర భాగాలకి సైడ్ ఎఫెక్ట్లు అంటారు కదా మీరు, ఏదైనా గుండెపరమైనటువంటి పనితీరు ఫంక్షన్లో తేడా వచ్చి గుండె ఎన్లార్జ్ అవ్వడమా, కిడ్నీ ఫంక్షన్లో ఏదైనా తేడా రావడం ఇలాంటివి జరగవచ్చు కదా?
0: జరిగే అవకాశం తక్కువ అండి. కాకపోతే ఇట్లా డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ ఇచ్చేసాము పేషెంట్కి వచ్చింది కదా అని ముందు పరీక్షలు చేసుకుంటాం. ఈయన కిడ్నీ పనితీరు ఎట్టా ఉంది, ఈయన హార్ట్ పనితీరు ఎట్టా ఉంది, మరి ఇచ్చే యాంటీబయాటిక్ డోస్ ఈయన కిడ్నీలు తట్టుకోగలవా, ఈయన హార్ట్ తట్టుకోగలదా, ఇవన్నీ బేరే చేసుకునే డెఫినెట్లీ యాంటీబయాటిక్ డోస్ దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు అంటే ఇన్ఫెక్షన్ పాకిపోయి మళ్ళీ కిడ్నీలు మూసుకుపోవటం, హార్ట్కి ఇబ్బంది అన్నట్టు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో డెఫినెట్లీ అది బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సిన వైద్యం అది.
1: ప్రమాదాల్లో ఏదైనా సరే రక్తనాళాలు తెగిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చెప్పండి.
0: 2 రకాలుగా విభజించవచ్చండి రక్తనాళాలకి దెబ్బ తగలటం, గాయం అవటం. ఒకటి ఓపెన్ బ్లీ వుండ్ అంటాం, అంటే ఓపెన్గా గాయం జరిగి మనకి ఎదురుగా రక్తనాళం తెగిపోయి కనపడి దాంట్లో నుంచి విపరీతంగా రక్తస్రావం పోతూ ఉంటుంది. అట్లాంటి పేషెంట్లో అయితే మాత్రం ఎక్కడైతే తెగిపోయి ఉండి అక్కడి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుందో దానికంటే ఒక 5-6 సెంటీమీటర్లు పైకి వెళ్ళి గట్టిగా గొడ్డ కట్టేసి ఎంతో కొంత బ్లీడింగ్ ఆపేలాగా, లేదా ఎక్కడి నుంచి అవుతుందో రక్తస్రావం అవుతుందో చూసి అక్కడ గట్టిగా ఒత్తి పట్టుకుని ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకొస్తే అంత తొందరగా పేషెంట్ని, లైఫ్ని సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 2, ఎముకలు ఇరిగి యాక్సిడెంట్లు జరిగి లోపల లోపలే రక్తనాళానికి గడ్డలు కట్టడం లేదా లోపల లోపలే రక్తనాళం తెగిపోవడం జరుగుతాయి. అట్లాంటి దానికి బయట ఏం కనపడదు. వీళ్ళలో ఎక్కువగా మనకి బయటకు కనపడేది ఏంటంటే బయట ఉన్న చర్మం అంతా ఎర్రగా అయిపోద్ది ఫస్ట్. 2 ఏంటంటే కాలు చల్లబడిపోవటం, కాలో చేయి అవనివ్వండి చల్లబడిపోవటం, కదలికలు తగ్గిపోవటం, చల్లగా అయిపోవటం, ఇట్లాంటివన్నీ అయ్యి ఎముక ఇరిగింది అని మీకైనా డౌట్ ఉంటే కనుక ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా హాస్పిటల్కి వస్తే గోల్డెన్ అవర్ అంటాం. సేమ్ పక్షవాతం హార్ట్ అటాక్ వస్తే ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత పేషెంట్ని కాపాడే అవకాశం ఉంటుందో, చేతిని కాలుని కూడా కాపాడే అవకాశం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే దగ్గర దగ్గరగా 19 ఏళ్ళ కుర్రాడు మన విజయవాడ కట్ట మీద కారు గుద్ది బండి మీద ఇబ్బంది అయ్యి మోకాలు వెనక్కి జరిగిపోయింది. మోకాలు వెనక్కి జరిగిపోవటం వల్ల మోకాలు వెనకాల ఉండే రక్తనాళం నొక్కుపోయింది. బయట ఎక్కడో చిన్న హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ పిండి కట్టేశారు, పేషెంట్కి తెలవలేదు, డాక్టర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఊర్లో. అటు ఇటుగా 12 గంటలు 14 గంటలు తర్వాత వచ్చారు మన దగ్గరికి. అప్పటికే కదలికలు తగ్గిపోయినాయి, అప్పటికే స్పర్శ పోయింది. సో ఇట్లాంటి పేషెంట్లో పెద్దగా మనం చేయగలిగింది ఏం ఉండదు. కాలు తీసి ఆ కాలంలో ఉన్న విషయం పేషెంట్కి ఎక్కకుండా ప్రాణాలు కాపాడుతాం ఒకటే చేయగలం. ఇట్లాంటి రీసెంట్గా కూడా చిలకలూరుపేట దగ్గర ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యి చేతిలో ఉన్న రక్తనాళం తెగిపోయింది. చేతిలో కరెక్ట్గా భుజం దగ్గర ఉండే ఏరియాలో భుజం డిస్లోకేట్ అవటం వల్ల అక్కడ రక్తనాళం లోపల తెగిపోయి మూమెంట్స్ తగ్గిపోతే అక్కడ డాక్టర్ గారు గుర్తించి ఎమర్జెన్సీ విజయవాడ హాస్పిటల్లో పంపించారు. వచ్చిన 2 గంటల లోపలనే స్కానింగ్ చేసి పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఎక్కడైతే రక్తనాళం తెగిపోయిందో అక్కడ చిన్న ముక్క బైపాస్ చేసి ఆ చేతిని కాపాడగలిగాం,
1: సేవ్ చేసి మూమెంట్ తెప్పించాం.
0: ఏదన్నా కానీ ఇక్కడ టైం ఇంపార్టెంట్. పేషెంట్ 4-5 గంటలు 6 గంటల లోపల హాస్పిటల్కి వస్తే చెయ్యి కానీ కాలు కానీ కాపాడే అవకాశం అటు ఇటుగా 90% ఉంటుంది. 10-12 గంటల తర్వాత వస్తే ఆల్మోస్ట్ 0.
1: కొన్ని విష సర్పాలు కాట్ వేసాయి అనుకోండి, అంటే నాగుపాము కట్ చేస్తే శ్వాస నాడీ మండలం మీద పనిచేస్తుందని, కట్ల పాము కరిచిన అలాగే అని, రక్తపింజర అని ఒక పాము విష సర్పం ఉంటుంది, వైపర్ అంటాము, దాంట్లో రసల్స్ వైపర్ పిట్ వైపర్ అని 2 రకాలు ఉంటాయి. ఏదున్నా రక్తపింజరది రక్త ప్రసరణకు సంబంధించి రక్తనాళాల మీదే దాని విషం పనిచేస్తుంది అని అంటారు. ఇదేమైనా వాస్కులర్ సర్జన్లు నయం చేసేటువంటి ఇదా అండి?
0: ఇది ప్రత్యేకించి వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేసేది ఏం కాదండి. యూజువల్లీ ఒకసారి పాము కట్టేసిన తర్వాత బాడీలో రక్తం గడ్డగట్టుకునే లక్షణం ఎక్కువైపోతూ ఉంటుంది. అది జనరల్ ట్రీట్మెంట్లో భాగంగా జరుగుతుంది, కానీ ప్రత్యేకించి వాస్కులర్ సర్జన్ అంటే దీన్ని ట్రీట్ చేసేది ఏమి ఉండదు. సేమ్ కొంత ఎంతో కొంత బాడీ జనరల్ కండిషన్ రికవర్

0: అయిన తర్వాత కాలుకు సెల్యులైటిస్ రావటం, ఆ ఇన్ఫెక్షన్ తగ్గటానికి మళ్ళీ ఘాట్లో పెట్టి ఇన్ఫెక్షన్ తీయటం, ఇవన్నీ ట్రీట్మెంట్లో భాగంగా జరుగుతాయి. అయితే ప్రత్యేకించి వాస్కులర్ సర్జరీకి దీనికి పెద్దగా ఏమీ సంబంధం ఉండదు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ నందన్ వేమూరి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రమాదాలలో తెగిన రక్తనాళాలకు ఆధునిక చికిత్స గురించి డాక్టర్ వేమూరి నందన్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ పి నాగేశ్వరరావు గారి స్వీయ కవితలు వింటారు.
3: కవిత శీర్షిక కార్మికుని హృదయం. భూగర్భంలోని నల్ల బంగారాన్ని వెలికితీస్తూ లోకానికి వెలుగులకు కారకుడవు, పడుగు పేకను జతచేసి ఆకర్షణీయమైన డిజైన్ను కూర్చి చేతులనే యంత్రాలుగా మలచి అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా. అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా.

ను కూర్చి చేతులనే యంత్రాలుగా మలచి అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా? అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా? దేశాభివృద్ధికి ప్రతీకలు పరిశ్రమలు, పరిశ్రమలలో కార్మికులు సమిధలు. దేశాభివృద్ధికి ప్రతీకలు పరిశ్రమలు, పరిశ్రమలలో కార్మికులు సమిధలు. అలు పెరగని శ్రమకు ఫలితం మానవ జీవన సుఖయానం. సరికాదేది దీనికి కొలమానం, సరికాదేది దీనికి కొలమానం? వెలకట్టలేని ఆభరణం శ్రమైక జీవన సౌందర్యం. ఇందులోనే దాగియున్నది ఆరోగ్యం. కవిత శీర్షిక చక్రం. చక్రం ప్రగతికి చిహ్నం. ముందుకు సాగే చక్రం వెనుక ఉంటుంది ఎందరో కార్మికుల హస్తం. ముందుకు సాగే చక్రం వెనుక ఉంటుంది ఎందరో కార్మికుల హస్తం. నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కార్మికుల నైపుణ్యానికి నిదర్శన. నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కార్మికుల నైపుణ్యానికి నిదర్శన. కష్టాలు, కన్నీళ్లను, వేదనలు, బాధలు దాచుకున్న హృదయం ఒక బ్యారేజీ. చిరునవ్వుతో చేస్తారు కవరేజీ. కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు దాచుకున్న హృదయం ఒక బ్యారేజీ. చిరునవ్వుతో చేస్తారు కవరేజీ. కవితా శీర్షిక తాపీమేస్త్రి. నడినెత్తిపై సూర్యుని ప్రతాపం, ఆయనను అంటుంటారు ఇదియే అనుకూల సమయం. నడినెత్తిపై సూర్యుని ప్రతాపం, ఆయనను అంటుంటారు ఇదియే అనుకూల సమయం. విరామమునకు చోటివ్వని వైనం, చాటుచున్నది పని పట్ల మీ నైజం. యాంత్రీకరణ వైపు పరుగులిడుతున్న నవనాగరికతలో, కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో, ఇటుక మీద ఇటుకను పేర్చుచున్నది నీ హస్తమే. బహుళ అంతస్తుల నిర్మాణాలలో చిన్న పరంజీపై నిలబడి సిమెంటు బొచ్చె ఒక చేతితో, తాపీ పట్టుకుని మరో చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ చేయుచున్న పనిలో చూపరులకు సైతం కలుగుతుంది భయం, తెలుపుతుంది నీ గుండె బలం. భవనానికి తాకిన రంగుల మాటున మసకబారుచున్నది నీ కళా నైపుణ్యం. కవితా శీర్షిక శాంతి కుసుమాలు. కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటైన జీవితంలో ఏమున్నది గర్వకారణం? ఎటు చూసినా వినాశకాలే గదా. బలవంతుడు బలహీనునిపై దురాక్రమణం. సాధించిన శాస్త్ర ప్రగతిని దుర్వినియోగపరుస్తూ, మరుభూమిని మరిపిస్తూ కరాళ నృత్యం చేస్తున్న ఓ మానవా, ఏదీ నీ గమ్యం, ఎటువైపు నీ పయనం? మనది కాని రేపటి కోసం నేటిని చేయకు వ్యర్థం. అంతా నాదే అనువాదం వేడి, అంతా మనదే అనువేదంతో గాంధీజీ అహింసా మార్గంలో సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధుని బోధనలతో, సర్వే జన సుఖినో భవతు అన్న ఆర్యోక్తిని ఆలంబనగా, శత్రువును కూడా ప్రేమించు అన్న జీసస్ అడుగుజాడల్లో ప్రేమను పంచి శాంతిని పెంచి శాంతి కుసుమాలు విరబూయిద్దాం. కవితా శీర్షిక విధ్వంసం. పచ్చటి గడ్డి తిని తెల్లని పాలిచ్చే జంతువు, తెల్లని అన్నం తిని పచ్చని విషాన్ని చిమ్మే మనిషి. ఉన్నతమైనది మానవ జన్మ. ఏ ప్రాణికీ లేనిది మానవునికే సొంతం విచక్షణ. విచక్షణ మరచి కారు బాంబు, సైకిలు బాంబు, టిఫిను బాంబు, మానవ బాంబు. సృష్టిస్తావు విధ్వంసం, చేస్తావు సర్వనాశనం. సంతోషాలు పలు రకాలు, అందం ఆనందం, మేడమిద్దెలు ఆనందం, సంపద ఆనందం. బాధ లేదు పలు రీతులు, రక్తం వెలికినా, గుండె పగిలినా, వేదనయైనా, మోగరోదనయైనా, చెప్పుకొనడిది అయినా, చెప్పజాలనది అయినా, మానవుడైనా, మోగజీవి అయినా అనుభవించే బాధ ఒక్కటే. చేసిన మేలు మరచి మాటలతో మోసగించి అదును చూచి వేస్తావు పాములా కాటు. పాము కన్నా పవిత్రమైనది కాదా మానవ జన్మ? చేసిన మేలు మరచి మాటలతో మోసగించి అదును చూచి వేస్తావు పాములా కాటు. పాము కన్నా పవిత్రమైనది కాదా మానవ జన్మ?

0: గుప్పెడు మితుకుల కోసం జీవితాంతం విశ్వాసం చూపును శునకం. శునకం కన్నా ఉన్నతుడు కాడా మానవుడు? గుప్పెడు మితుకుల కోసం జీవితాంతం విశ్వాసం చూపును శునకం. శునకం కన్నా ఉన్నతుడు కాడా మానవుడు? ఒక కాకి మరణిస్తే పలు కాకులు కూడును కలిసి విలపించేను. కాకిని మించినది కాదా మానవ జన్మ? నాకు నీవు, నీకు నేను, ఒకరికొకరం, అందరం మనందరం. కవితా శీర్షిక యువశక్తి. సర్కారీ కొలువు రాలేదని నిందించిన ప్రయోజనం శూన్యం. ఎవరికి వారై పరుగులెత్తే ఈ జీవనంలో ఎవరికి పట్టేను నీ దైన్యం? అందరూ తనకు సాయపడాలనుకోవటం మానవ నైజం. ఓ యువత, లే, మేల్కొను, విడనాడాలి నిస్తేజం, నింపుకోవాలి ఉత్తేజం. బ్రతుకు, బ్రతికించు నినాదంతో నీలో దాగియున్న అంతర్గత శక్తిని యుక్తిగా మలచి తగిన ఉపాధి మార్గం ఎంచుకొని సోమరితనానికి తెరదించి నవనాడులు ఉత్తేజపరచి సంకల్ప బలానికి మనోబలం జతచేసి పరాజయం అన్న పదం పారద్రోలి సరి అయిన రీతిలో ఉపయోగించితే యువశక్తికి సాధ్యం కానిదేది లేదని నిరూపించి లే, మేల్కొను, పరుగెత్తు, వివేకానందుని ప్రబోధాలు స్ఫూర్తిగా నింపుకొని లక్ష్య సాధన కోసం కన్నవారి కళ్లల్లో వెలుగుల కోసం క్షణక్షణం అనుక్షణం ప్రతిక్షణం శ్రమిద్దాం, పరిశ్రమిద్దాం, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో శ్రీ పి. నాగేశ్వరరావు గారి స్వీయ కవితలు విన్నారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వింటున్నది విరామ సంగీతం. కొద్ది క్షణాల్లో అనంతరం విషయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చలనచిత్ర గీతాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల యుగల గీతం చైర్మన్ చలమయ్య చిత్రం నుండి.

చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:19:50. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడపత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ

0: దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవోత్సవాలు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజాసేవల అందుబాటు, వివిధ పథకాల అమలు పురోగతిని పరిశీలించనున్నారని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ పాత్రపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఏ భాషలో రూపొందిన సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి పేర్కొంటూ,
1: వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. సినిమా అంతటిని ఒక వేదిక మీద తీసుకురావడం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషన్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం మాట వారు చెప్తున్నారు.
0: భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన మిసైల్ మ్యాన్గా కలాం చిరస్మరణీయులని పేర్కొన్నారు. నిరాడంబరత, మానవతా దృక్పథంతో ప్రజల రాష్ట్రపతిగా ఆయన విశేష ఆదరణ పొందారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష రక్షణ రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తగా, ఆధునిక భారతదేశపు గొప్ప నిర్మాతల్లో ఒకరిగా అబ్దుల్ కలాం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, అబ్దుల్ కలాం దార్శనికత విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించారు. కొండపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రెండేళ్లలోనే కొండపి నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఏల్చూరు సజ్జాపురం బీటీ రోడ్ను ప్రారంభించారు. అలాగే ఏలూరు జిల్లా నూజివేడులో మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమనుంటే, త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకేదైనా సమస్యలుంటే వాటన్నిటినీ తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం. రెండు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి గురించి తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
0: విద్య, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం వంటి ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పాచిపేట మండలంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన కార్యాలయం ద్వారా విద్య, పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో పంచాయతీలకు 25 3-చక్రాల బళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. రేపటి వరకు సముద్రంలోకి వేటకు

0: వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే ముందు పడవల్లోని ట్రాన్స్పాండర్లు, కమ్యూనికేషన్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTCని బలోపేతం చేసేందుకు 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో దశలవారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి కీలక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభకు వచ్చే ప్రజల రవాణా కోసం సుమారు 2000 బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే విమానాశ్రయ ప్రయాణికుల కోసం సాధారణ బస్సు ఛార్జీలతోనే ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరీ దేవ ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో కనకదుర్గామ్మవారు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించిన శాకంబరీ దేవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకంబరీ దేవ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉండడంతో ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
1: శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు ఇలా 3 రోజులు 3 రకాలుగా దర్శనమివ్వడం అనేది భక్తులు చాలా మంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కదంబ ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలా మంది భక్తితో వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాము.
0: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRSకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PGRSలో అందిన అర్జీలు నిర్దేశిత సేవా గడువు SLA దాటకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి నాణ్యమైన పరిష్కారం అందించాలని, అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారాన్ని గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించే లక్ష్యంతో 3 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రైతుల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం 1900 కోట్ల రూపాయల బీమా ప్రీమియం బకాయిలు చెల్లించకుండా వదిలేసిందని, ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి రాష్ట్ర రైతుల సమస్యను వివరించామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ RTGSపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడ పత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవ ఉత్సవాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈ ప్రసారం మధ్యాహ్నం 2:30 జానపద రంజనీ కార్యక్రమంలో అమ్మవారి దండకం ఉంటుంది. గరగ నృత్యం నిర్వహణ శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం.

ఇక రెండో ప్రసారం రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో నేచర్ కన్జర్వేషన్ అనే అంశంపై పరిచయ కార్యక్రమం ఉంటుంది. శ్రీ టి శ్రీచక్ర ప్రణవ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి సంగమిత్ర పాల్ చౌదరి.

0: మహిళావాణి ఫోన్ అండ్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎలా ఉన్నారు మహిళలందరూ? మరి నాకు తెలుసు మీ అందరూ ఎంతో సిద్ధంగా ఉండుంటారో. ఈనాటి అంశం ఏంటా, ఆ అంశంపై మన శ్రోతలందరితో మీ అభిప్రాయాలను పంచుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అంశం అయితేనండి, ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట. అంశం మరొకసారి చెప్తున్నాను, ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట అన్నమాట. ఇది ఈనాటి అంశం. మరి ఈ అంశంపై మీరు మన శ్రోతలతో మీ అభిప్రాయాలను, మీ ముచ్చట్లు పంచుకోవాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి విశాఖేతరులైనా, చరవాణి ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు, అంటే 2727244 మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి ఆటలంటే మనందరికీ చాలా సరదాగా ఉంటుంది కదా, మరి తొలి శ్రోతను పలకరించేద్దాం. హలో,
1: శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు.
0: హలో, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన అంశం అయితే ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట. మరి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీరావు గారు.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాల.
0: ఆదిలక్ష్మి గారు, విన్నారా ఈనాటి అంశం?
1: విన్నానండి. ఇంట్లో ఆడుకునే ఆటలు అంటే మనకి ఏ ఆట ఇష్టం అని.
0: మీకు ఏటి ఇష్టం? మీరు ఎటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు?
1: నేనైతే హౌస్

0: ఆడుకుంటానండి, నాకు చాలా ఇష్టం.
1: అవునా, మరి దానికి ఉండాలి కదా, ఒక ఇద్దరు ముగ్గురైనా కనీసం ఉండాలి.
0: పండగలు అయ్యి వచ్చేటప్పుడు అందరం గ్యాదర్ అవుతాం కదండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం, అలాంటప్పుడు ఇంట్లోనే హౌస్ఫుల్ లో ఆడుకుంటాం అందరం.
1: చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఆటలు ఆడుకుంటే మనకి మన బంధుత్వాలు బాంధవ్యాలు ఇవి కూడా ఎంతో బాగుంటుంది కదా, సరదాగా ఉంటుంది. మరి ఇంకేంటి ఆడుతుంటారు రాధలక్ష్మి గారు?
0: ఇంట్లోనండి, హౌస్ఫుల్ కాస్ కూడా ఆడుకుంటాం అందరం, అలా ఫ్యామిలీ మొత్తం.
1: అవునా,
0: అమ్మా నాన్న అందరూ సంతోషంగా ఆనందంగా, పిల్లలతోటి వాళ్ళు కూడా ఆనందంగా ఆస్వాదిస్తారు.
1: నిజమేనండి, ఆటలు ఆడుకుంటుంటే ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది. ధన్యవాదాలండి ఆదిలక్ష్మి గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. మరో శ్రోత ఏమంటారా విందాం. హలో హలో, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సుమలత అండి, కాకలం నుంచి.
1: సుమలత గారు విన్నారా ఈ నాట్యాంశం?
2: సూపర్ గా విన్నానండి.
1: మరి సూపర్ సూపర్ గా మీరే ఆటలు ఆడతాడు, అవి కూడా చెప్పండి, ఎటువంటి ఆటలు ఇష్టపడతారు మీరు?
2: సండే వస్తే మా పిల్లలు ఉంటారు కదండి, లూడో ఆడతామండి.
1: లూడోలో ఏంటి ఆడతారండి? లూడోను మళ్ళీ స్నేక్స్ అండ్ ల్యాడర్ అవి కూడా ఆడుతూ ఉంటారా?
2: అంటే ఒక పేపర్ మీద ఏడుగురు ఉంటాం కదా, ఏడుగురు ఒక పేపర్ మీద కలర్స్ రాసి చాలా చాలా టైం పట్టేస్తుంది అమ్మా, 3 గంటలు అలా
1: అంటే ఇట్టే 3 గంటలు గడిచిపోతుంది అన్నమాట ఆడుకుంటూ.
2: అభ్యాసం మాట కూడా ఆడుకుంటాము. గాజు చింకులు ఉంటాయి కదండి, ఇరిగిపోయిన గాజు చింకులు ఏమో 5 వేసి 5 వేసి సెట్ చేసి కళ్ళు మూసుకొని ఒక్కొక్కరికి ఇస్తాం అన్నమాట. నా దాంట్లో కలర్స్ ఉంటే ఒక్కొక్కరికి ఇచ్చి 5 సెట్ చేయాలన్నమాట.
1: నెక్స్ట్
2: రాళ్ళు పిక్కలు ఉంటాయి కదండి, 12 రాళ్ళు పిక్కలు పైకి ఎత్తి 3 ఉండకూడదు, కింద 3 ఉండకూడదు, పై 3 ఉండకూడదు.
1: నిజమే, ఆటల ద్వారా కూడా మనకి ఉత్సాహంతో పాటు మనకి మేధోశక్తి కూడా పెరుగుతుంది కదా.
2: అవును మేడం.
1: ఓకేనండి సుమలత గారు, ధన్యవాదాలు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నమస్తే.
2: థ్యాంక్ యూ.
1: హలో
3: హలో
1: హలో
3: హలో, నమస్తే మేడం జీ.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సురే కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
1: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నామండి, అందరూ బాగుండాలి, అందులో మనం
1: ఉండాలి. చెప్పండి.
3: కూడా మంచిది ఇచ్చారండి, ఇది వరకు ఆడేవాళ్ళం కదా, తర్వాత గచ్చిన రాళ్ళు ఏదో అంటారు కదండి, 5 రాళ్ళు పిక్కలు పెట్టి అవన్నీ, తర్వాత చింతపిక్కలు పోగు వేసేసి ఇలాగ జరిపేసి 2 వేసి ఇలా పట్టడం, మధ్యలో వెళ్ళిపెట్టి గీత గీసి ఇవన్నీ
1: కదా. మనం ఆడుకునే వాళ్ళేమో ఆటలు ఇప్పుడు పిల్లలు కూడా పరిచయం చేయాలేమో కదండి.
3: ఆయన వినట్లేదండి, అంటున్నారు
1: కాదు, వినేటట్టు మనం చేసుకోవాలి, మనం కూడా వాళ్ళతో ఆడుతూ ఉండాలి కదా.
3: అంటే మనం ఆడుతా ఉంటే ఏమో ఒకసారి కానీ ఒకసారి ఐడియా వచ్చి మనం ఆడాలి అనేది వస్తుంది, కానీ ఏదేమైనా ఇప్పుడు మాత్రం చాలా తక్కువ అండి. తెలియదు కూడా అసలు చాలా వరకు అయితే పిల్లలకి తెలియదు కూడా,
1: తెలియదు అంటే మనము చెప్పట్లేదు, ఏంటంటే మనకి సమయం ఉండట్లేదు
3: కదండి,
1: ఆడట్లేదు
3: మనం, ఆడట్లేదు కదా మెయిన్, మనం మానేసాం కదా. వీళ్ళకి అన్ని క్యారీజ్ ఇవన్నీ చేసేసరికి అలసిపోయి కాసేపు అయినా రెస్ట్ దొరికితే
1: కాసేపు కదా, కాసేపు మనం సమయం తీస్తే దీనికి కూడా మనం కేటాయించగలుగుతాం కదా.
3: అయినా ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక పూర్తి ఇంకా లేదండి.
1: అలా అంటారు,
3: కొంచెం సెల్ ఫోన్ కూర్చుండిపోవడం కూడా మనకే వచ్చింది. కానీ
1: మన ప్రయత్నం అయితే మానకూడదంట, నేనైతే
3: మానకూడదు,
1: ప్రయత్నం చేయాలి.
3: బాగుంటూ ఒకసారి కాకుండా ఒకసారి మంచి అట్లా అనేది,
1: ఆటలు యొక్క రుచి ఏంటో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా ఆడుకుంటారు. మరో తర్వాత కూడా మనకి లైన్ లో ఉన్నారు సూర్యకుమారి గారు, వాళ్ళకి కూడా అవకాశం. నమస్తే. హలో హలో, మరి కాల్ కట్ అయినట్టుంది. ఈనాటి మనం అంశం అయితే ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
4: హలో
1: హలో, నమస్తే.

0: మేడం, మీ పేరు? మీరు వచ్చే రేడియో వాల్యూమ్ తగ్గించండి. బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మాజీ గారు, రేడియో వాల్యూమ్ బాగా తగ్గించాలి, లేదా మీరు ఇంకొక చోటుకైనా రేడియోకి దూరంగానే వచ్చేసండి.
1: ఇప్పుడు చూడండి,
0: చెప్పండి.
1: పేరు అమ్మాజీ అండి. రాజుగోక.
0: చెప్పండి అమ్మాజీ గారు.
1: ఇంకా పిల్లలు అదే పండగ చాటుకు వచ్చినప్పుడు అయితే, మనవలు పిల్లలు అందరం వచ్చినప్పుడు అయితే, ముందుగా అష్టచమ్మాట అయిపోయిన తర్వాత అంతక్షరి పాడుకుంటామండి. అంతక్షరి పాడుకుంటాము. తర్వాత ఈ పిక్కలు, ఐదు పిక్కలు పెట్టి మొత్తం మొత్తంతో మొత్తం ఆటలు అని అంటారు కదా, అది ఎగరేసి పట్టుకోవడం. అది పిల్లలు దాగుడు మొక్కలు అవి ఆడతారు, ఇంకంటే టైం అయిపోద్ది.
0: అవునవును, చాలా ఆటలు ఉంటాయి. మరి మీకు ఎక్కువ బాగా ఇష్టపడే ఆట ఏంటంటారు?
1: నాకు
0: అంతాక్షరి ఎక్కువ ఇష్టం అండి. అంతాక్షరి ఆడితే మీరే గెలుస్తూ ఉంటారేమో. అంతే అంతే,
1: వయసు అయిపోయింది, వణుకు మాటలు వస్తాయి కదా, బాగా పాడలేము కూడా. పిల్లలు మనవాళ్ళు బాగా పాడుతుంటారు ఇప్పుడు.
0: ఓకే ఓకే అమ్మాజీ గారు, ధన్యవాదాలు. మరి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మన మహిళావాణికి. నమస్తే అండి.
1: ధన్యవాదాలు.
0: సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కళ్యాణి, వైజాగ్ మురళి నేను ఫోన్ చేస్తున్నాను.
0: కళ్యాణి గారు చాలా హుషారుగా ఉన్నారు, మీరు ఎన్నో చాలా ఆటలు ఆడేస్తుంటారు.
2: ఇంటి ముందు ముగ్గు పెట్టి, ముగ్గు మీద గొబ్బు పెట్టి ఆటలు ఆడవని పాఠం.
0: మరి ఎటువంటి ఆటలు ఆడేవారు?
2: మరి హౌసి అంటే మేడం గారు, అది ఒక ఆటలేరుదనండి, అందులో కూర్చుంటే లేవరండి మేడం గారు.
0: మీకు చాలా ఇష్టం అన్నమాట హౌసి అంటే?
2: ఆడు మేడం గారు, చదరంగం ఆడతాను, చదరంగం ఆడతాను మేడం గారు మా పిల్లలతో. ప్యాకెట్ ఆడలేదు అంటారండి మేడం గారు. మీ అమ్మగారు చనిపోయిందంటే ఇటు కాస్త తీసుకొస్తారు కదా అంటారట మేడం గారు. అటువంటి
0: అంటే మీకు హౌస్ చాలా ఇష్టం అనమాట.
2: చదరంగం ఆడతానండి మా పిల్లలతో.
0: ఓకే, నమస్తే అండి. నమస్తే. మరి మన శ్రోతలు ఎంత హుషారుగా వాళ్ళకి ఇష్టమైన ఆటల గురించి చెప్తున్నారు. మరి మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో.
3: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సత్య అనకాపల్లి నుంచి అండి.
0: సత్య గారు ఎలా ఉన్నారు?
3: బాగానే ఉన్నాం. మా చిన్నప్పుడు ఎక్కువ లూడు అండ్ చైనీస్ చక్కెర ఆడుకునే వాళ్ళం. చైనీస్ చక్కెర ఆరుగురు, లూడు నలుగురు. చాలా ఫైటర్ గా ఆడుకునే వాళ్ళం. లూడు మట్టుకు మా 24 అవర్స్ ఆడేసే వాళ్ళం హాలిడేస్ అయితే, మా చుట్టుపక్కల పిల్లలు అందరూ. ఇప్పుడు ఎక్కువ ఇటు వచ్చిన తర్వాత ఎక్కువ గ్రూప్ అయితే హౌసీ, ఎక్కువ మంది ఉంటే హౌసీ. ఇంకా చాలా ఆడతాం. చెస్ అది డబల్, క్యారమ్స్ అది నలుగురే, కానీ మోస్ట్లీ మేము ఎక్కువ ఇంట్లో ఆడుకునేది లూడువే. లూడే అండ్ చైనీస్ చక్కెర బాగా ఆడేవాళ్ళం.
0: మరి ఇప్పుడు ఆడుతుంటారా? ఇప్పుడైనా
3: చేయడం ఆ చైనీస్ చక్కెర లో జంపింగ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం ఆరుగురు తెలియకుండా.
0: బాగుంటుంది అంటే ఎక్కువ మంది కలిసి ఆడుకున్నప్పుడు మనకి చాలా సంతోషంగా కూడా.
3: అది కావాలని లూడో మటుకు చాలా మోస్ట్ ఇప్పటికే ఫేవరే.
0: ఇప్పటికే ఆడుతూ ఉంటారన్నమాట.
3: ఆన్లైన్ లో కూడా,
0: ఆఫ్లైన్ నుంచి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఆడుస్తూ ఉంటారు.
3: చిన్నప్పటి నుంచి లూడో మాకు ఎక్కువ, అందరు ఆడుతున్నారు.
0: ఓకే సత్య గారు, ధన్యవాదాలు. అయితే ఇలాగే మీరు చక్కగా ఆడుకుంటూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే అండి, కాల్ చేస్తూ కూడా ఉండండి. నమస్తే అండి.
3: నమస్తే అండి.
0: మరి మన శ్రోతలు ఎంత ఉత్సాహంగా వాళ్ళు ఆడుకునే ఆటల గురించి చెప్తున్నారు కదా. మరి ఇంకెవరైనా కాల్ చేసి వాళ్ళు ఇంట్లో ఎటువంటి ఆటలు ఆడటానికి ఇష్టపడతారు అన్న అంశంపై మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి విశాఖేతరులైన సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే నెంబర్ని జత చేసి, అనే కోడ్ని జత చేసి, ఇప్పుడు చెప్పుకున్న నెంబర్లు ఉన్నాయి కదండి 2727244, మరో నెంబర్ 2727288, వీటిని కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియచేయచ్చు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
4: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
4: బాగున్నారా?

0: అవునండి, మీ పేరు ఎక్కడి నుంచి
1: నా
0: కాల్
1: పేరు
0: చేస్తున్నారు?
1: దేవి, బెమ్మంగా టెంపుల్ నుండి.
0: దేవి గారు ఎలా ఉన్నారు,
1: కృష్ణదత్త
0: బాగున్నారా?
1: ఏరియా ఇక్కడ బాగున్నాయండి. మీరు బాగున్నారు కదా?
0: చాలా బాగున్నానండి. చెప్పండి, మరి మీరు ఎటువంటి ఆటలు ఆడడానికి ఇష్టపడతారు?
1: ఆటలు అప్పుడు అప్పుడు ఆడేవాళ్ళం చాలాను. మొన్న చింతపండు తీస్తుంటే పిక్కలు గుర్తొచ్చింది, చాలా బాగుంటాయి చింతపిక్కలతో ఆడుకుంటాం
0: అవును
1: కదా.
0: అవును,
1: అష్టాచెమ్మ అన్ని ఏవో చాలా ఉంటాయి, అందుకునే ఆట పుంజి వామనగుంట.
0: అవును.
1: అది నాకు చాలా గుర్తొచ్చింది, వామనగుంట ఇవన్నీ పిక్కలతో ఆడాలనిపించి అలా కడిగి పెట్టానండి. కడిగి మరీ పెట్టి పిల్లల పిలిచి ఆడిద్దాం ఆడుకుందాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు.
0: కానీ ఒకరోజు టైం తీయాలి, ఒక సాటర్డేనో సండేవో ఎప్పుడో కదా, పిల్లలకు కూడా ఇటువంటి ఆటలు తెలియాలి.
1: నేర్పించాలి. ఇప్పుడు ఆడట్లేదు కదా, ఇప్పుడు పిల్లలు అందరూ అన్ని సెల్ అనేది ఆడేస్తున్నారు.
0: మనం వాళ్ళకి టైం లేదంటాము, వాళ్ళకి క్లాసెస్ ఇవి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ సెల్ ఫోన్ లో బిజీ అయిపోతుంటారు.
1: అవునండి, మా ఇంట్లో పిల్లలు లేకపోతే నాకు ఖాళీ ఉండదు. అదే అందరూ కూర్చుంటారు బయట, కొంతమంది ఖాళీగా పిలిచి ఆడించాలి. పిల్లలు వస్తుంటారు మా ఇంటికి, అన్ని అనిపిస్తుంది. అదే ఖాళీ లేక అది పిక్కలు అలా ఉన్నాయి చూసినప్పుడల్లా ఆడాలి అనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది.
0: ఆడాలి కూడా, ఆడితే చూడండి, మన ఆట గురించి మాట్లాడుకుంటేనే మనకి ఎంత ఆనందంగా ఉందంటే, ఆడుకుంటే ఇంకెంత బాగుంటుంది కదా.
1: ఇంకా బాగుంటది అండి. అదే హౌస్ ఫీల్ అది ఆడుకుంటాం పండగలు వస్తే, మా పిన్ని గారు అందరూ వస్తే బాగుంటది. అందరూ ఒక దగ్గర చేర్చుకొని చేరి బాగుంటది, ఒకరికొకరు మాట మాట
0: అంతే, ఒక మంచి చెడు మాట్లాడుకుంటాం, సంతోషంగా అనిపిస్తుంది ఆటలు ఆడుకుంటుంటే.
1: ఆడుకుంటే ఒక దగ్గర చేరుతాం అందరూని.
0: మనంటే చిన్నప్పుడే ఆడుకోవాలని లేదండి, ఆడుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఆడేసుకోవచ్చు కదా, ఆటకు వయసుతో సంబంధం లేదు.
1: ఇంకా మన రేడియో వినుకుంటే ఇంకా పనిచేస్తాం.
0: ఓకే ఓకే దేవి గారు, ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మహిళవాడికి. నమస్తే
1: అండి.
0: ఆల్వేస్ వెల్కమ్ అండి మీరు. ఓకేనండి, నమస్తే. మన శ్రోతలందరూ ఎంతో ఉత్సాహంగా ఆటల గురించి చెప్తున్నారు. మనం ఒకటి, మనం అందరూ అనుకుంటాం టైం లేదు టైం లేదు అని, కానీ టైం అందరికీ అదే 24 గంటలే కదండి. మనం తీసుకోవాలి, అంటే మనం కొన్ని వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, కొన్నిటికి ఇవ్వడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మనం ఇంపార్టెన్స్ ఇస్తే తప్పకుండా టైం తీస్తాం కదా. మరి మన శ్రోత ఏమంటున్నారు విందాం. హలో,
2: నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శుభ మధ్యాహ్నం అండి. బాగున్నాను ఇంద్ర గారు, మీరు ఎలా ఉన్నారు? అవునా, అయ్యో మీరు ఇంత చక్కగా సరదా పడిపోతున్నారంటే మీరు చాలా ఆటలు ఆడేసుకుని ఉంటారు.
2: చిన్నప్పుడు రాళ్ళు దొరకపోతే కుంకుడుకాయ ఆట.
0: కుంకుడుకాయ ఆట అంటే ఏంటండి?
2: అదే హైదరాబాద్ వాటి బదులు కుంకుడుకాయ. తర్వాత ఈ చింది పిక్కలు తాడినప్పుడు కరచడం నష్టాయి కదా, కొన్ని ఉండేవి వాటి పేర్లు. 4 పిక్కలైతే పుంజి, 8 పిక్కలైతే కరచడం, అలాగా 8 పిక్కలతో గుర్రం, 2 గుర్రాలు ఒక ఏనుగు.
0: అబ్బో చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయితే.
2: అవి కాకుండా రక్త పెడతలాట్లు, చిన్న చిన్న బొమ్మలు తెచ్చుకొని టీవీ కాఫీలు వంటలు అన్ని ఆడేవాళ్ళు. మా మూడో ముఖ్యంగా రాటాన్ని హైదరాబాద్ ఆడేవాళ్ళండి. వాడు గెలిచేవాడు, దాంట్లో ఆట ఏంటంటే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు
0: చాలా ఆటలాడేస్తున్నారు అన్నమాట.
2: బాగా హైదరాబాద్ లో ఓడిపోతే మా అన్నయ్య నన్ను కొట్టేవాడు. ఎలాగంటే మనం ఇలా పులిసి
0: పోస్తుంటే
2: మనల్ని వాయించి,
0: మరి ఆటలన్నీ కూడానండి కనుమరుగైపోతున్నట్టు అనిపించట్లేదు మనకి కదా.
2: ఆడుకుంటుందంటే ఆ పిక్కలు కడిగి దాచుకోవడం ఉందా, ఇంట్లో ఉండి ఆడుకోవడం ఉందా?
0: నిజమే, ఇన్నాళ్ళు చింతపిక్కలు ఎంతో భద్రంగా దాచుకునేవారు.
2: ఒక ఆటలన్నీ అయితే స్కూల్ తెలుస్తా అంటే అవన్నీ ఒక సంచిలోనూ గుడ్లోనూ మూట పెళ్ళి ఎక్కడ దాచు. మళ్ళా నెక్స్ట్ ఎప్పుడు
0: చాలా సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు ఇంద్ర గారు, ఇలాగే
2: ధన్యవాదాలు
0: కాల్ చేస్తూ ఉండండి. మరి శ్రోత కూడా నమస్తే. మరి మన శ్రోతలు అంత చక్కగా వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్నవి ఆటల గురించి చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఆటల్లో కూడా ఎంతో తెలివితేటలు దాగుంటుంది కదా. ఆడాలంటే మనకు ఒక చదరంగం తీసుకోండి, ఎత్తుకు పై ఎత్తు. అలాగే ఆట ఆడుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఆడతాం, ఎదుటి వాళ్ళని ఓడించాలని, మనమే గెలవాలని. సో అలాగే గెలిపోవటం అన్నది ఆటలో సహజమని కూడా అర్థం చేసుకుంటారు కదా.

0: అంటే ఆటల ద్వారా ఎన్నో నేర్చుకుంటాం. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో.
1: హలో,
0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: చంచరపాలెం తులసి.
0: తులసి గారు,
1: తులసి అమ్మా,
0: చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
1: విన్నానండి. నేను బిజినెస్ ఎక్కువ ఆడేవాళ్ళమండి, అంటే లోడులను వెనకట్లు ఉంటుంది బిజినెస్.
0: అవును, బిజినెస్ ఉంటుంది.
1: బిజినెస్ డబ్బులు, మా పిల్లలు గాలెట్టిస్తున్నారు డబ్బులు, అంటే నిజం డబ్బు, అంటే ఊర్లు కొనాలి కదా డబ్బులు ఇచ్చి.
0: అవునవును,
1: ఆట
0: ద్వారా డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, ఏం కొంటున్నావు ఏంటి అని.
1: ఎలా చేసుకోవాలి, తర్వాత క్యారం బోర్డు ఆడేవాళ్ళం
0: బాగా,
1: పిల్లలకి ఆడించేవాళ్ళం అలా.
0: ఇటు బయటికి పంపించలేనప్పుడు ఇటువంటి ఆటలు ఇంట్లో
1: ఆదివారం పూట ఇంట్లో, అది బిజినెస్ చాలా బాగుండేది అమ్మా, సరదాగా ఉంది.
0: మరి ఇప్పుడు కూడా ఆడితే సరదాగానే ఉంటుంది, అప్పుడప్పుడు పిల్లలతో ఆడుతూ ఉండండి. వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా అలాగే సరదాగా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆడుకుంటే మళ్ళీ బాగుంటుంది. అయితే నెక్స్ట్ మనవడు మనవరాలు వాళ్ళతో ఆడుకోవచ్చు అనమాట. ఓకేనండి తులసి గారు, ధన్యవాదాలు, కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి.
1: మంచి ప్రోగ్రామ్ ఇస్తారు.
0: ధన్యవాదాలండి. మన శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి ఈనాటి అంశం ఏంటంటే, ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట. మరి ఎన్నో ఆటలు ఆడుతూ ఉంటాం కదా, దాంట్లో ఇష్టమైన ఆట ఏంటి అన్నది. ఆటలు ఆడుకోవడం అంటే సరదాగా ఉంటుంది, నలుగురు ఫ్రెండ్స్తో కూడా చక్కగా ఆడుకుంటాం, లేదు ఇంట్లో ఉన్న వాళ్ళతో ఆడుకుంటాం కదా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలాగ పెద్ద నాన్న చిన్న పిల్లలు వచ్చినప్పుడు ఓహ్ బోల్డ్ మంది ఉంటారు కదా. ఆటలు ఆడుకోవడం ద్వారా మనకి మంచి స్నేహితులు కూడా ఉంటారు కదా. మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో, నమస్తే శ్రీదేవి గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం, నా పేరు నాగమణి, కాకినాడ నుండి కాల్ చేస్తున్నాను.
0: నాగమణి గారు చాలా హుషారుగా ఉన్నారు, చాలా ఆటలు ఆడేసి ఉన్నట్టున్నారే మీరు.
2: మేడం ఒకసారి నాకు టాపిక్ చెప్పరా?
0: ఏంటంటే, ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట.
2: ఓకే మేడం, నాకు వైకుంఠపాలి అంటే చాలా ఇష్టం మేడం.
0: అబ్బా, వైకుంఠపాలి చాలా టైం పడుతుందేమో వైకుంఠపాలి ఆడాలంటే.
2: మేడం మరి టైం పట్టినా కూడా ఇష్టమే, ఎందుకంటే నిచ్చెళ్ళు ఎక్కడం, దిగడం, పాములు మింగడం.
0: నిజమే కదా, బాగుంటుంది వైకుంఠపాలి. మరి ఇప్పుడు మీరే గెలిచేవారా?
2: అంతే మేడం, తర్వాత ఏముంది అంటే ఇంకా గెలుస్తాం
0: అంతే, అంతే కానీ అదొక ఆనందం వేరు.
2: అంతే మేడం, తర్వాత సీతారాముడు ఆట అంటే ఇంకా ఇష్టం మేడం.
0: అవునా, సీతారామ లక్ష్మణుడు చీటీ వేసుకొని
2: సూపర్ ఉంటుంది.
0: అది ఎప్పుడైనా ఆడుకోవచ్చు అండి, ఎక్కడైనా హాయిగా.
2: అంతే కదా, ఎందుకంటే సీతారావు చెప్పండి, సీతారావు చెప్పండి, నువ్వు వచ్చేద్దాం
0: ఉంటావు, దొరకకుండా ఆడుతూ ఉండాలి. చాలా బాగుందండి,
2: చాలా బాగుంటుంది మేడం. ఇంకా
0: ఓకే అండి నాగమణి గారు, మీరు చెప్పగానే కదా సంతోషం అండి.
2: నమస్తే,
0: ఇలాగే మరి పాల్గొంటూ ఉండండి, ధన్యవాదాలు. మరి నాగమణి గారు చెప్పినట్టు నిజమే, ఇలాగా చీటీలు వేసి ఆడుకునే ఆటలు ఇప్పుడు కూడా ఆడుకోవచ్చండి. మనకి ఎవరైనా వద్దంటున్నారా చెప్పండి, అంత చక్కగా ఖాళీ సమయం దొరికినప్పుడు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు చక్కగా ఆడుకోవచ్చు కదా. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో సాయిరమ్మండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మంకాపురం నుంచి భాగ్యలక్ష్మి అండి.
0: భాగ్యలక్ష్మి గారు, విన్నారా ఈనాటి అంశం?
3: విన్నానండి, ఎప్పుడు పెట్టో ట్రై చేస్తున్నాను నేను.
0: మరి లైన్ దొరికేసింది కదా, చెప్పేసండి.
3: అదే చేస్తున్నాను ఇప్పుడు. వాళ్ళు చెప్పులే అన్ని ఆడివారు అండి, మేము కూడా చిన్నప్పుడు వామన కొంట అత్త చెమ్మట అన్ని క్యారమ్స్ బోర్డు అలా. ఇప్పుడు వాళ్ళు చెప్పి మొత్తం అన్ని మేము చిన్నప్పుడు ఆడేవారు. తర్వాత ఇప్పుడైతే ఆల్రెడీ మా మనవరాలతోని ఈ వైకుంఠపాలిను అదేదమ్మా అదేనండి, సీత రాముడు సీతాటను ఈ రెండు ఇప్పుడు ప్రస్తుతాన్ని మా మనవరాలతో ఈ రెండు ఆటలు ఆడతాం. పెళ్ళిళ్ళు చిన్నప్పుడైతే బొమ్మల పెళ్ళిళ్ళు చేసి మరి ఆడుకుంటూ.
0: నిజం పెళ్లి చేసినట్టే బొమ్మల పెళ్లి కూడా అంతే
3: చక్కగా చేసి, బాధ్యాలు భజంత్రీలు ఇన్ని పాట డబ్బాలు లాంటివి ఇచ్చి చిన్నపిల్లలకి, మాకన్నా చిన్నవాళ్ళకి, వాళ్ళకి ఇచ్చే డబ్బాలు వాయించమని ఊళ్ళో పిలుపులు పిలిచేవారు. చెల్లెళ్ళకి మేమే మా ఇంటికి వచ్చేవారు, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి పేరు ఆవిడ చెప్పి

0: పాపిల్లకి తెచ్చేవారు ఆవిడ ఆవిడ అరిసి అద్దరు కూడా ఎక్కిండేవారు మేము ఆడుతుంటే సరదాగా ఇంకా మళ్ళీ ఆడు అరిసిలు సొజ్జు పులిహారలు అలాంటి
1: పిల్లలతో పాటు పెద్దలు కూడా కలుసు వాళ్ళకి నేర్పిస్తేనే కదండి, పెద్దలు నేర్పిస్తేనే కదా పిల్లలకి ఆటలన్నీ వచ్చేవి కూడా.
0: మాతో పాటు ఆడుకొని వాళ్ళు ఇంట్లో తెచ్చి మాకు పిల్లలకి దగ్గర పెట్టివారు పంచుకొని.
1: చాలా మంచి పని చేస్తున్నారండి భాగ్యలక్ష్మి గారు.
0: అయితే మాతో కూర్చుండిపోయి
1: మీరు కూడా చక్కగా మీ మనవరాలతో ఆడుతున్నారు. మీరు కూడా చక్కగా మీ మనవరాలతో ఆడి తనకి కూడా ఈ రాముడు సీత ఇవన్నీ ఆటలు నేర్పిస్తున్నారు. చాలా సంతోషం అండి. మరంతే మన వారసత్వంగా ఇటువంటి ఆటలు కూడా మన పిల్లలకి నేర్పించాలి కదా, అప్పుడే ఆ ఆటలు కూడా నిలుస్తాయి. ధన్యవాదాలు అండి. మరో శ్రోతకు కూడా అవకాశం ఇద్దాం. నమస్తే అండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో
2: హలో నమస్కారం అండి.
1: నమస్కారం అండి. మీ పేరు? చాలా బాగున్నానండి. మీ పేరు?
2: నా పేరు సిక్కం అరుణ్ కుమారి, ఊరు ఉప్పులగుప్తం అండి.
1: అరుణ్ కుమారి గారు చెప్పండి, మీకు ఆట అంటే ఇష్టం?
2: చింతపిక్కలు ఆట అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు. ఇప్పుడు ఆడటానికి కుదరదులేండి.
1: మన సమయం కొంచెం చూసుకుంటే ఆడేసుకోవచ్చు.
2: చింతపిక్కలు అండి, చక్కగా నారు చేసి గింజలు ఉచ్చి అంటారండి. ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ ఒక గింజ పైకి ఎగరేసి నాలుగు గింజలని చేతిలో తీసుకోవాలండి. చేతిలో తీసుకొని ఈ గింజ పడిపోకూడదండి, పైకి ఎగరేసిన గింజ చేతిలోనే పడాలి.
1: అంటే మంచి బ్యాలెన్సింగ్ అనమాట. ఆ క్యాల్కులేషన్ కూడా మనకు ఉండాలి. ఆ గింజ పడకుండా చెక్క పట్టుకోవడం
2: పట్టుకోవాలండి. అలాగే ముందు ఒక్కొక్క గింజ ఎరుకోవచ్చు, నాలుగు గింజలు ఎరుకోవచ్చు, మూడు గింజలు ఎరుకోవచ్చు. కానీ మూడు గింజలు ఎరుకునేటప్పుడు తర్వాత మూడు గింజలు ఎరుకోవాలండి. ఒక్కసారి మూడు గింజలు పట్టుకోవాలి, తర్వాత ఒక గింజ పట్టుకోవాలి, అది మళ్ళీ ఇంకో చేతిలో చేసుకోవాలి. అలా చాలా బాగుంటుందండి ఆట.
1: మీ సంతోషంలోనే తెలుస్తుందండి మీ వాయిస్ లోనే.
2: నాలుగు గింజలు దుయ్యాలండి, అంటే నాలుగు ఒక గింజ పైకెగరేసాక నాలుగు గింజలు కలిసి ఒక్కసారి చేతిలోకి రావాలండి.
1: అరుణ్ కుమారి గారు ఇప్పుడు మీకు చింతపిక్కలు ఇచ్చేస్తే మీరు చక్కగా ఆడేసుకునేటట్టు అనిపిస్తున్నారు. ఆడుకోవాలి కూడా కదా. ఇప్పటికీ కూడా ఆడుకోండి. ఎవరొద్దు అన్నారు చెప్పండి, చక్కగా ఆడుకోండి ఇరుగు పొరుగు వాళ్ళతోని.
2: ఎక్కడ నాకు ఇరుగు పొరుగు అనేది ఏమీ లేదండి, ప్రశాంతంగా తోటలో పొలంలో ఉంటామండి. ఆయన నేను నా వారు.
1: మీ వారితో చక్కగా ఆడేసుకోండి, ఇంకేంటి మంచి కంపెనీ చింతపిక్కలు ఆడుకోవడానికి. ఓకేనండి, ధన్యవాదాలండి. అరుణ్ కుమారి గారు మరో శ్రోత కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో
3: హలో అండి.
1: హలో నమస్తే అండి.
3: బాగున్నారండి శ్రీదేవి గారు?
1: చాలా బాగున్నానండి. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు రాధిక అండి.
1: రాధిక గారు చెప్పండి, మీకు ఇష్టమైన ఆట
3: చేస్తున్నానండి.
1: చెప్పండి రాధిక గారు.
3: నాకైతే సర్రు పిక్క చాలా ఇష్టం అండి.
1: ఏంటండి
3: సర్రు పిక్క?
1: అది ఎలా ఆడతారండి?
3: అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సరసంకెలు బేస్ సంకెలు ఉంటాయి చూసారు,
1: రాధిక గారు సమయాభావం వల్ల మనం మాటలు కొనసాగించలేకపోతున్నాం. నమస్తే అండి. ధన్యవాదాలు. మరి ఈనాటి మహిళావాణి కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలు అలాగే విన్న శ్రోతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

0: ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలకు వస్తుంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Government introduces public examinations prevention of unfair means amendment bill 2026 in Lok Sabha. Proceedings in both houses of parliament disrupted amid opposition ruckus. Union Parliamentary Affairs Minister Kiran Rijiju says preventing discussion on such important issues will send wrong message to the country. Global crude oil prices plunge around

శ్రీరాజరాజేశ్వరీ శాంకరీ శాంభవీ వైష్ణవీ సాకిని డాకిని శంభురాణి శంభురాణి మహాబల జాలోశ్వరి కోటి సూర్యప్రకాశిని మరణి వృత్తాంతం నేర్పు మేరంగ పూదండ కాదండకం నేను ఒక్కడే చెప్పి నేనర్పింతి నోయమ్మ పాలించి బంగారు బొమ్మ మమ్మేలు భూలోకమాత ఓకల్

మరి నీ వృత్తాంతం నేర్పు మేరంగా పూదండ కాదండకం నేను ఒక్కడై చెప్పే. నేను అర్పింతు నోయమ్మ పాలించ బంగారు బొమ్మ, బంగారు బొమ్మ మమ్మేలు భూలోకమాత ఓ కల్పవల్లి. మరి నీ వృత్తాంతం నేర్పు మేరంగా పూదండ కాదండకం నేను ఒక్కడై చెప్పే. నేను అర్పింతు నోయమ్మ పాలించ బంగారు బొమ్మ, మరి నీ వృత్తాంతం నేర్పు మేరంగా పూదండ కాదండకం నేను ఒక్కడై చెప్పే. బ్రహ్మైన విష్ణువును శక్తిని గాన రాకుండగా దాగి ఉండంగా, ఓ తల్లి లోకాల మాత నీ పుత్రులే పుట్టికిండంగా ఏలనీ మోహం ఉదయరంగ చేసేదాన్ అనుచు శక్తి రుద్రుడో పలికేన్. ఓ శక్తి నీ యుక్తి నీ బలిమి నీ కలిమి నీ చేతనం ఉన్న మేళాయుధం ఉన్న నాకు దయచేయబోయమ్మ. వేగముగా మోహం ఉదయరంగ చేసేదాన్ శక్తి రుద్రుకిచ్చియాన్. రుద్రు పుచ్చుకని చేసి ముక్కండి చాచెత్తి భస్మంబు గావించాన్. భస్మంబు తీసి మూడు భాగాలుగా బొమ్మలని చేసి రూపంలిచ్చి లక్ష్మి సరస్వతి పార్వతిగా పేర్లు గావించాన్. అట్టి పార్వతి పిట్టమ్మనిగా పిట్టమ్మ వేలు పురని ఊరికొక గ్రామ దేవతగా విలిసిన అవు తల్లి. వినదగువో తల్లి లోకాల మాత తగు మాత్రం వర్ణన గావించాన్. కొల్లేడి పెద్దమ్మ కోరూడు గంగమ్మ ముదురూరు ముత్తమ్మ, ముదురూరు ముత్తమ్మ గుంటూరు సామాలు ఏర్పూరు మహాలక్ష్మి, ఏర్పూరు మహాలక్ష్మిని కొండదోసమ్మ భద్రాది గొంతెమ్మ, భద్రాది గొంతెమ్మ నవడూరు పూర్లమ్మ నాగపూర్ నార్లమ్మ తల్లి. ఎలమెండపేటలో ఎల్లారి తెలివే గోల్కొండ పర్వంద గొప్పమ్మ తెలివే తణుకులా పర్వంద తాళ్ళమ్మ తెలివే, సిరివాడ పర్వంద సింతాళ తెలివే ఘనమైన ఘనరూపురమ్మ తెలివే, పెద్ద పరణమరణి మహంకలవే బెజవాడ కనక దుర్గాంబవై. ఇన్ని రూపంలు ఎత్తి ఇల మీద వెలిసేది మాసరమ్మ తల్లి మరి మరి విడదాన్. నిగమాదిగోతిరా జగతిలో నీ తాతి శక్తిలేర మద్దతు పోలేరమ్మ నీకు నేను ముందుగా వందనం చేసేదాన్. డడ్లకు డడ్లకు డౌట్ డౌట్ మన సప్త తాళములు వెయ్యంగా ఊర్లో జనులందరూ హరిపూజ గావింతురే. బ్రాహ్మలను రాజులను నంబులను నిర్విజ పాండవులను కమ్మవారు రెడ్లను చాకళ్ళను మంగళ్ళను కుమ్మర్లను గొల్లలను చెంచుల్ల మాలమష్టిలు మాది జాతుల వారు ఇన్ని జాతుల వారిని చక్కగా కొలుతురోయమ్మా. పప్పు పర్వణ విద్యము గార్లను బూర్లను ఆవు పళ్ళు వెళ్ళను సెల్మిడి పడుపు కళ్ళు సారాయి నీకు తెగా పోసి వరి కూడు కుంభాలు ఇచ్చిగా పోసి కోళ్ళు మేకలు గొప్పగా ఎనిపోతులు బాగా తెగనరికి వరి కూడు కుంభాలు ఇచ్చిగా పోసి అంగరంగ వైభవం జాతల చేతురోయమ్మా. గారడీలు గరగమేళమును బ్యాండ్ మేళాలు తీనుమారులు గలగనొచ్చములతో అంగరంగ వైభవం జాతల చేసి గగనమ జబులను చిచ్చు బుడ్లను వెలుగు మాతలను బాణాసంచా చక్కగా కాల్చి అమ్మా నువ్వు ధరించే నికలను భూషణములు నా నెరుపు చందనము చెరు చొక్కతాళీలు బావనీలు కుంటీలు బావనీలు కుంటీలు చేతు గాజులు అలవంకీలు వేళ్ల కొంగరములను వేళ్ల కొంగరము కాళ్ళ పాంజములు కాలి మట్టెలియను నడుముకు బిళ్ళ వడ్లము మెండలో కంట హారం మంగళసూత్రములను మంగళసూత్రము నల్ల పూసలను కాలి ముక్కియను కాలి ముక్కియను నీకు బంగారా చీర కట్టి నీ మోమును వర్ణించడం నా శక్యంబు కాది. ఈ ఊరిలోని పిల్లల్ని పెద్దల్ని పశువుల్ని పాడి పంటల్ని కాపాడు ఓయమ్మా, దాని పురవాసులను కాపాడు ఓ తల్లి. శివుని పట్టపురాణి శరణు శ్రీశంకర నీకు నమస్తే నమస్తే నమస్తే నమో.

అమ్మవారి దండకం గరగనృత్య సంప్రదాయంలో మనకు అందించినవారు శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం. పాల్గొన్నవారు శ్రీయుతులు పి శివబాబు, బి నాగరాజు, సిహెచ్ సూర్యనారాయణ, సిహెచ్ రాజేష్, కే మహేష్, సిహెచ్ వీరవెంకట సత్యనారాయణ, శ్రీ ఎన్ దుర్గాప్రసాద్ గారు. ఇప్పుడు శ్రీ చక్రపాణిరాజు బృందం నిర్వహణలో జానపద గేయాలు.

0: కోడి కూర వండి పెట్టవే, ఓ చిన్నదాన రాత్రికి నందు పెట్టవే. కోడి కూర వండి పెట్టవే, ఓ చిన్నదాన రాత్రికి నందు పెట్టవే.
1: ఏరు పోస దొన్ననోడా, ఓ చిన్నవాడ పాలకాపు జీతగాడా. ఏరు పోస దొన్ననోడా, ఓ చిన్నవాడ పాలకాపు జీతగాడా. బొబ్బలేంది బోరులుండాలా, ఓ చిన్నవాడ గతిలేంది గారెలుండాలా. బొబ్బలేంది బోరులుండాలా, ఓ చిన్నవాడ గతిలేంది గారెలుండాలా.
0: తలకరి దుక్కులు దున్నే తొంగుల్టే కొనుకు.

0: అదో వర్షానికి తడిశాను ఒళ్ళు చల్లబడ్డాది. ఆ తలకరి దుక్కులు దున్ని తుంగుంటే కురుకు రాదు వరసానికి తడిచాను ఒళ్ళు తల్లపడ్డాది. బెల్లమేసి తోపతుంటే భలే ఉషరుగుంటాది. రాకెట్టి దంపు దాన్నా ఓ చిన్న దాన పూట కూలి బతుకుదాన్నా. ఆ కోడి కూర వండి పెట్టవే ఓ చిన్న దాన రాత్రికి నంజు పెట్టవే.
1: బువ్వలేంది బోరులుండలా ఓ చిన్నవాడ గతి లేని గారి.

చేచేనే నోట మాట చెంత నెప్పు చేతిలట్ట చెత్తన అదిరించనోడ మామన బెదిరించనోడ చేచేనే నోట నోట చెంత నిప్పి చేతిలెత్త అత్తన అదిరించినోడ మామన బెదిరించు కట్నమిస్తే నీలాంటలు కోట మంది వస్తారు ఏరుపోసి దుండినోడా ఓ చిన్నవాడ పాలకాపు చేతగాడా ఏరుపోసి దుండినోడా ఓ చిన్నవాడ పాలకాపు చేతగాడా బొవ్వలేంది బోరులుండాలా ఓ చిన్నవాడ గచిలేంది గారిలుండాలా బొవ్వలేంది బోరులుండాలా ఓ చిన్నవాడ గచిలేంది గారి

0: ఆ ఒళ్ళల్లా పట్టింది ఒలవ కొట్టు వండవే, సాహుకారి ఇంటికెళ్ళి సామాన్లు తేవే. ఒళ్ళల్లా పట్టింది ఒలవ కొట్టు వండవే, సాహుకారి ఇంటికెళ్ళి సామాన్లు తేవే. కడుపు కేకలేస్తుంది కుళ్ళ ముందు పెట్టవే.
1: సాహుకారి ఇంటికెళ్తే చెయ్యి పట్టుకున్నాడు, ఎగాదిగా చూశాడు ఎంతగా ఉన్నాడు. సాహుకారి ఇంటికెళ్తే చెయ్యి పట్టుకున్నాడు, ఎగాదిగా చూశాడు అందంగా ఉన్నావు. బుద్ధిచ్చి పొమ్మన్నాడు, మూట కట్టి రమ్మన్నాడువాడా. బొవ్వలేంది బోరులుండాలా, ఓ చిన్నవాడ గతిలేంది గారెలుండాలా. బొవ్వలేంది బోరులుండాలా, ఓ చిన్నవాడ గతిలేంది గారెలుండాలా.
0: రాకెట్టి దంపుతా అన్నా, ఓ చిన్నదాన పోటు కూలి బతుకుతా అన్నా. రాకెట్టి దంపుతా అన్నా, ఓ చిన్నదాన పోటు కూలి బతుకుతా అన్నా. కోడి కూర వండి పెట్టవే, ఓ చిన్నదాన రాత్రికి నంజు పెట్టవే.
1: ఏరుపోసు దున్ని నోడా, ఓ చిన్నవాడ పాలకాపు జీతగాడా. ఏరుపోసు దున్ని నోడా, ఓ చిన్నవాడ పాలకాపు జీతగాడా. బొవ్వలేంది బోరులుండాలా, ఓ చిన్నవాడ గతిలేంది గారెలుండాలా.
0: కోడి కూర వండి పెట్టవే, ఓ చిన్నదాన రాత్రికి నంజు పెట్టవే.
1: గతిలేంది గారెలుండాలా.

0: నా మనసే నీ మనసు, నీ మనసే నా మనసు, మన ఇద్దరు సంగతే తెలుసు. నీ మనసే నా మనసు, నా మనసే నీ మనసు, మన ఇద్దరు సంగతే తెలుసు.
1: ఆషాఢం వచ్చింది సురడం మరవేట్లకెళ్ళాలి.
0: నీ మాట కాదన్నా సురేమావ నీవే.

శ్రీ చక్రపాణి రాజు బృందం నిర్వహణలో జానపద గేయాలు విన్నారు. పాల్గొన్నవారు శ్రీమతి ఎస్ కృష్ణవేణి, శ్రీతులు కె గణేష్, ఏ లక్ష్మణరావు. జానపద రంజన విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరింతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:15 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఓ మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రంగం చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ శ్వేతామోహన్ పాడిన పాట వింటారు.

యో అని యూజర్ల కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఇవాళ యో అనిలో విద్యను అలాగే ఎంటర్టైన్మెంట్ ఈ అంశాలతో మేళవించినటువంటి అంశాలను మేము ముందుంచబోతున్నాం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అతనితో నిత్యం అనుబంధంగా ఉండేటువంటి ఒక వస్తువుని మానవుడు సృష్టించాడు. మరి ఆ వస్తువు ఏమనుకుంటున్నారా? ఇంకేమీ కాదండి, జస్ట్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ లేకుండా మన రోజువారీ జీవితం సాగిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పటి వరకు మన ఇంట్లోనే వివిధ అవసరాలకు ప్లాస్టిక్ వినియోగిస్తున్నాం, కానీ మనకు తెలియకుండానే మన ఒంటి మీద నాట్యం చేస్తుంది, మనతో పాటు ఉంటుంది. అదేమిటంటే పాలిస్టర్ వస్త్రం అండి, క్లాత్. మరి ప్లాస్టిక్ని వినియోగిస్తున్నాం సౌకర్యం కోసం ఎంచుకున్న దుస్తులు, ఆ దుస్తులే పాలిస్టర్ దుస్తులు. ఇందులో ప్లాస్టిక్ కలగలిపి ఉంటుంది. అసలు ప్లాస్టిక్, ఈ పాలిస్టర్ దేని నుండి తయారు చేస్తారు అంటే, దీన్ని పాలిథిలిన్ టెర్రా ప్లాలెట్ అనేటువంటి రసాయనంతో తయారు చేస్తారు. పెట్రోలియం ఆధారిత రసాయనాలని వేడి చేసి వాటిని ప్లాస్టిక్ చిప్స్గా మార్చి ఆపై సన్నని దారాలుగా మారుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే వాస్తవం. పాలిస్టర్ని వాడడానికి ముఖ్యంగా ఎక్కువగా దేశంలో ఎక్కువగా ఉపయోగించడానికి

కారణం ఏంటంటే ధర అందుబాటులో ఉంటుంది. బట్టలు కూడా అంత వేగంగా ముడతలు పడవు. ఇస్త్రీ అవసరమే ఉండదు. ఉతికిన తర్వాత త్వరగా ఆరిపోతుంది. మరి ఇదండి ప్లాస్టిక్ పాలిథిలిన్ టెర్రాప్లాలెట్ అనేటువంటి రసాయనంతో తయారైనటువంటి ఈ పాలిస్టర్ వస్త్రాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాం. మరిన్ని వివరాల కోసం ముందుగా ఒక పాట విన్న తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గణేష్ చిత్రం కోసం శ్రీ మధుమిత పాడిన పాట వింటారు.

పాలిస్టర్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నాం. మరి మన దేశంలో పాలిస్టర్ని ఎలా ఎంతమంది వాడుతున్నారంటే, ప్రధానంగా సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు 32,000 టన్నుల పాలిస్టర్ యూనిఫామ్లు వినియోగిస్తున్నారండి. చూసారా, తెలియకుండానే మనం పాలిస్టర్ని మన పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేసాం. 1 కిలో పాలిస్టర్ క్లాత్ తయారీకి 62 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఏటా ఈ పాలిస్టర్ వ్యర్థాలే 70 లక్షల టన్నుల పైగా పాలిస్టర్ వ్యర్థాలు తయారవుతున్నాయి. మరి ఈ పాలిస్టర్ వ్యర్థాలని ఎలా తగ్గించాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం. రైడ్ చిత్రం నుంచి హేమచంద్ర, సునీత పాడిన పాట వింటారు.

యువవాణి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మరి ప్రధానంగా ఈ పాలిస్టర్ వస్త్రాలు వాడటంలో కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. పాలిస్టర్ వస్త్రాలు ఉతికిన ప్రతిసారి కంటికి కనిపించినంత చిన్న పరిమాణంలో ప్లాస్టిక్ రేణువులు విడిపోయి నీటిలో కలిసిపోతున్నాయండి. నీటి శుద్ధి యంత్రాలు సహితం వీటిని పూర్తిగా వడపోత చేయలేకపోతున్నాయి. ప్రధానంగా జీవనదులు సముద్రాల్లోకి చేరి చేపలు ఇతర జీవ వైవిధ్యానికి ఎంతగానో హాని చేస్తున్నాయి. ఇది నీటిలోనే కాదు గాల్లోనూ కలుస్తున్నాయి. దీని ద్వారా మానవులకు ఇతర జంతుజాలానికి తీవ్రమైనటువంటి ముప్పు కూడా కలుగుతుంది. టెక్స్టైల్ రీసైక్లింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టు పని నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా విషపూరిత రసాయనాలు, దుమ్ము, సూక్ష్మ ఫైబర్ కణాలు విడుదల కారణంగా ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు, పురుషులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. వారికి తగినటువంటి భద్రత కానీ రక్షణ సదుపాయాలు కానీ లేవు. అంతేకాకుండా కంటి సంబంధిత సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలు సాధించాలంటే పని పరిస్థితులను మెరుగుపరిచి భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో అయినా ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. మరి ఇప్పుడు ఒక మంచి పాట వినండి. రోమియో చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

ఇక పాలిస్టర్ రీసైక్లింగ్ కూడా ఒక పాక్షిక పరిష్కార మార్గమే. మొత్తం వ్యర్థాల నిర్మూలనకు ఇది పూర్తిగా పరిష్కారం చూపించట్లేదు. ముఖ్యంగా పాలిస్టర్ వ్యర్థం పూర్తిస్థాయి వినియోగానికి పనికిరాదు. మొదటి సమస్య ఏంటంటే సేకరించడం, వర్గీకరించడం, శుద్ధి చేయడం ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే సమాజపరంగా ప్రజలందరూ ఈ యొక్క దుస్తుల వినియోగం తగ్గించాలి. అంటే కీలకమైనటువంటి మార్పు ప్రజల దగ్గర నుంచే రావాలి. దాంతోపాటు ఈ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తిదారులు, తయారీదారులు కూడా ప్రభుత్వం వీరి మీద ఒక ఖచ్చితమైనటువంటి కఠినమైన నియంత్రణ పద్ధతులు పెట్టాలి. పెట్టి ఆ విధంగా ఈ పాలిస్టర్ వినియోగాన్ని తగ్గించి ముఖ్యంగా కాటన్ వస్త్రాలు ఎక్కువగా మనం ప్రోత్సహించినట్లయితే కొంత పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతాం. ఇదండి పాలిస్టర్ యొక్క నష్టాలు, దాని యొక్క విపరీత పరిస్థితులు. మరి ఇప్పుడు ఒక పాట వినండి, ఊసరవెల్లి చిత్రం నుంచి అద్నాన్ సమీ పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 వరకు విడుదలైనటువంటి తెలుగు చలనచిత్రాల నుంచి పాటలు వింటారు. ముందుగా లేడీస్ టైలర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

సంధ్యారాగంలో మరొక చిత్రం మంచి పాట, డ్యాన్స్ మాస్టర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

సంధ్యారాగంలో చివరిగా నాని చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

0: సంధ్యారావు గారి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు.
1: వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాషా, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు ₹500. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

0: అర్హత గల అభ్యర్థులు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు, డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళ మించకూడదు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ మొదటి అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 8వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.1 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర తీరం నుంచి తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వేస్తాయి. ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తెలుగు చలనచిత్ర గీతం వింటారు.

0: meter butterfly final after finishing as the sixth fastest swimmer overall in the heats at the Commonwealth Games in Glasgow today. Prakash finished second in behind Scotland's Duncan Scott. Sajan Prakash will now compete in eight men final slated later tonight. ISSF Shooting World Cup, India's Isha Singh grabbed the gold in the women's 25-meter pistol event in Hangzhou, China today. She upstaged Olympic medalist Manu Bhakkar, who took the bronze to complete a double podium finish for India. Home Minister Amit Shah and Commerce and Industry Minister Piyush Goyal have congratulated Indian shooters Isha Singh and Manu Bhakkar on their impressive performances. Benchmark domestic equity indices rebounded today and closed 1% higher. The Sensex climbed 776 points to close at 76,836, while Nifty rose 229 points to settle at 23,996. And global crude oil prices plunged around 7% today after US and Iran paused military strikes over the weekend. International benchmark Brent crude was trading 7.9% down at $89 and 11 cents per barrel in intraday trade. And that is the end of this news bulletin.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కొలువుదీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల బీమా కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. ఇక రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకోమెట్రిక్ టెస్టులు చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా నుండి ఈ యాత్ర మొదలవుతుంది. అడవివరం, హనుమంతువాక, కైలాసగిరి రోడ్, అప్పుగర్, ఎంవీపీ కాలనీ, హెచ్పీ కాలనీ, మురళీనగర్, ఎన్ఈడి, గోపాలపట్నం మీదుగా 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు

0: జరుపుకుంటారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందులో భాగంగా 600 తాత్కాలిక మరుగుదొడ్లు, 85 వాటర్ ట్యాంకులు మార్గంలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రదక్షిణ మార్గంలో 28 సేవా కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్స్తో పాటు ఒక జిల్లా స్థాయి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బాగ్చి వెల్లడిస్తూ,
1: ఈసారి 5 లక్షల నుండి 10 లక్షల మంది వరకు భక్తులు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోలీస్ తరపున 2,500 మంది డిప్లాయ్ చేస్తున్నాం. 32 కిలోమీటర్ ప్రదక్షిణ జరుగుతుంది. నో ఫ్లయింగ్ జోన్ తప్ప మిగతా మొత్తం జోన్ డ్రోన్ ద్వారా నిఘా పెట్టున్నాం. అదే మాదిరిగా నైట్ విజన్ డివైస్ కూడిన సీసీటీవీ పెట్టేసి మొత్తం రూట్ మానిటర్ చేస్తాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతుంది.
0: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు భీదరావు చంద్ర, దామచర్ల సత్యలతో కలిసి ఆయన ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కోసం దేశమే కాకుండా ప్రపంచమే ఎదురు చూస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరు కలిగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు విశాఖలో గూగుల్ వంటి సంస్థలు, వివిధ పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషక్ కిషోర్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక ఇతివృత్తంతో 6 రోజుల పాటు విస్తృత స్థాయి ప్రజా సంప్రదింపుల ప్రచారాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో కౌంట్డౌన్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషిస్తూ, విద్యార్థులకు 10వ తరగతి ఎంతో ముఖ్యమని, మంచి మార్కులతో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సామాన్య ప్రజలకు స్వాంతన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా ఆ శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ 52 రూపాయలకు, గ్రేడ్1 పచ్చి బియ్యం 50 రూపాయలకు రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా ప్రభుత్వం తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ అభినందనీయమన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, అలాగే వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని చోట్ల ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరిస్తూ,
2: ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెట్టి

0: పల్లెటూరుపేట గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2,12,00,000 రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కొలువుతీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్య, ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలా అండత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ప్రతిపక్షీయాణాం భృశం కోలాహలేన సంసద సదనం అద్య స్థగితం. అస్మిన్ విషయ చర్చాయాః స్థగనం రాష్ట్రాయ అసమీచీనం సందేశం ప్రసారయిష్యతీతి కేంద్రీయ మంత్రీ కిరణ్ రిజిజుః ఉదఘోషయత్. ఎంవి ఒమర్ఫీ ఇతి వాణిజ్యపోతే జాతే ఆక్రమణ ప్రకరణే ఏకస్య భారతీయ నాగరికస్య నిధనాత్ పశ్చాత్ భారత సర్వకారేణ యుక్రేన దేశస్య రాజదూతః ఆహూతః. ఋతువిభాగేన ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమవంగరాజ్యేషు అతివృష్టిపరా పూర్వసూచనా ప్రఖ్యాపితా. ISF లక్ష్యభేద విశ్వచషక స్పర్ధాయాం భారతస్య ఈశాసింగః స్వర్ణపదకం అవాప్తవతీ. మనుభాస్కరశ్చ కాంస్యపదకం సముపార్జితవతీ. అపి చ నవదిల్ల్యాం ద్వాదశతమా రాష్ట్రమండల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ క్రీడా అద్య సమారబ్ధా. అథ వార్తాః విశదీకృత్య. అద్య లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ఏషః విధేయకః 24-2000తమస్య వర్షస్య అధినియమస్య సంశోధనం కర్తుం ఈహతే. ఏషః ఛాత్రాణాం భావిజీవనస్య సంరక్షణం పరీక్షాప్రణాళ్యాః పారదర్శితాం నిష్పక్షతాం సత్యనిష్టాం చ దృఢయితుం ఏకాం సబలాం న్యాయ సంరచనాం ఉద్భావయతి. అస్మిన్ విధేయకే కేచన మహత్వపూర్ణాః నియమాః సమావిష్టాః సంతి. యత్ర అపరాధినాం కృతే 10 వర్షపర్యంతః కారాగృహదండః 10 కోటి రూప్యకాణాం దండశుల్కం సహైవ దోషిణాం సంపత్తి అధిగ్రహణం ఇత్యాదయః కఠోరాః దండాః విధీయంతే. మధ్యాహ్నే 12 వాదనే ప్రథమస్థగనాత్ పశ్చాత్ యదా సభ పునః సమవేత తదా రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్రసింహః విధేయకం ఉపస్థాపితవాన్. విధేయకస్య ఉపస్థాపనావధౌ నీట ప్రకరణే ఛాత్రవిరోధ ప్రదర్శనస్య ఆరక్షక కార్యాచరణమధికృత్య చర్చాం కామయమానాః ప్రతిపక్షసదస్యాః ఉత్థాయ ఉచ్చైః కోలాహలం కృతవంతః. నీట పరీక్షా ప్రకరణే ప్రదర్శనకారి ఛాత్రేషు కృతస్య ఆరక్షక కార్యాచరణస్య విరోధం కుర్వతాం విపక్షిదలానాం ఘోరకోలాహలేన అద్య సంసదః ఉభయోః సదనయోః కార్యజాతం పునః శ్వః ప్రాతః 11 వాదనం యావత్ బాధితం అభవత్. సాయం 5 వాదనే తృతీయస్థగనాత్ పరం యదా లోకసభా సమవేత తదా పీఠాసీనాధికారి కృష్ణప్రసాద తేనెట్టి దేశస్య పరీక్షా ప్రణాళ్యాం పరిష్కారార్థం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకం ఇత్యస్యోపరి చర్చాం ప్రారబ్ధుం ఐచ్ఛత్. తదా విపక్షి సాంసదాః స్వస్థానేభ్యః ఉత్థాయ ఉచ్చైః విరోధోద్ఘోషాన్ అకురువన్. అత్రావసరె తైః నీట విషయే ప్రదర్శనకాలే ఛాత్రేషు పంజీకృతానాం సర్వాసాం

0: भावितेभ्यः जनेभ्यः साहाय्यसामग्रीणां वितरणं कुर्वन्ति। लक्ष्यभेदक्रीडायाम् अद्य चीनस्य हाङ्गझोनगरे समायोजितायाम् ISSF विश्वचषकस्पर्धामालिकायां भारतस्य ईशा सिंहः महिलानां 25 मीटर पिस्टल् स्पर्धायां स्वर्णपदकं विजितवती। 21-वर्षीया ईशा सिंहः अन्तिमस्पर्धायाम् उत्कृष्टं नैपुण्यं प्रदर्श्य 40 लक्ष्यवेधैः सह स्वर्णपदकम् आत्मसात् कृतवती। अपरत्र पेरिस ओलंपिकस्पर्धायाः पदकविजेत्री मनुभास्करप्रतिस्पर्धायां निर्णायकं शूट ऑफ जित्वा 28 लक्ष्यवेधैः कांस्यपदकम् अर्जितवती। नवदिल्ल्याम् अद्य 22-तमायां राष्ट्रमण्डल टेबल टेनिस प्रतिस्पर्धायाः विधिवत शुभारंभो जातः। स्पर्धायाः उद्घाटन समारोहं संबोधयन्ती दिल्ल्याः मुख्यमंत्री रेखा गुप्ता प्रावोचत् यदेषा राष्ट्रमंडल टेबल टेनिस प्रतियोगिता सर्वेषां कृते प्रेरणास्रोतः वर्तते। इयं सहभागिदेशानां मध्ये परस्पर संबंधान् सुदृढीकर्तुं सहायिका भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. మరి ఈ ఫిట్నెస్ మంత్రాలో ఒక సరికొత్త టెక్నాలజీని త్రూ ఏఐ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం ఇంట్లో ఉండి పర్ఫెక్ట్గా మన వ్యాయామం చేయవచ్చు. ఏఐతోనే ఇంట్లోనే ఫిట్నెస్ ఫిట్గా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు, కానీ రోజు జిమ్కి వెళ్తే సమయం మాత్రం దొరకదు. అలాగని ఇంట్లోనే ఒక గంట అరగంట కేటాయించి యోగా, చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు వంటి చేద్దాం అనుకుంటే మనం చేస్తున్న వర్కౌట్స్ సరైన పద్ధతిలో సాగుతున్నాయో లేదో చెప్పేందుకు ఎవరు ఉండరు. అలాగే జిమ్లో ఉన్న పరికరాలు ఇంట్లో కూడా ఉండవు స్థలాభావం వల్ల. ఇప్పుడు అలాంటి సమస్యలకు ఏఐ పర్సనల్ కోచ్లు పరిష్కారం చూపిస్తున్నాయి. వ్యాయామ ఫలితాలు సక్రమంగా అందేలా ఏఐ యోగా మ్యాట్లు, ఇవి మనం చేస్తున్న వ్యాయామంలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి, శరీర భాగంలో ఎక్కడెక్కడ కండరాలకు వ్యాయామం లభిస్తుంది, ఒకవేళ మనం తప్పులు చేస్తే వాటిని ఆడియో మెసేజ్ల రూపంలో సరిదిద్దుతూ మనకి హెచ్చరికలు చేస్తున్నాయి. అంతేకాదు మనం చేసే వ్యాయామం వల్ల గుండె శ్వాసకోశ నాళాలు ఎంత మోతాదులో స్పందిస్తున్నాయో డిజిటల్ రూపంలో తెలియజేస్తున్నాయి. మరి ఇవండి ఈనాటి ఫిట్నెస్ మంత్రాలో మంచి వివరాలు తెలుసుకున్నారు. మరి ఎర్ర గులాబీల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈనాటి వికాసంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న ఒక ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ధృవీకరణ పథకం. ఇది యువతకు ఉపాధి అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా పథకం యొక్క ఉద్దేశ్యాలు ఏంటంటే, ఉపాధికి తగిన నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించడం, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను యువతకు పెంపొందించడం, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అధికారిక సర్టిఫికెట్ అందజేయడం. మరి ఈ పథకంకి దరఖాస్తు చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, భారతదేశ పౌరులై ఉండాలి, చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆసక్తి గల అభ్యర్థులు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు, ఈ పథకానికి ఏ కోర్సులో శిక్షణ కావాలి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మరి నీరాజనం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ఇన్స్పిరేషన్, ప్రేరణ మనందరికీ కూడా. వాటర్మ్యాన్ ఆఫ్ డెల్టాగా ప్రసిద్ధి చెందాడు తమిళనాడుకి చెందినటువంటి నిమల్ రాఘవన్. 2018లో తమిళనాడును గజా తుఫాను అతలాకుతలం చేసింది. నిమల్ రాఘవన్ దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల రూపాయల జీతంతో అక్కడ పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే అతడు తన ఊరిలో సహాయ కార్యక్రమాల కోసం పాల్గొనడానికి దుబాయ్ నుంచి తమిళనాడుకు తిరిగి వచ్చాడు. అక్కడ తన తండ్రితో, తన కుటుంబాలతో పాటు వందలాది మంది పేద రైతులు, చేతి వృత్తిదారులు తుఫాను ధాటికి జీవనాధారం కోల్పోయారు. వారి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, సర్వం కోల్పోయారు. ఆ పరిస్థితిని నిమల్ రాఘవన్ చూసి చలించిపోయాడు. ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి, నిరాధారంగా ఉన్నటువంటి ఈ జీవితాల్ని ఏ విధంగా బాగు చేయాలి, వీరికి ఏ విధంగా పని కల్పించాలి అనేటువంటి సంకల్పంతో అతడి తల్లిదండ్రులు అందరూ కూడా అతన్ని మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోమని ఒత్తిడి తెచ్చారు. కానీ

నిమల్ రాఘవని యొక్క సంకల్పం వేరు. తన ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. తన కోసం తన కుటుంబం దాచుకున్నటువంటి పొదుపు మొత్తాన్ని ఆ గ్రామ అభివృద్ధి కోసం, వారి జీవనాధారం కోసం ఖర్చు చేయాలనుకున్నాడు. తలచిందే తడవుగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉన్నటువంటి యువకులందరినీ పోగేసి సుమారుగా 118 జలాశయాలను నీటితో కలకల్లాడేటట్టు పునరుద్ధరించాడు. ఎప్పుడైతే జలాశయాలన్నీ నీటితో కలకల్లాడుతున్నాయో, మళ్ళీ పొలం

ఆ గ్రామంలో ఆ మండలంలో ఉన్నటువంటి యువకులందరినీ పోగేసి సుమారుగా 118 జలాశయాలను నీటితో కలకల్లాడేటట్టు పునరుద్ధరించాడు. ఎప్పుడైతే జలాశయాలన్నీ నీటితో కలకల్లాడుతున్నాయో మళ్ళీ పొలంలోకి రైతులు వెళ్ళడం ప్రారంభించారు, పంటలు వేయడం ప్రారంభించారు. అంతకన్నా ముందు లేనటువంటి ఉత్సాహంతో వడివడిగా పరుగులు తీస్తూ పంటలను, కూరగాయలను ఇలా అన్నీ కూడా పండించడం మొదలుపెట్టారు. నిమ్మల రాఘవన్ మనసు కుదుట పడింది. అంతేకాదు, తన ఉద్యోగాన్ని వదిలి ఆ గ్రామాభివృద్ధి కోసం, ఆ మండలాభివృద్ధి కోసం అక్కడున్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నిమ్మల రాఘవన్. ఈ పర్యావరణవేత్త మనందరం కూడా మరొకసారి ఆయనకి ఒక హెడ్స్ అప్, ఒక సెల్యూట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రం కోసం ఒక పాట వినండి.

0: అర్జున్ రెడ్డి చిత్రం కోసం సౌజన్య పాడిన పాట విన్నారు. మరి సాయం సమీరంలో వ్యక్తిత్వంలో నీలోకి నువ్వు మౌనంగా మరింత మౌనంగా ఆలోచించి అడుగు వేస్తే నీ జీవితం నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి చేరువవుతుంది. మనిషి జీవితం అంతా వెతుకులాట. చిన్నప్పుడు ఆనందం కోసం యవనంలో విజయాల వెనకాతల పరుగెడతాడు. పెరిగే కొద్దీ ప్రశాంతత కోసం అన్వేషిస్తాడు. అయితే తాను వెతుకుతున్నది బయట దొరకదని ఆలస్యంగా గ్రహిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు చాలామందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. మనం దాని పెట్టిన భయాలు, తప్పులు, పశ్చాత్తాపాలు ఇలా అన్నీ మన కళ్ళ ముందు కదలాడుతూ వస్తాయి. అలాగని వాటి నుంచి పారిపోవడం పరిష్కార మార్గం కాదు. వాటిని అర్థం చేసుకోవడం ఎదుగుదలగా మారుతుంది. జీవితంలో నిలబెట్టే గొప్ప మార్పులన్నీ కూడా మౌనంగానే జరుగుతాయి. రోజు కొద్దిసేపైనా మనలో మనం గడపడం ఒక సాధన. విజయాలు వచ్చినప్పుడు భావోద్వేగానికి గురయ్యి రెచ్చిపోవడం విజ్ఞుల లక్షణం కాదు. ఆ భావోద్వేగాలను పంటి చివరన గట్టిగా పెట్టి మనం అణుచుకున్నప్పుడు ఆ భావోద్వేగాలను మనలో మనం అణుచుకున్నప్పుడు ఆ తరువాత వచ్చేటువంటి విజయాలు మనకు ఎంతో స్వాంతన కలిగిస్తాయి. కొంతమంది కావాలనే మనల్ని రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టే సమయంలో మనలో మనం ఒకసారి ఆలోచించుకొని ఆ అంశాలను మననం చేసుకుంటూ మౌనంగా ఉంటే దాని తర్వాత వచ్చేటువంటి పరిష్కారం అంతా ఇంతా కాదు, మనకి ఎంతగానో ప్రశాంతతను కలిగిస్తుంది. అపజయాలు మనకి నిరాశను కలిగించకూడదు. మనలో ఉన్నటువంటి పరిమితిని ప్రసరింపజేస్తాయి. ఒక సంపూర్ణ మానవుడిగా ఎదగడానికి మౌనం కొన్ని సందర్భాల్లో చాలా చాలా ముఖ్యం, ఆవశ్యకం. విన్నారుగా మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో ఈ మౌనం ద్వారా, ఈ చిన్న పదాల అల్లికతో మీ ముందుంచాను. ఇప్పుడు చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.
1: కొసల దృష్టి కాటుగలా కరగని ఆరతిలా రగలని చీకటులే తొలగని

సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాద్య సంగీతం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలకు వస్తుంది. ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం చర్యలే. 7:15 వ్యవసాయ పాఠశాల. 7:45 వికసిత భారత్. 8:00 స్వరమాలిక, తెలుగు చలనచిత్ర గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 తెలుగు చలనచిత్ర గీతం. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9:00 న్యూస్ అట్ నా ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ కరెంట్ అఫైర్స్. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ నేచర్ ఆన్ కన్వర్జేషన్ ఇంటర్వ్యూ విత్ శ్రీ టి శ్రీ చక్ర ప్రణవ్. 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్. తర్వాత ఆపాత ముద్రాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 6:00 దేశభక్తి గీతం. నమో నమో భారత భూమి రచన శ్రీ కాకరపల్లి సత్యనామూర్తి. సంగీతం శ్రీ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని హనుమత్ కవచం. 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్యం. 6:35 పొలం పనులు, జల సంరక్షణ, ఆరతడి, మెట్ట పంటలు, పండ్ల తోటల సాగుల్లో ఉపయోగాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట. తర్వాత కాలింకు వచ్చేటువంటి వ్యాధులు ఈ అంశంపై డాక్టర్ వై రాధాకృష్ణమూర్తి గారి రాధాకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. తర్వాత భక్తి సంగీతం శ్రీమతి మధ్య శ్రీలత, శ్రీ హెచ్ రామ్చరణ్ మృదంగం వైలిన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎల్ శ్రీ యు విజయ్ భాస్కర్ రావు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినటువంటి అలాగే సహకారగానం రాధా విశ్వనాథన్. 10:00 ప్రపంచ హెప్టైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ శ్రవణ్ కుమార్, పరిచయకర్త కుమారి ఎన్ మణి. 12:40 సంధ్యారాగం, క్యాన్సర్పై అవగాహన డాక్టర్ దిగుమతి రఘునాథరావు గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. 1:31 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. 2:31 రంగస్థల కార్యక్రమం. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం చర్యలు. 7:15 పల్లెసీమలు. 7:45 వికసిత భారత్. 8:00 స్వరమాలిక. 9:00 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్. తర్వాత ఆపాత మధురాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు ఒక వాణిజ్య సంగీత క్షమించండి వాద్య సంగీత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం చిరలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవి ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్రమూ, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: లోక్ పరీక్ష అనుచిత సాధారణ నివారణ సంశోధన విధేయక్ 2026 హమారే దేశ్ కే కరోడో యువాఓ కే భవిష్య ఉన్కీ మెహనత్ ఔర్ ఉన్కీ ఆకాంక్షాఓ సే జుడా అత్యధిక మహత్వపూర్ణ విధేయక్ హై. యే విధేయక్ పేపర్ లీక్ జేసే అపరాధో పర్ ప్రభావీ అంకుష్ లగానే దోషియో కే విరుద్ధ కఠోర్ ప్రావధాన్ కర్ దేశ్ కే కరోడో యువాఓ కే హితో కీ రక్షా ఔర్ ఇస్ దిశా మే ఏక్ మహత్వపూర్ణ విధేయక్ హై.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026

అంశాలపై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయనన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్ధతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవీ ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వశాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ను దేశంలోని వైవిధ్యభరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం

0: సిద్ధం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై డాక్టర్ టి శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రిన్సిపల్ వ్యవసాయ కళాశాల నైరా, వీరి ప్రసంగం వింటారు.
4: వ్యవసాయం ఒక సమూల మార్పుకు లోనవుతుంది. ఈ మార్పు సుస్థిరత, నేల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి, అలాగే ఎరువులు మరియు పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులు మరింత పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మళ్ళుతున్నారు. ఈ విప్లవానికి జీవన ఎరువులు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి, వాటి రకాలు, ప్రయోజనాలు, ఇంకా నేటి వ్యవసాయ పద్ధతుల్లో వాటి ఆచరణాత్మక ఉపయోగాలను గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ సహజమైన సూక్ష్మజీవుల ఆధారిత సముదాయాలు పంట దిగుబడులను మెరుగుపరచడమే కాకుండా నేల జీవన శక్తిని పునరుద్ధరించడం, నేలలోని కార్బన్ నిల్వ చేయటం మరియు దీర్ఘకాలిక వ్యవసాయ సమతుల్యతకు తోడ్పడటం ఎలాగో వివరిస్తాను. ప్రపంచం ఆహార కొరత మరియు పర్యావరణ క్షీణత అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో జీవన ఎరువుల పాత్ర మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం అత్యవసరం. నేలను పునరుజ్జీవింపచేసే ఈ జీవన ఎరువులు ఉత్పాదకత మరియు సుస్థిరత, ఈ రెండింటినీ కలిసి సాగే భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తాయి. ఇవి పరిమిత భూవనరులతో రైతులు అధిక ఉత్పత్తి చేయటానికి సహాయపడటంతో పాటు భూగోళాన్ని, అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తాయి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటో తెలుసుకుందాం. జీవన ఎరువులు అనేవి ప్రకృతి సహజమైన మిశ్రమాలు. వీటిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు శైవలాలు వంటి జీవించి ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి నేలను సారవంతం చేసి మొక్కల ఆరోగ్యాన్ని మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ సూక్ష్మజీవులు మొక్క వేర్ల చుట్టూ ఉన్న భాగాన్ని రైజోస్పియర్ అని పిలుస్తాము. ఆ రైజోస్పియర్లో నివసిస్తూ నత్రజని, భాస్వరము మరియు పొటాషియం వంటి పోషకాలను సమీకరించి వాటిని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. సరళంగా చెప్పాలంటే అవి కేవలం మొక్కకు ఆహారం అందించడమే కాకుండా నేలకు కూడా పోషణనిస్తాయి. జీవన ఎరువులు ఇతర ఎరువుల నుండి ఎలా భిన్నమైనవో తెలుసుకుందాం. ముందుగా రసాయన ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇవి రసాయన ఎరువులు పోషకాలను తక్షణమే వినియోగించగలిగే రసాయన రూపంలో అందించి పంటలకు తక్షణ బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తరచుగా అధికంగా వాడటం వలన కాలక్రమేణా నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనికి విరుద్ధంగా జీవన ఎరువుల్లోని సూక్ష్మజీవులు పోషకాలను సమీకరించి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దీనివలన అవి పోషకాలను ఉపయోగించుకునే సామర్థ్యం పెరిగి తద్వారా సహజంగా నేల నిర్మాణం మరియు జీవన క్రియ మెరుగుపడతాయి. అలాగే పోషకాల అసమతుల్యత మరియు అదనపు రసాయన ఎరువుల అవశేషాలు కూడా తగ్గుముఖం పడతాయి.

ఇక సేంద్రీయ ఎరువులతో ఇవి ఏ రకంగా విభజిస్తాయో చూసుకుందాం. కంపోస్టు లేదా పశువుల పేడ వంటి సేంద్రీయ ఎరువులు మొక్కలు మరియు జంతువుల నుండి లభించే కార్బన్ అధికంగా ఉండే పోషకాలను అందిస్తాయి. ఇవి నేలలోని సేంద్రీయ పదార్థాన్ని మెరుగుపరిచినప్పటికీ వీటిలో చురుకైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండవు. అయితే జీవన ఎరువుల్లో సూక్ష్మజీవరాశులు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధి చెంది పోషకాలను మొక్కలకు చేరవేయడం ద్వారా నేల సారవంతాన్ని నిరంతరం పెంచుతాయి. జీవన ఎరువు సాంకేతికంగా సజీవమైనది కాబట్టి అది మొక్కల వేళ్లతో సహజీవనం చేయగలదు. ఇందులో పాలు పంచుకునే సూక్ష్మజీవులు సంక్లిష్టమైన సేంద్రీయ పదార్థాలను సులభంగా మరియు సురక్షితంగా సరళ సమ్మేళనాలుగా మార్చగలవు. తద్వారా వాటిని మొక్కలు తేలిగ్గా గ్రహిస్తాయి. ఈ జీవన ఎరువులు పంట దిగుబడిని దాదాపు 20 నుండి 30% వరకు పెంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే రసాయన నత్రజని మరియు భాస్వరాన్ని దాదాపు 30% వరకు భర్తీ చేయగలవు. ఇవి కరువు మరియు కొన్ని నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి కూడా పంటను కాపాడే గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే జీవన ఎరువులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసుకుందాం. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఆవశ్యకత మరియు ఆదరణ జీవన ఎరువుల ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చింది. ఇవి పునరుత్పాదకమైనవి, పర్యావరణానికి సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. తద్వారా కృత్రిమ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రభుత్వాలు మరియు వ్యవసాయ సంస్థలు పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తుండటంతో ప్రపంచ జీవన ఎరువుల మార్కెట్టు రాబోయే సంవత్సరాల్లో స్థిరంగా వృద్ధి చెందుతుందని మార్కెట్స్ అండ్ మార్కెట్ సంస్థ లెక్కల ప్రకారము 2030 నాటికి దీని విలువ $2.5 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది. స్థూలంగా చూస్తే జీవన ఎరువులు కేవలం మొక్కలకు అందించే పోషకాలు మాత్రమే కావు, అవి పునరుత్పత్తి మరియు సుస్థిర వ్యవసాయ భవిష్యత్తుకు పునాది. ఇక జీవన ఎరువులు పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాల స్థిరీకరణ జీవన ఎరువులు చేస్తాయి. ఉదాహరణకు రైజోబియం వంటి కొన్ని జీవన ఎరువులు ముఖ్యంగా పప్పుజాతి మొక్కల వేర్లతో సహజీవన సంబంధాలను ఏర్పరచుకొని వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. పోషకాల ద్రావణీకరణ ఫాస్ఫేట్ను ద్రావణీకరించే బ్యాక్టీరియా వంటి కొన్ని కరగని రూపంలో ఉన్న ఫాస్ఫరస్ను మొక్కలకు సులభంగా గ్రహించగలిగే రూపంలోనికి మారుస్తాయి. అలాగే జీవన ఎరువు హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జీవన ఎరువులు ఆక్సిన్లు, సైటోకైనిన్లు వంటి మొక్కల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు వేర్ల పెరుగుదలను మరియు మొక్క యొక్క సంపూర్ణ అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అలాగే జీవన ఎరువులు నేలలోని సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నతను కూడా పెంచి మొక్కలు గ్రహించటానికి అవసరమైన పోషకాలను విడుదల చేస్తాయి. ఇక జీవన ఎరువులు పర్యావరణానికి అనుకూలమైనవి. జీవన ఎరువులు కృత్రిమ ఎరువుల అవసరాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని కనిష్ట స్థాయికి తెచ్చి సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే రసాయన ఎరువులతో పోలిస్తే జీవన ఎరువులు మరింత సరసమైన, సరళమైన ధరలు కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో ఎరువులపై పెట్టే ఖర్చు రైతు తగ్గించుకోవచ్చు. అలాగే ఇవి నేల సారాన్ని పెంచుతాయి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. పోషకాల లభ్యతను పెంచటం వలన మొక్కల పెరుగుదలను ప్రోత్సహించటం ద్వారా జీవన ఎరువులు పంట దిగుబడులు పెంచడానికి దోహదపడతాయి. జీవన ఎరువులను సూక్ష్మజీవి రకం, అవి అందించే పోషకాలు మరియు వాటి చర్యా విధానం వంటి అనేక అంశాల ఆధారంగా వర్గీకరించుకోవచ్చు. సూక్ష్మజీవుల ఇనాక్యులెంట్ల ఆధారిత జీవన ఎరువులను సూక్ష్మజీవి ఆధారంగా, వాటి పనితీరు ఆధారంగా, అవి ఆవాసం ఏర్పరచుకున్న జీవావరణ వ్యవస్థ ఆధారంగా మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే చర్య ఆధారంగా కూడా వర్గీకరించవచ్చు. మొక్కల పోషణలో వాటి ప్రాథమిక విధి ఆధారంగా జీవన ఎరువులను నత్రజని స్థాపక, ఫాస్ఫేట్ ద్రావణీకరణ, పొటాషియం ద్రావణీకరణ మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే రైజోబ్యాక్టీరియా అంటే PGPR అంటాము వంటి అనేక వర్గాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ వర్గాలు వివిధ సూక్ష్మజీవుల సమూహాలను మరియు పోషకాల లభ్యతను, మొక్కల పెరుగుదలను మెరుగుపరచడంలో వాటి సంబంధిత పాత్రలను సూచిస్తాయి. నత్రజని స్థాపిత జీవన ఎరువులను గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ

జీవన ఎరువులలో ప్రధానంగా సహజీవన లేదా అసహజీవన సంబంధాల ద్వారా వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మార్చే సూక్ష్మజీవులు ఉంటాయి. ఉదాహరణకు రైజోబియం. రైజోబియం అనేది నత్రజని స్థిరీకించే గ్రామ్ నెగిటివ్ నేల బ్యాక్టీరియా యొక్క ఒక ప్రజాతి. రైజోబియం జాతులు ప్రధానంగా చిక్కుడు జాతి మొక్కలు మరియు ఇతర పుష్పించే మొక్కల వేరులో అంతఃసహజీవన నత్రజని స్థాపక సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనినే ఇంగ్లీష్లో సింబయాసిస్ అంటాము. ఈ బ్యాక్టీరియా మొక్క కణాలలో స్థిరపడి వేరు బుడిపెలను ఏర్పరుస్తుంది. అక్కడ అవి నైట్రోజినేజ్ అనే ఎంజైమును ఉపయోగించి వాతావరణంలోని నత్రజనిని అమోనియాగా మారుస్తాయి. అమోనియా గ్లూటమైన్ లేదా యురైడ్ వంటి సేంద్రియ నత్రజని సమ్మేళనాల రూపంలో అతిధేయ మొక్కతో పంచుకోబడుతుంది. ప్రతిగా మొక్క కిరణజని సంయోగ క్రియ ద్వారా తయారైన సేంద్రియ సమ్మేళనాలను ఈ బ్యాక్టీరియాకు అందిస్తుంది. ఈ పరస్పర ప్రయోజనకరమైన అన్ని రైజోబియాలకు వర్తిస్తుంది. దీనికి రైజోబియం ప్రజాతి ఒక విలక్షణమైన ఉదాహరణ. రైజోబియంకు ఫాస్ఫేట్ను కలిగించగలిగే సామర్థ్యం కూడా ఉంది. అలాగే ఇంకో నత్రజని స్థాపక జీవన ఎరువు అజిటోబ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. అజిటోబ్యాక్టర్ అనేది సాధారణంగా చెలించే అండాకార లేదా గోళాకార బ్యాక్టీరియా ప్రజాతి. ఇది మందపాటి గోడలు గల సిస్ట్ అంటే దీని గోడ గట్టి పైపొరను కలిగి ఉంటుంది. ఈ సిస్ట్లను ఏర్పరచుకుంటాయి మరియు పెద్ద పరిమాణంలో జిగురును ఉత్పత్తి చేయగలవు. ఈ అజిటోబ్యాక్టర్ అనేది వాయు సహిత స్వేచ్ఛగా జీవించే నేల సూక్ష్మజీవి. ఇవి ప్రకృతిలోని నత్రజని చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కలకు అందుబాటులో లేని వాతావరణ నత్రజనిని బంధించి దానిని అమోనియం అయాన్ల రూపంలో నేలలోకి విడుదల చేస్తాయి. దీనినే నత్రజని స్థిరీకరణ అని అంటాము. డయాజోట్రోఫ్లను అధ్యయనం చేయటానికి ఒక నమూనా జీవిగా ఉండటంతో పాటు దీనిని మానవులు జీవన ఎరువులు, ఆహార సంకలనాలు మరియు కొన్ని బయోపాలిమర్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అజిటోబ్యాక్టర్ జాతులు అనేవి తటస్థ మరియు క్షారనేలలో, నీటిలో మరియు కొన్ని మొక్కలతో సంబంధం కలిగి ఉండే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇప్పుడు అజోస్పైరిల్లం అనే నత్రజని స్థాపక జీవన ఎరువు గురించి తెలుసుకుందాం. అజోస్పైరిల్లం అనేది రోడోస్పైరిలియే కుటుంబానికి చెందిన ఒక గ్రామ్ నెగిటివ్ మైక్రో ఏరోఫిలిక్ నాన్ ఫెర్మెంటేటివ్ మరియు నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా ప్రజాతి. ఇది స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియా. అజోస్పైరిల్లం నేలలో నత్రజనిని కూడా స్థిరీకరించగలదు. అజోస్పైరిల్లం పెరుగుదలకు 5 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత మరియు 5 నుండి 9 pH ఉన్న సబ్స్ట్రేట్లో సాధ్యమవుతుంది. అయితే సుమారు 30 డిగ్రీల సెంటీగ్రేడు మరియు pH 7 వద్ద దీని పెరుగుదల అత్యుత్తమంగా ఉంటుంది. అజోస్పైరిల్లం వివిధ యంత్రాంగాల ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అజోస్పైరిల్లం యాంటీ ఆక్సిడెంట్లను కూడా తయారు చేస్తుంది. ఇవి కరువు మరియు వరదల వలన కలిగే ఒత్తిళ్ల నుండి మొక్కల వేళ్లను రక్షిస్తాయి. అజోస్పైరిల్లం మొక్కల వ్యాధులను తగ్గించడం ద్వారా కూడా పరోక్షంగా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించగలదు. అజోస్పైరిల్లం వేర్లపై స్థలం కోసం మరియు ఇనుము వంటి సూక్ష్మ పోషకాల కోసం వ్యాధి కారకాలతో పోటీ పడుతుంది. వ్యాధి కారకాల దాడిని నిరోధించడానికి అజోస్పైరిల్లం ద్వారా మొక్కల రోగనిరోధక వ్యవస్థలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రేరిత వ్యవస్థాగత నిరోధక అంటే ఇండ్యూస్డ్ సిస్టమాటికల్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇక నీలి ఆకుపచ్చ శైవలాలు, వీటినే సైనోబ్యాక్టీరియా అని కూడా అంటాం. సైనోబ్యాక్టీరియా అనేవి సైనోబ్యాక్టీరియోటా ఫైలంకు చెందిన స్వయం పోషక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల సమూహం. ఇవి ఆక్సిజెనిక్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జీవశక్తిని పొందగలవు. సైనోబ్యాక్టీరియా అనే పేరు వాటి నీలి ఆకుపచ్చ రంగును సూచిస్తుంది. దీని ఆధారంగానే సైనోబ్యాక్టీరియాకు అనధికారిక సాధారణ నామమైన నీలి ఆకుపచ్చ శైవలాలు అని అంటాం. నాస్టాక్ వంటి కొన్ని జాతులు నత్రజని స్థిరీకరించగలవు మరియు తరచుగా అజుల్లా వంటి మొక్కలతో కలిపి ఈ సైనోబ్యాక్టీరియా జీవన ఎరువులుగా ఉపయోగించబడుతున్నాయి. ఇక భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. భాస్వరాన్ని ఇంగ్లీష్లో ఫాస్ఫేటు అంటాము.

ఫాస్ఫేట్ను కలిగించే సూక్ష్మజీవులు కరగని ఫాస్ఫరస్ రూపాలను కరిగే రూపాలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి నేలలో కరిగే ఫాస్ఫరస్ పరిమాణాన్ని పెంచడం ద్వారా జీవన ఎరువులుగా పనిచేస్తాయి. ఫాస్ఫరస్ జీవన ఎరువుల వాడకం అనేది సారహీనమైన నేల సమస్యకు పరిష్కరించడానికి ఉపయోగపడే ఒక అత్యుత్తమమైన పర్యావరణ అనుకూలమైన పద్ధతి. ఈ ఫాస్ఫేట్ కరిగించే జీవన ఎరువుల్లో బాసిల్లస్ అనేది ముఖ్యమైనది. బాసిల్లస్ ఫాస్ఫేట్ను కరిగించగలిగిన సామర్థ్యానికి ప్రతీకగా చెందిన ఒక బ్యాక్టీరియా జాతి. ఈ బ్యాక్టీరియా కరగని ఫాస్ఫేట్ రూపాలను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపాలుగా మారుస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తాయి. అలాగే రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సూడోమోనాస్ జాతులు జీవన ఎరువులుగా ఉపయోగించబడే సమర్థమైన ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి నేలలో కరగని ఫాస్ఫరస్ను కరిగించి మొక్కలు గ్రహించటానికి అందుబాటులోకి తెస్తాయి. ఈ బ్యాక్టీరియా సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైముల ఉత్పత్తి ద్వారా ఈ ఫలితాన్ని సాధిస్తాయి. అలాగే ఆస్పర్జిల్లస్ జాతులకు కూడా ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆస్పర్జిల్లస్ జాతులను కూడా జీవన ఎరువులుగా ఉపయోగించవచ్చు. ఈ శిలీంధ్రాలు నేలలోని కరగని ఫాస్ఫరస్ను మొక్కలు సులభంగా గ్రహించగలిగే రూపాలుగా మార్చుకోగలవు. ఇవి మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకు ఆస్పర్జిల్లస్ నైజర్, ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్ మరియు ఆస్పర్జిల్లస్ ట్యూబెంజెన్సిస్ సహా అనేక ఇతర ఆస్పర్జిల్లస్ జాతులు వివిధ ఫాస్ఫేట్ సమ్మేళనాలని కరిగించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇంకా ఇతర జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. పొటాషియం ద్రావణకారులు, వీటిని పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాము. ఈ పొటాషియం ద్రావణకారులు అనేవి ప్రధానంగా బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు. ఇవి నేలలో కరగని రూపంలో ఉన్న పొటాషియంను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపంలోకి మారుస్తాయి. ఈ ప్రక్రియ మొక్కలు పొటాషియంను గ్రహించడాన్ని పెంచి వాటి పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది. అలాగే కృత్రిమ పొటాషియం ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సల్ఫర్ ఆక్సీకరణకారులు అనేవి సూక్ష్మజీవులు. ఈ సల్ఫర్ ఆక్సిడైజర్స్ అనే ఈ బ్యాక్టీరియా కొన్ని ఆర్కియాలు జాతికి చెందినవి ఉంటాయి. ఇవి సల్ఫైడ్, థయోసల్ఫేట్ మరియు మూలక సల్ఫర్ వంటి క్షయీకరణ చెందిన సల్ఫర్ సమ్మేళనాన్ని సల్ఫేట్గా ఆక్సీకరణం చేయటం ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ప్రక్రియ వివిధ పర్యావరణ వ్యవస్థలలోని సల్ఫర్ చక్రంలో ఒక కీలకమైన భాగం మరియు దీనిని జీవన ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే థయోబాసిల్లస్ వంటి సూక్ష్మజీవులు మూలక సల్ఫర్ను సల్ఫేట్లుగా ఆక్సీకరణం చేసి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. అలాగే జింక్ సాల్యుబిలైజర్స్, జింక్ను ద్రావణీకరించే సూక్ష్మజీవులు వివిధ పద్ధతుల ద్వారా జింక్ను ద్రావణీకరిస్తాయి. వాటిలో ఒకటి ఆమ్లీకరణం. ఈ సూక్ష్మజీవులు నేలలో సేంద్రీయ ఆమ్లాలను ఉత్పత్తి చేసి జింక్ కేటయాన్లను బంధించి సమీపంలోని నేల యొక్క ఉదజన సూచికను తగ్గిస్తాయి. నేలలో జింక్ లభ్యతను పెంచటానికి జింక్ ద్రావణీకరించే రైజోబ్యాక్టీరియా ఒక ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం. అసిటోబ్యాక్టర్, బాసిల్లస్ స్పీసీస్, సూడోమోనా స్పీసీస్, రైజోబియం, అజోస్పైరిల్లం, బర్కల్డేరియా, సెనోసెప్సియా, సెరాటియా మొదలైన బ్యాక్టీరియాలు జింక్ను ద్రావణీకరిస్తాయని పరిశోధనల్లో కనుక్కోబడింది. కంపోస్ట్ వేగవర్ధకాలు, వీటిని కంపోస్టింగ్ యాక్సిలరేటర్స్ అని అంటాము. ఈ కంపోస్ట్ వేగవర్ధకాలు అనేవి సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను ప్రవేశపెట్టడం ద్వారా కంపోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రూపొందించిన సూక్ష్మజీవుల ఉత్పత్తులు. ఈ వేగవర్ధకాలు తరచుగా సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా విచ్ఛిన్న ప్రక్రియను ప్రారంభించడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడతాయి. కంపోస్ట్ కుప్పలలో సేంద్రీయ పదార్థాన్ని త్వరితంగా కుళ్ళింపచేయటానికి సహాయపడే ఈ శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాను కంపోస్ట్ వేగవర్ధకాలుగా పరిగణిస్తాం. ఇక జీవన ఎరువుల రూపాలను చూస్తే, జీవన ఎరువులు రెండు రూపాల్లో తయారు చేస్తారు. ఒకటి ఘన లేదా పొడి ఆధారిత జీవన ఎరువులు, రెండవది ద్రవ జీవన ఎరువులు. ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా సరైన జీవన ఎరువుల్ని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. అన్ని నేలలు లేదా అన్ని పంటలు ఒకేలా ఉండవు. ప్రతి పొలానికి దాని స్వంత జీవన లక్షణం, పోషకాల సమతుల్యత

మరియు పర్యావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే సరైన జీవన ఎరువును ఎంచుకోవటం అంటే యాదృచ్ఛికంగా ఒక ఉత్పత్తిని ఎంచుకోవటం కాదు, అది మీ నేల బలాన్ని మరియు పంట అవసరాలను అర్థం చేసుకోవటంపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల పంటలు నిర్దిష్ట సూక్ష్మజీవులతో సంకర్షణ చెందుతాయి మరియు ప్రతి నేల మరియు సూక్ష్మజీవులకు విభిన్నంగా మద్దతునిస్తుంది. ఉదాహరణకు శనగ లేదా సోయాబీన్ వంటి పప్పు దినుసులకు రైజోబియం వంటి నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా అవసరం కాగా, ధాన్యాలు మరియు కూరగాయలకు అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టర్ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా భాస్వరం తక్కువగా ఉన్న నేలలు ఫాస్ఫేట్ను కరిగించే జీవ ఎరువులకు ఉత్తమంగా స్పందిస్తాయి. అయితే బహువార్షిక పండ్ల చెట్లు వేరు విస్తరణను మరియు పోషకాల శోషణను పెంచే మైకోరైజర్ శిలీంధ్రాలతో బాగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు జీవన ఎరువును ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం. ముందుగా పంట రకం. పప్పు ధాన్యాలు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు లేదా తోట పంటలు వంటి ప్రతి పంట సమూహము ఒక నిర్దిష్ట సూక్ష్మజీవి భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతుంది. మీ పంటకు తగిన జీవన ఎరువు రకాన్ని ఎంచుకుంటే గరిష్ట సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే నేల ఆరోగ్యం. నేల యొక్క ఆకృతి, ఉదయన సూచిక మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను అర్థం చేసుకోవటానికి ముందుగా భూసార పరీక్ష చేసుకోవాలి. ఆరోగ్యకరమైన నేలలు ఇనాక్యులెంట్లకు తొందరగా స్పందిస్తాయి. అయితే క్షీణించిన లేదా గట్టిపడిన నేలలలో సూక్ష్మజీవుల మనుగడ కోసం ప్రారంభంలో జీవన ఎరువులతో పాటు కొంత సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. ఇక పోషకాల లోపాలు. మీ నేలల్లో ఏ పోషకాలు లోపించాయో ముందుగా గుర్తించండి. నత్రజని తక్కువగా ఉన్నప్పుడు రైజోబియం, అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టీరియాలు బాగా పనిచేస్తాయి. అలాగే భాస్వరం తక్కువగా ఉన్నప్పుడు భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు, అలాగే సూక్ష్మ పోషకాల లోపం ఉన్నప్పుడు జింకు, ఐరన్, పొటాషియం వంటి సమీకరించే జాతులను ఎంచుకోండి. అలాగే వీటన్నిటితో పాటు సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటే సూక్ష్మజీవులను కంపోస్ట్తో కలిపినట్లయితే జీవ సేంద్రియ ఎరువుగా ఏర్పడి పోషక లోపం కూడా సవరించబడుతుంది. అలాగే స్థానిక వాతావరణం మరియు పరిస్థితులను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు నేలలోని తేమ సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాలు తేమతో కూడిన లేదా ఉష్ణమండల వాతావరణంలో బాగా పనిచేస్తాయి, మరికొన్ని శుష్క పరిస్థితులను తట్టుకుంటాయి. వాతావరణానికి అనువైన ఫార్ములేషన్లు ఎంచుకోవటం మనుగడ రేట్లను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు సరైన జీవన ఎరువులను ఉంచుకోవటానికి దశలవారీ ప్రక్రియను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మీ నేలను పరీక్షించుకోండి. పోషక స్థాయిలను కొలవటానికి మరియు లోపాలను గుర్తించడానికి భూసార పరీక్ష కేంద్రంలో నేల పరీక్షను చేయించుకోండి. ఆ తర్వాత ఈ నేల పరీక్ష ఫలితాలను విశ్లేషించుకోండి. ఈ ఫలితాలతో లోపాలని సూక్ష్మజీవితో జతపరచండి. మనం ఇందాక చెప్పుకున్నట్లు నత్రజని లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియాలను, అలాగే భాస్వరం లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియా, లేదా తోట పంటలకైతే మైక్రోరైజల్ శిలీంధ్రాలను ఎంచుకోవాలి. అలాగే సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జీవన ఎరువుతో పాటు తప్పనిసరిగా మనం సేంద్రియ ఎరువును కూడా విధిగా పంటకు వాడుకోవాలి. అలాగే సూక్ష్మజీవి జాతి మీ పంట కుటుంబానికి సిఫార్సు చేయబడిందో లేదో నిర్ధారించుకోండి. ఉదాహరణకు రైజోబియం జపానికం అనేది సోయాబీన్ పంటకు అనువైనది, అలాగే బఠానీ పంటకు రైజోబియం లిగ్నోజోరం అనువైనది. కానీ ఒక పంట బదులు ఇంకొక పంటకు గనక వేసుకున్నట్లయితే ఆ సూక్ష్మజీవి సరిగా పనిచేయదు. అలాగే ఉత్పత్తి నాణ్యతను కూడా నిర్ధారించుకోవాలి. అధిక సజీవన కణాల సంఖ్య, స్పష్టమైన లేబిలింగ్ మరియు ధృవీకరించబడిన షెల్ఫ్ లైఫ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి. ప్రభుత్వం ఆమోదం పొందిన లేదా ధృవీకరించిన ఫార్ములేషన్లను మాత్రమే వినియోగించుకోండి. అలాగే లేబుల్పై ముద్రించబడిన గడువు తేదీని చూసుకొని గడువు తేదీ లోపల మాత్రమే జీవన ఎరువులను వినియోగించుకోవాలి. జీవన ఎరువులు వినియోగించుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధి, నారు ముంచడం మరియు నేలలో నేరుగా వేయటం వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటలకు జీవన ఎరువులను అందించవచ్చు. ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశం
ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను నేలలోనికి లేదా నేరుగా మొక్కకు చేర్చటం, తద్వారా పోషకాల లభ్యత పెరిగి

0: మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది. ముందుగా విత్తన శుద్ధి ద్వారా జీవన ఎరువుని ప్రయోగించుకోవటం ఎలాగో చూద్దాం. ఈ పొడి రూపంలోని జీవన ఎరువుని 10 నుండి 14 కిలోల విత్తనాన్ని శుద్ధి చేయడానికి సుమారు 200 గ్రాముల జీవన ఎరువు అవసరమవుతుంది. ఈ 200 గ్రాముల జీవన ఎరువును సుమారు 400 మిల్లీలీటర్లు లేదా అర లీటరు అతుక్కునే స్వభావం ఉన్న ద్రావణంలో, అంటే బియ్యపు గంజి లేదా 10% బెల్లం నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని విత్తనాలపై పోసి ప్రతి విత్తనానికి సమానంగా పూత పూసేలా చేతులతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను నీడలో 10 నుండి 15 నిమిషాల పాటు ఆరబెట్టి వెంటనే విత్తే ప్రక్రియను చేపట్టాలి. ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించవలసినది ఏంటంటే, ఒకవేళ ఏదైనా పురుగు మందులతో గనక విత్తన శుద్ధి చేసినట్లయితే ముందుగా పురుగు మందుతో విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత కనీసం 2 రోజుల వ్యవధి తరువాత మాత్రమే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువు పరిమాణం, ఇప్పుడు ముందు మనం 200 గ్రాములు 1 ఎకరానికి అని చెప్పుకున్నాం కదా, దానిని రెట్టింపు చేసుకోవాలి. అంటే సుమారు 400 గ్రాముల జీవన ఎరువు విత్తన శుద్ధి చేసిన విత్తనానికైతే అవసరమవుతుంది. అలాగే కాండం ముక్కల విత్తన శుద్ధి, దీన్ని సెట్ ట్రీట్మెంట్ అంటాం. 50 నుండి 60 లీటర్ల నీటిలో 1 కిలో పొడి జీవన ఎరువు కల్చర్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి అవసరమైన నాటడానికి సిద్ధం చేసిన కాండం ముక్కలను, ఉదాహరణకు చెరకు, బంగాళాదుంప వంటి పంటలకు ఈ పద్ధతిని అనుసరిస్తాము. ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాల పాటు ముంచి ఆ తర్వాత వాటిని బయటకు తీసి నాటడానికి ముందు కొద్దిగా ఆరనిచ్చి నాటుకోవాలి. అలాగే నారు ముంచటం, దీన్నే సీడ్లింగ్ డిప్ అంటాము. టమాటా, మిరప, ఉల్లి వంటి పంటలకు, అలాగే పండ్ల మొక్కల నారు వంటి వాటికి ఈ పద్ధతి సిఫార్సు చేయబడింది. 10 నుండి 15 లీటర్ల నీటిలో 1 కిలో పొడి కల్చర్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి సరిపడా నారును చిన్న కట్టలుగా కట్టి ఈ ద్రావణంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. శుద్ధి చేసిన నారును వెంటనే నాటుకోవాలి. సాధారణంగా జీవన ఎరువు మరియు నీటి నిష్పత్తి 1:10 ఉండాలి. అంటే 1 కిలో ప్యాకెట్ను 10 లీటర్ల నీటిలో కలుపుకుంటే మనకి సరిపోయిన ద్రావణం తయారవుతుంది. ఇక నేలలో వేయటం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. దీనినే సాయిల్ అప్లికేషన్ అని అంటాము. సుమారు 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల కంపోస్టు లేదా క్యాస్టర్ కేక్తో కలిపి ఈ మిశ్రమాన్ని విత్తే సమయంలో లేదా విత్తడానికి 24 గంటల ముందు 1 ఎకరం పొలంలో చల్లాలి. పండ్ల తోటల విషయంలో మొక్క కాండం చుట్టూ ఉన్న గుంటలలో సేంద్రియ ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇక ద్రవజీవన ఎరువుల విషయానికి వస్తే, ద్రవజీవన ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, అలాగే వేయటం కూడా సులభం. వీటిని 1 కిలో విత్తనానికి 5 నుండి 6 మిల్లీలీటర్ల వరకు ఉపయోగించుకోవాలి. అలాగే నేలకు వాడుకోవటానికైతే 1 ఎకరం ప్రధాన పొలానికి 1/2 లీటర్ ద్రావణం సరిపోతుంది. దీనిని కూడా ఇందాక మనం ఘనరూప జీవన ఎరువులను చెప్పుకునే విధానంలోనే వాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, జీవన ఎరువులు అనేవి పోషకాలను నేరుగా కలిగి ఉండని సూక్ష్మజీవుల ఉత్పత్తులు. వీటిలోని సూక్ష్మజీవులు నేల మరియు గాలిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను మొక్కలు గ్రహించే రూపంలోకి మారుస్తాయి. రసాయన ఎరువులతో జీవన ఎరువులను కలిపి వాడినప్పుడు ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల లేకుండానే పంట దిగుబడిని 10 నుండి 25% వరకు పెంచగలవు. మరియు ఖరీదైన రసాయన ఎరువుల అవసరాన్ని దాదాపు 20 నుండి 25% వరకు తగ్గించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి, ప్రధాన శాస్త్రవేత్త వారి ప్రసంగం విన్నారు. వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించారు.

0: చే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి. రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.

ఇంజిన్గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు, దేశ GDPలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని MSME రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. MSME అంటే ఏమిటి? ముందుగా MSME అంటే ఏంటో తెలుసుకుందాం. M అంటే సూక్ష్మ, మైక్రో. S అంటే చిన్న, స్మాల్. మరియు M అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి MSMEలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండేవాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండేవాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి MSME రంగంలోకే వస్తాయి. MSMEలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా MSMEలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. MSME రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు MSME రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో

కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం, వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, కోవిడ్ 19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం, భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యం.

ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత్ భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణాభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారకద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.

0: భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింత వరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా బృందావనం చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్లు ఈరోజు 2 పతకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు నివారించే సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పరీక్షల అవకతవకల నివారణ చట్టం 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. విపక్షాల ఆందోళనలను కొనసాగుతుండగానే కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ బిల్లు దేశంలోని కోట్లాది మంది యువత భవిష్యత్ ఆకాంక్షలతో ముడిపడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకేజ్ వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొంటూ,
1: सभी मान्य दलों के सदस्यों से आग्रह करता हूं कि वह और चर्चा करें, आपस में सहमति बनाएं। हम इस विषय पर चर्चा करना ही चाहते हैं, इसलिए मैं आज फिर आपको 3 घंटे का समय देता हूं। शाम को 5 बजे तक सरकार और सभी दिल मिलकर सहमति बनाएं ताकि 5 बजे इस विधेयक पर चर्चा हो सके।
0: కాగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో మరోసారి స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 5 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయంపై రాజ్యసభను కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభలో కార్యకలాపాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తిరిగి ప్రారంభించారు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సహకరించడం లేదని ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పార్లమెంట్లో మాట్లాడడానికి అనుమతించడం లేదని బయట విలేకరులతో చెబుతున్నారని, కానీ ప్రభుత్వం చర్చల్లో పాల్గొనమని కోరుతున్నప్పుడు మాత్రం వారు అలా చేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి వైఖరి తీసుకున్నారని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ ఇస్ వర్క్ సబ్సే ప్రాథమికత హై అండ్ నో పొలిటికల్ పార్టీ డోంట్ డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ రైట్ నౌ అవర్ ఫోకస్ ఇస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ టు సెక్యూర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ఎన్షోర్ దట్ పేపర్ లీక్స్ డు నాట్ హ్యాపన్ అండ్ ఇఫ్ ఎనీబడి ఇస్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్ ఇన్ ద పేపర్ లీక్స్ ది స్ట్రింజెంట్ పాసిబుల్ పనిష్మెంట్ విల్ బి ఇన్ఫ్లిక్టెడ్
0: అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, దుర్వినియోగాల ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫారెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం IG కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా నిష్పక్షపక్షంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కోరారు. అయితే ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించారు.

కే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులకు పొడిగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది శౌర్యం, త్యాగం, విధి పట్ల స్థిరమైన అంకితభావానికి యావత్ దేశం వారికి వందనం చేస్తోందన్నారు. సిఆర్పీఎఫ్ తన అచంచలమైన ధైర్యం, విధి పట్ల నిబద్ధతతో ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్గత భద్రతను కాపాడటం నుండి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయడం వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని ప్రధాని పేర్కొన్నారు. మావోయిజంను నిర్మూలించడంలో వారి ప్రయత్నాలు ప్రత్యేకంగా ప్రశంసనీయమని, అవి ఎందరో ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు. సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని సామరస్య సంకల్ప అభియాన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ఈ నెల 29న జరిగే గురు పౌర్ణమి పవిత్ర దినం నుండి సంత్ గురు రవిదాస్ జీ మహారాజ్ సామరస్య సంకల్ప అభియాన్ పేరుతో 7 నెలల పాటు జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న జరిగే సంత్ గురు రవిదాస్ జయంతి వరకు ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. వారణాసిలోని సంత్ గురు రవిదాస్ జన్మస్థలంలో రేపు 131 కళాశాలకు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహిస్తారని తరుణ్ చుక్ తెలియజేశారు. చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పథకం సాధించగా మను బాకర్ కాంస్య పథకం గెలుచుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి 40 హిట్స్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూటాఫ్ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్తో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. పథకాలు సాధించిన ఈషా సింగ్, మను బాకర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. వారి అద్భుత ప్రదర్శన షూటింగ్లో భారతదేశ ఆధిపత్యాన్ని, దేశ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్లో మరో పథకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పథకం దక్కించుకుంది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు భారత్ 1 స్వర్ణ పథకం, 3 రజత పథకాలు, 1 కాంస్య పథకంతో మొత్తం 5 పథకాలు సొంతం చేసుకుంది. కాగా భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్ గ్లాస్గోలో జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో బటర్ఫ్లై హిట్స్లో 6వ వేగవంతమైన స్విమ్మర్గా నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. ఈరోజు రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్రలలో సముద్ర తీరంలోకి వేటకు వెళ్లరాదని IMD మత్స్యకారులకు సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ షూటర్లు ఈరోజు 2 పథకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటల

0: 45 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. శిల్పి యవనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 9 గంటల

అమరదీపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఇప్పుడు సమయం 10 గంటలు. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎవరని నిర్ణయించిరిరా, దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆది.

దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి వరనారద నారాయణ విజయశ్రీరాగం ఆదితాళం.

విజయశ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజస్వామి కృతి. మనసు నిల్ప శక్తి లేకపోతే ఆది తాళం.

అభోగిరాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో చివరగా వినండి కామాక్షి అంబ, భైరవి రాగంలో శ్యామశాస్త్రి స్వరజతి, మిశ్రచాపు తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.

786 ప్రేమ ఖైదీ చిత్రం కోసం రాము ఏమం శ్రీలేఖ పాడిన పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: for discussion on this very important bill. A large number of amendment notices have also been submitted, which clearly shows that many members wish to express their views on this significant legislation. We have also assured the House that sufficient time will be given for the discussion. Then why are they raising slogans and trying to disrupt this debate? The entire nation, especially the youth, is closely watching these proceedings. I once again request the Congress party to counsel its members so that we can begin a meaningful discussion on the bill.
1: Despite repeated appeal from the chair and the government, the opposition members were on their feet in both the houses. As the pandemonium continued, both Lok Sabha and Raj Sabha were adjourned for the day to meet on Tuesday. During the ongoing monsoon session, so far, no substantive business has been transacted in Parliament. With Anupam Misra, Anand Kumar, Akashwani News, Delhi.
2: Prime Minister Narendra Modi today interacted with Pawan Chandana and Naga Bharat Daga of Skyroot Aerospace. In a social media post, Mr. Modi highlighted that the success of Vikram 1 featured prominently in their discussion, along with several other interesting topics. The Prime Minister expressed happiness after hearing about their journey and insights into their future plans. He said their energy, ambition and positivity reflect the vibrant spirit of India's private space ecosystem. Mr. Modi also extended his best wishes to the entire Skyroot Aerospace team. The Uttar Pradesh government today informed the Supreme Court that it has set up a 4-member special investigation team SIT headed by Inspector General of Police IG for the Lucknow Range, Kiran S., to probe the alleged embezzlement of donations received by the Ram Temple Trust in Ayodhya. The team will also include a DIG rank officer, a senior superintendent of police and an additional SP. The top court asked the state government to include a forensic auditor as the 5th member of the SIT, which will submit its first status report within 2 weeks. The bench was hearing a batch of petitions seeking a CBI investigation into the allegations of embezzlement of donations and audit of the Temple Trust finances. Union Minister for Development of North Eastern Region Jyotiraditya Scindia today chaired the Ministry of Development of North Eastern Region Parliamentary Consultative Committee meeting in New Delhi to review the progress of flagship Unique Selling Proposition USP initiative. Indian weightlifter Gyaneshwari Yadav clinched the silver medal in women's 53kg category at the Commonwealth Games in Glasgow today. Asian Championship bronze winner Gyaneshwari lifted 88kg in the snatch section and 111kg in clean and jerk for a total lift of 199kg. Onome Omolola Didi of Nigeria won the gold with a Commonwealth and Games record total lift of 206kg. Another Indian weightlifter, Vindhya Rani Devi, won the bronze medal in the women's 58kg category competition. Vindhya Rani lifted 87kg in the snatch section and 112 in the clean jerk for a total lift of 199kg. And that is the end of this news bulletin.
3: अब सुनिए
4: आकाशवाणी विशाखपट्नం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం అయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం నమో నమో భారత భూమి, రచన శ్రీ కాకరపట్టు సత్యనామూర్తి, సంగీతం శ్రీ కేఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని హనుమత్ కవచం, 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్యం, 6:35 పొలం పనులు జల సంరక్షణ, 6:30 మెట్ట పంటలు పండ్ల తోటల సాగులో ఉపయోగాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, తర్వాత కాలేయంను వచ్చే వ్యాధులు డాక్టర్ వై రాధాకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం, తర్వాత భక్తి సంగీతం శ్రీమతి మధ్య శ్రీలత గానం చేసిన భక్తి గీతాలు వినవచ్చు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ యు విజయభాస్కర్ రావు, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం, 10:00 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం, అతిథి డాక్టర్ శ్రవణ్ కుమార్, పరిచయకర్త కుమారి ఎన్ మణి, 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహన డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి కె ఇందిర, 1:31 మహిళా వనస్త్రీల కార్యక్రమం, 2:31 రంగస్థల కార్యక్రమం, 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు చలనచిత్ర గీతాలతో కూడినటువంటి కార్యక్రమం, 5:50 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమయం కార్యక్రమం, 7:00 ప్రసార విశేషాలు, 7:05 జాతీయ

ఈ వార్తలు హైదరాబాద్కి అందించడలే. 7:15 పల్లె సీమలు, 7:45 వికసిత భారత్, 8:00 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారం అవుతాయి. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఇక వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:12 దాటి 59 సెకండ్లు కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:51 3.23.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మీ నుంచి సెలవు తీసుకుంటున్నా మీ భవదీయుడు ఆట్ల చంద్రశేఖర్. జై హింద్.